ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు మృగములు

0: these which do not know any type of education in the world are observing a code and the divine rules and living their lives accordingly. That being so, should not the man who is endowed with intelligence and cleverness observe these things? He doesn't seem to have that much of intelligence either.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: ఈనాటి మానవుడు పక్షుల వలె గాలిలో తిరగటం నేర్చుకున్నాడు.
0: Today's man has learned to fly like birds in the sky.
1: సముద్రంలో చేపల వలె ఈదటం నేర్చుకున్నాడు.
0: He has also mastered the knowledge of swimming like fish in the ocean.
1: కానీ ప్రపంచంలో భూమి పైన మానవునిగా జీవించటం నేర్చుకోలేదు.
0: బట్ హీ హాజ్ నాట్ లెర్న్ టు లివ్ లైక్ మ్యాన్ ఆన్ అర్త్ ఇన్ దిస్ వరల్డ్.
1: మొదటి రెండు విషయములను కూడాను సైన్స్ నేర్పుతూ వచ్చింది.
0: సైన్స్ హ్యాస్ టాట్ ద ఫస్ట్ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: గాలిలో ఎగరటము,
0: ఫ్లైయింగ్,
1: నీటిలో జీవించటము సైన్స్ నేర్పుతూ వచ్చింది.
0: సైన్స్ హ్యాస్ టాట్ టు ఫ్లై ఇన్ ద ఎయిర్ అండ్ టు లివ్ లైఫ్ ఇన్ ద ఓషన్స్.
1: కానీ భూమిపైన మానవునిగా జీవించేటువంటి విద్యను సైన్స్ నేర్పలేదు.
0: బట్ సైన్స్ హ్యాస్ నాట్ టాట్ ద మ్యాన్ టు లివ్ లైక్ మ్యాన్ ఆన్ అర్త్.
1: ఇట్టి విద్యను నేర్పినది మతము మాత్రమే.
0: దిస్ రిలిజియన్ అలోన్ has taught man to live a life.
1: Kanuka matamunu vimarsinchaka ee yokka science abhirudhi raavalanante matamunu aashrayinchavalsi vastundi.
0: If science has to develop, therefore it has to take shelter under religion.
1: Matamanaga kevalamu moodha vishwasamato koodinatvantidi kaadu.
0: Religion is not something associated with blind faith.
1: Kevalam vichachana gnanam kaligi pavitramaina bhavamuto jeevitam yokka bhavishyattunu aashinchi vimarsinchi vicharinchi nirnayamunu techukunade matam.
0: Religion is that which confers the discrimination, gives the sacred feeling, teaches the man to look to future with a discrimination power.
1: Matamulanni koodi manchine bodhinchu.
0: All the religions have taught only good things.
1: Telisi melugavalenu telivi thoda.
0: One has to conduct oneself knowing this truth.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If one's mind and thinking is right, which religion can be bad?
1: Kanuka matamu cheddadi enaatiki kaadu.
0: A religion can never be bad at any time.
1: Kanukane goppa vaigyanikudu ainatundi Einstein kudanu cheppadu.
0: That is why a great scientist like Einstein also said,
1: science ku matamunaku kontha varaku sambandha bandhavyam untunnadi.
0: There is a kind of relationship between science and religion.
1: సైన్స్ లేని మతము కుంటిదనియు,
0: ఏ రిలిజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్.
1: మతము లేని సైన్స్ గ్రుడ్డిదనియు, ఆ సైంటిస్టే వెల్లడి చేశాడు.
0: ఏ సైన్స్ వితౌట్ రిలిజియన్ ఈజ్ బ్లైండ్, సెట్ ద సైంటిస్ట్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపచేసి ప్రకటింపచేసేదానికి మతము ఎంతో సహాయకారిగా ఉంటుంది.
0: రిలిజియన్ ఈజ్ గ్రేట్లీ హెల్ప్ఫుల్ టు బ్లాజమ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ అండ్ టు డిక్లార్ హిజ్ ఇనేట్ డివైన్ పర్సనాలిటీ.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపింపజేయునదే మతం.
0: రిలిజియన్ ఈజ్ ద వన్ విచ్ ప్రూవ్స్ అండ్ షోస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: సర్వమత సమత్వమును కూడా నువ్వు బోధించేటువంటిది మతము.
0: రిలిజియన్ ఆల్సో టీచర్స్ ద యూనిటీ ఆఫ్ ఫెయిత్స్,
1: సర్వమతముల సారము.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్,
1: సర్వమతముల యొక్క కీలకము.
0: ది మిస్టరీ బిహైండ్ ఆల్ ద రిలిజియన్స్,
1: సర్వ మార్గముల యొక్క గమ్యము.
0: ది గోల్ ఆఫ్ ఆల్ ది పాత్స్,
1: చిత్తశుద్ధియే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: కనుక నీ మతములన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించేటువంటి యొక్క పవిత్ర మార్గములే కాని కేవలము ఒకరికొకరు ద్వేషించుకొని మానవత్వాన్ని నాశనం చేసుకునేటువంటి యొక్క మార్గములు కావు మతం.
0: Therefore, all the religions are the paths which aim at bringing about the purity of heart. They do not teach hatred between religions. They do not destroy the humankind.
1: ఏ మతములకు సంబంధించినటువంటి నియమములు ఆ మతమునందున్నవి.
0: The code and the rules and regulations of each religion is applicable to itself.
1: ఏ మతము అసత్యమాడమని కాని అన్యాయము చేయమని కాని బోధించటం లేదు.
0: No religion teaches that one should tell untruth and one should follow the path of
1: unrighteousness. ఉపనిషత్తులన్నీ కూడాను సత్యం వద, ధర్మం చెర, ధర్మమును ఆచరించు, సత్యమును పలుకు అని ప్రబోధిస్తూ వచ్చున్నది.
0: ఆల్ ది ఉపనిషత్స్ హావ్ టాట్ స్పీక్ ట్రూత్, ఫాలో రైచియస్నెస్.
1: అన్ని మతముల వారు కూడాను ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క మార్గమునే ప్రబోధిస్తూ వచ్చున్నది మానవులకు.
0: ఆల్ ది రిలిజియన్స్ ఆర్ టీచింగ్ మ్యాన్ ది సీక్రెట్ ట్రూత్స్ అండ్ ప్రిన్సిపల్స్.
1: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి మతములు.
0: రిలిజియన్ ఎయిమ్స్ అట్ బ్రింగింగ్ అబౌట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్,
1: మానవత్వం యొక్క విలువలను ప్రబోధించినటువంటివే మతములు.
0: ఆల్ ది రిలిజియన్స్ టీచ్ ది వాల్యూస్ ఆఫ్ మ్యాన్.
1: ఈనాటి యువకులు మతమును ద్వేషించి మతులను చెడగొట్టుకుని మానవత్వం యొక్క విలువనే పూర్తి పోగొట్టుకుంటున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ డెవలపింగ్ hatred of religions and losing their human values and qualities.
1: Kanuka manavattamlo undinatundi yokka divyatvanni prakatimpa cheyadaniki tagina sahayam cheyunave matam.
0: Religion is one which helps to develop divinity inherent in humanity.
1: Ee matamu divyamainatundi daiva bhavamuto koodinatundivi.
0: Religion is associated with the divine feeling in every human being.
1: Aithe ee naadu daiva bhavam aneetunte manavudu vismaristunnadu.
0: Man is giving up such divine feeling these days.
1: Sankethika vigyana shastram viriviga peragatam cheta
0: on account of the development of
1: prachina samskruti aneetunte bharatiya yokka divya bhavamulanu ee naadu vismaristunnadu.
0: He is giving up the ancient religion of Bharat.
1: కానీ వైజ్ఞానం కూడాను భారతీయ సంస్కృతి యొక్క పవిత్రమైన చరిత్రను ఏమాత్రం కూడాను విరుద్ధంగా పలకటం లేదు.
0: ఫర్ సైంటిస్ట్ ఆర్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ది భారతీయ కల్చర్.
1: కానీ వారికి తెలియదని మాత్రం మౌనం వహిస్తున్నారే కాని కొంతమంది కేవలము మానవత్వమునే లేనటువంటి వ్యక్తులు మాత్రము అంతో ఇంతో సైన్స్ యందు ప్రవీణులు కావటం చేత అట్టివారే ఈ దివ్యమైన పవిత్రమైన భారతీయ సంస్కృతిని విమర్శిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ పీపుల్ సైంటిస్ట్ హూ హ్యావ్ లిటిల్ అకాంప్లిష్మెంట్ అండ్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్ ఆర్ అండర్టేకింగ్ టు క్రిటిసైజ్ ది భారతీయ రిలిజియన్, ది భారతీయ కల్చర్.
1: క్రమక్రమేణ కాలం మారు కొలది ఈ యొక్క వైజ్ఞానికులు కూడాను ఏదో ఒక దివ్యమైన శక్తి వెనుక ఉండి ఈ జగత్తును నడిపించుచున్నది అనేటువంటి ఊహకు దిగి వచ్చారు.
0: విత్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ద సైంటిస్ట్ హావ్ టు కమ్ టు బిలీవ్ దట్ బిహైండ్ దిస్ క్రియేషన్ దేర్ ఇస్ సమ్ డివైన్ పవర్ విచ్ ఈస్ రన్నింగ్ దిస్ వరల్డ్.
1: పిల్లలందరికీ భారతీయ సంస్కృతిని విమర్శిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ పీపుల్ సైంటిస్ట్ హూ హ్యావ్ లిటిల్ అకాంప్లిష్మెంట్ అండ్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్ ఆర్ అండర్టేకింగ్

0: ఉండాలి.
1: ఆల్ ది స్టూడెంట్స్ నో దట్ లైట్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 186,000 మైల్స్ ఎ సెకండ్.
0: కానీ నక్షత్రములు కాని గ్రహములు కాని తమ తమ వేగమునకు తమ యొక్క స్థానమునకు విరుద్ధంగా ఏ కించిత్తు వ్యత్యాసం జరిగినప్పటికీ ప్రపంచము భస్మమైపోతున్నది.
1: ఇఫ్ ది స్టార్స్ అండ్ ది ప్లానెట్స్ లీవ్ దర్ ప్లేసెస్ ఆర్ మూవ్ ఎ లిటిల్ ఫాస్టర్ దాన్ ఆర్ స్లోవర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ద ఎంటైర్ క్రియేషన్ వుడ్ బి రెడ్యూస్డ్ టు
0: యాష్. గ్రహములు కాని నక్షత్రములు కాని తమ తమ నియమములను పురస్కరించుకుని తమ వేగములను పురస్కరించుకుని సక్రమమైన రీతిగా తమ కార్యక్రమములు చేస్తూ వచ్చినాయి.
1: వెదర్ ఇట్ ది ప్లానెట్స్ ఆర్ ద స్టార్స్ దే ఆర్ స్ట్రిక్ట్లీ అబ్జర్వింగ్ ది కోడ్ అండ్ ది రూల్స్ అండ్ ది లిమిట్స్ సెట్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ ఫంక్షనింగ్ విత్ఇన్ ది
0: నియమాన్ని ఎవరు నియమించారు?
1: హూ హాస్ రెగ్యులేటెడ్?
0: ఈనాటి సైంటిస్టులు కృత్రిమమైనటువంటి గ్రహములను సృష్టిస్తున్నారు.
1: టుడే సైంటిస్ట్ ఆర్ క్రియేటింగ్ ఆర్టిఫిషియల్.
0: కానీ సృష్టించినటువంటి ఈ కృత్రిమమైనటువంటి గ్రహములు భూ ప్రదక్షిణలు జరుపుతూ ఉన్నాయి.
1: దే ఆర్ గోయింగ్ రౌండ్ ది అర్త్ అకార్డింగ్ టు ది డిక్టేట్.
0: కానీ ఎంతకాలం జరుపుతున్నది?
1: ఫర్ హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ క్యారీయింగ్ ఆన్?
0: ఊహించిన దానిలో అర్ధ భాగమైనా కూడా ఈ కాలంలో ఈ యొక్క ప్రదక్షిణ జరపటం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రన్ రౌండ్ ద అర్త్. ఈవెన్
0: ఎక్కడ పడిపోతున్నాయో ఏమైపోతున్నాయో కూడాను సరిగా బోధించేటువంటి వారు లేరు.
1: నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు జస్ట్ సే వేర్ దే ఆర్ ఫాలింగ్, హౌ దట్ ఈస్ హ్యాపెనింగ్.
0: ఇవి నెలల లోపల దినముల లోపలే ఈ కృత్రిమైనటువంటి గ్రహాలు కూలిపోతున్నప్పుడు సత్యమైన నిత్యమైనటువంటి దైవ సృష్టితో కూడినటువంటి ఈ గ్రహములు ఏ అనాది కాలం నుండియో ఇవి జరుగుతున్నవి ఎక్కడా కూలిపోవటం లేదే, రాలిపోవటం లేదే, కాలిపోవటం లేదే. దీనిని నియమించినటువంటి వారు, దీనిని సృష్టించినటువంటి వారు ఏ సైంటిస్ట్?
1: దిస్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ క్రియేటెడ్ బై మ్యాన్ ఆర్ ఏబుల్ టు ఫంక్షన్ ఫర్ ఎ స్మాల్ పీరియడ్ ఆఫ్ ఎ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్, బట్ ది క్రియేషన్ విచ్ ఇస్ దే ది ప్లానెట్స్ అండ్ ది స్టార్స్ ఫర్ సచ్ ఎన్ ఇన్ఫినిట్ టైమ్ ఇఫ్ దే ఆర్ ఫంక్షనింగ్.
0: ఈ సత్య నిత్యమైన గ్రహముల యొక్క సంచారమును నియమించినటువంటి యొక్క ఆ యొక్క నియమకుడు ఇంకెంత గొప్పవాడుగా ఉండాలి.
1: దేర్ మస్ట్ బి వన్ పర్సన్ బిహైండ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ హూ హాస్ రెగ్యులేటెడ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్
0: ఈ కాంతి. కేవలము తమ యొక్క వేగము పరిమితములో ఉండినప్పటికీ సూర్య కుటుంబ నక్షత్ర కుటుంబములను ఒక్కతూరి ప్రదక్షిణ చేయవలన ఈ కాంతి యొక్క ఇంత వేగముతో లక్ష సంవత్సరాలు పడుతుంది.
1: విత్ ది స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇఫ్ దీస్ స్టార్స్ విల్ హావ్ టు గో రౌండ్ ది సోలార్ సిస్టమ్ అండ్ ద స్టార్స్ ది టైమ్ టేకన్ ఈజ్ అ ల్యాక్ ఇయర్స్.
0: కానీ నక్షత్ర మండలము మనం కనిపిస్తుండాలి, చూస్తూనే ఉన్నాం.
1: వీఆర్ స్టీయింగ్ ది ప్లానెటరీ అండ్ ది స్టార్స్ పొజిషన్స్.
0: ఇంకా కూడాను మిల్కీ వేస్ అంటారు ఈ యొక్క నక్షత్ర మండలం లోపల కూడాను అనేక రకములైనటువంటి మండలములు కూడాను తెలియనటువంటివి ఎన్నో ఉంటున్నవి.
1: దేర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ అండ్ మిల్కీ వేస్ విచ్ మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఈవెన్ సీ ఆర్ ఇమాజిన్.
0: ఈ అన్నింటి యొక్క కాంతి యొక్క ప్రకాశము ఏ అనాది కాలంలో ఏ కోట్ల సంవత్సరంలో జరిగినప్పటికీ ఈనాటికి కూడాను ఆ కాంతి భూమిని చేరలేకపోతుండాలి.
1: దేర్ ఆర్ సమ్ స్టార్స్ ఫ్రమ్ విచ్ ద లైట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు కమ్ టు అర్త్ ఇన్ స్పైట్ ఆఫ్ స్పెండింగ్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టైమ్.
0: ఈ సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు?
1: హూ ఈజ్ మేకింగ్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ సచ్ ట్రూత్స్?
0: ఇది వైజ్ఞానమైనటువంటి శాస్త్రజ్ఞులే దీని యొక్క విషయంలో అయోమయ స్థితిని పొందుతున్నారు.
1: గ్రేట్ సైంటిస్ట్ దెమ్సెల్స్ ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హెల్ప్లెస్ కన్ఫ్యూజన్ వెన్ దే కమ్ టు సచ్ ట్రూత్.
0: ఈ సృష్టి యొక్క రహస్యమును వైజ్ఞానికులు కనుక్కున్నటువంటిది ఇంత మాత్రమే.
1: వాట్ ది సైంటిస్ట్ హావ్ ఫౌండ్ అవుట్ రిగార్డింగ్ ది సీక్రెట్ ఆఫ్ ది క్రియేషన్ ఇస్ హార్డ్లీ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ ట్రూత్.
0: ఇంత మాత్రము తెలుసుకున్నటువంటి యొక్క వైజ్ఞానికులే ఇంత వెర్రివారి వారే వెళ్లిపోతుంటే సమస్తము ఎరిగినటువంటి యొక్క దైవత్వము ఎంత శాంతముతో, ఎంత సహనముతో, ఎంత ప్రేమతో ఈ జగత్తును యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వస్తున్నాడు.
1: సైంటిస్ట్ హూ

0: hardly know a fraction of the entire truth, are valuing with pride, and they are thinking too much of themselves.
1: Ante kadu. Manavudu visarchinchinatvanti yokka bogguponi subhayavunu vrutchamulu teesukuntunnayi.
0: Not merely this. Take another instance. The carbon dioxide left by man is taken by the trees.
1: వృక్షములు వదిలినటువంటి యొక్క ప్రాణవాయువును మానవుడు స్వీకరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ ఇన్హేలింగ్ ది ఆక్సిజన్ విచ్ ఇస్ లెఫ్ట్ బై ద ట్రీస్.
1: ఈ విధమైనటువంటి నియమమును ఎవరు నియమించారు?
0: హూ హ్యాస్ రెగ్యులేటెడ్ అండ్ పుట్ డౌన్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్?
1: ఆక్సిజన్ ప్రక్కన తెచ్చి పెట్టి ముక్కుల్లో పెట్టి ఎన్నో పంప్స్ కొడితే కూడాను ఈ యొక్క పనులు పూర్తి జరగటం లేదు.
0: ఆర్టిఫిషియలీ ఈవెన్ యూ ట్రై యువర్ వెరీ బెస్ట్ విత్ ఆక్సిజన్ సిలిండర్స్ man has not been able to inhale.
1: సృష్టి సహజమైనటువంటి యొక్క తత్వము లోపల మానవుడు ఎక్కడ ఉండినప్పటికీ తన యొక్క బొగ్గు పులుసు వాయువును వృక్షములు తీసుకుంటున్నాయి. ఆ వృక్షముల యొక్క ప్రాణవాయువును మానవుడు స్వీకరిస్తున్నాడు.
0: ద గ్రాండర్ ఆఫ్ ది క్రియేషన్ ఇస్ సచ్ దట్ ఆటోమేటికలీ ది ట్రీస్ టేకింగ్ ది కార్బన్ డయాక్సైడ్
1: ఏర్పరిచినటువంటి వారు ఎవరు?
0: హూ ఈస్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ this kind of
1: విద్యార్థులు చక్కగా గుర్తించవలసినటువంటి విషయములు.
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు అండర్స్టాండ్ దీస్ ట్రూత్స్ కేర్ఫుల్లీ.
1: ప్రపంచంలో ఎన్నో విద్యను నేర్చుకుంటున్నారు విద్యార్థులు.
0: స్టూడెంట్స్ హావ్ బీన్ లెర్నింగ్ డిఫరెంట్
1: కళలు, శిల్ప కళలు, అనేక విధమైనటువంటి కళలు కూడా నేర్చుకుంటున్నారు.
0: దే ఆర్ ఆల్సో లెర్నింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్.
1: ఎంత విద్యావంతుడు అయినప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడైనను, ఈ యొక్క పెయింట్ వేసే సమయ లోపల అంతో ఇంతో కొంత పొరపాటు జరుగుతూ ఉంటాయి.
0: హౌఎవర్ అకాంప్లిష్డ్ ఎన్ ఆర్టిస్ట్ బి, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హౌఎవర్ స్కిల్ఫుల్ హీ బి, వెన్ హీ ఈస్ మేకింగ్ డ్రాయింగ్ ఎ పెయింటింగ్ సమ్ స్మాల్ ఎర్రర్స్
1: పురందరదాస్ చెప్పాడు.
0: పురందరదాస్ ఆల్సో సాంగ్ దిస్.
1: నెవెలిగే చిత్రవర్ణమును భరించదబడియారో, పవళదాలతగ కంపిట్టయ్యారో, బెట్టు తాతుదియల్లి కుట్టిదా వృక్షక్కి కట్టెయను కట్టి నీరియారు, కొండపైన రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు పాది గట్టి నీరు పోసి ఎవరు పెంచారు?
0: హూ ఇస్ ఇట్ దట్ హెస్ బీన్ ఏబుల్ టు ప్రొవైడ్ వాటర్ టు ద స్మాల్ సాప్లింగ్స్ అండ్ ప్లాంట్స్ ఆన్ ద టాప్స్ ఆఫ్ హిల్స్?
1: మన కంపౌండ్ లోపల చక్కగా భూమిని అదురు చేసి ఎరువు పోసి నీరు పోసి పెంచినప్పటికీ అది అంతకంతకే అభివృద్ధి అవుతుంటాయి.
0: In our own compound, even if we take all the trouble of bringing about a sapling and making it a tree,
1: ఈ అరణ్యములో రాళ్ల పైన కూడా పుట్టినటువంటి ఒక వృక్షమును ఎవరు కాపాడుతూ వచ్చారు?
0: Look at the forest, and who is it that has been taking care of so many trees even on the rocks in this forest?
1: ఈ నెమలి యొక్క చిత్రము ఎన్ని రకములైనటువంటి రంగులతో కూడినటువంటిది, ఎంత సుందరమైన రంగులు ఒకదానికొకటి మనం కలిపినప్పటికీ అది చేరడానికి వీలు కాదు. అంత సుందరమైనటువంటి సృష్టిని ఎవరు చేస్తూ వచ్చారు?
0: హూ ఈజ్ ఇట్ దట్ హాస్ క్రియేటెడ్ పీకాక్ విత్ సచ్ ట్రెమెండస్ బ్యూటీ అండ్ విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ సచ్ ఎ నైస్ కాంబినేషన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ అండ్ ఎన్హాన్సెస్ ది నేచురల్ బ్యూటీ ఆఫ్ ఎ పీకాక్.
1: ప్యారెట్ చిలుక ఉంటుండాలి, దాని రంగు చూస్తే పచ్చగా ఉంటుండాలి, దాని ముక్కు చూస్తే ఎర్రగా. ఈ కాంబినేషన్ ఎవరు చేశారు?
0: హూ ఈజ్ ఇట్ దట్ బ్రాట్ అబౌట్ ది కాంబినేషన్ ఆఫ్ ద రెడ్ అండ్ ద గ్రీన్ కాంబినేషన్ ఆఫ్ ఎ ప్యారెట్?
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క సృష్టి యొక్క రహస్యాలంతా కూడా చక్కగా విచారణ చేస్తే ఇదంతా కూడా ఈనాటి సైంటిస్ట్ లా ఆఫ్ నేచర్ అంటారు.
0: ఇఫ్ యూ డెలిబరేట్ కేర్ఫుల్లీ ద సీక్రెట్ ఆఫ్ క్రియేషన్ అండ్ ది బ్యూటీ ఆఫ్ క్రియేషన్ అండ్ ది వండర్స్ ఆఫ్ క్రియేషన్ సైంటిస్ట్ సే దట్ దిస్ ఇస్ ఆల్ లా ఆఫ్ నేచర్.
1: నేచర్ నేచర్ అని వదిలిపెట్టిపోతున్నారే కానీ వీరు కనిపెట్టేటువంటివన్నీ నేచర్ యొక్క ఫలితములు కావా?
0: If they merely go on telling that this is all natural and nature, whatever they are
1: finding out... Are they transcending nature? Votam lede.
0: Are they transcending nature?
1: ఈ సృష్టి ఎందున్నటువంటి సమస్త పదార్థములు కూడా చేర్చి తద్వారా మూడవ పదార్థంగా సృష్టిస్తూ వస్తున్నారు.
0: All that these scientists are doing are combining two or three things in the nature.
1: Scientists laboratory లో పోయి చేరినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపేసేసి వాటర్ గా తయారు చేస్తున్నాడు.
0: Scientists in lab combine hydrogen and oxygen and prepare water out of
1: ee water scientist srushtinchadu antunnaru.
0: They say scientist has created this water.
1: Nijame scientist hydrogen oxygen rendu chethi srushtinchadu. Ee hydrogen oxygen evaru srushtincharu?
0: Scientists has created water out of hydrogen and oxygen. But then, who has created this hydrogen and oxygen itself?
1: ఇది కేవలం సూర్యుని యొక్క రసంతో వచ్చినటువంటివి. ఇది లా ఆఫ్ నేచర్.
0: దీస్ ఆర్ క్రియేటెడ్ బై ద రేస్ ఆఫ్ సన్. దెన్ దే సే
1: ప్రతి ఒక్కటి కూడా మూలాధారమైనటువంటి దానిని పురస్కరించుకుని కల్పితమైనటువంటి యొక్క పదార్థమును రూపొందింపజేస్తున్నారు వైజ్ఞానికులు.
0: ఆల్ ద సైంటిస్ట్ ఆర్ డూయింగ్ ఆర్ టేకింగ్ ది ఫండమెంటల్ మెటీరియల్ అండ్ దెన్ దే ఆర్ క్రియేటింగ్.
1: ఆ మూలాధారమే లేకపోతే వీరికి ఈ అధేయాలంతా ఎక్కడ వస్తుంటున్నాయి?
0: If there is no fundamental basis from out of what are they creating anything at all?
1: Kanuka annintiki mooladharam ainatvanti satya tattvam okati untunnadi.
0: There is something which is a fundamental basis, which is the truth of all the things.
1: Ee naati manavattamulo itti rahasyanni gurtinchadaniki vismaristunnaru vaigyanikulu.
0: Scientists are giving up such secrets in their search and research.
1: ఈ సృష్టి యొక్క రహస్యమును చూస్తుంటే ఎటువంటి మూర్ఖుడైనప్పటికీ దీని నమ్మక తప్పదు.
0: Even if he is a fool, if he were to look into the secrets of creation and nature, one has to believe.
1: ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఈ జగత్తులో మానవ రూపాన్ని ధరిస్తున్నారు?
0: How many millions and billions and crores of people are there in this creation now?
1: యావత్ ప్రపంచమంతా చేరితే 508 లక్షల కోట్లు ఉంటున్నారు ప్రజలు.
0: ఇఫ్ యు టేక్ ది ఎంటైర్ క్రియేషన్ ఇట్ ఇస్ 408 లక్షల కోట్ల ఆఫ్ పీపుల్ ఆర్ దేర్.
1: అయితే ఇంతమంది లోపల ఒకడు ఉండినట్టు ఇంకోటి ఎవరైనా చూడటానికి వీలవుతుందా?
0: బట్ కెన్ యూ ఫైండ్ ఎనీ 2 పర్సన్స్ హు ఆర్ ఐడెంటికల్?
1: ఒక తల్లి గర్భంలో ట్విన్స్ గా పుడుతున్నారు, వారిలో కూడా కొంత వ్యత్యాసం ఉంటుండాలి, కానీ ఈక్వల్ గా ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: ఈవెన్ ట్విన్స్ బోర్న్ టు ఎ మదర్ యూ కెన్ ఫైండ్ సమ్ డిఫరెన్స్ ఆఫ్ ది అదర్, దే ఆర్ నాట్
1: ఇండివిజువల్. ఇన్ని రకములైనటువంటి రీతిగా ఉండటానికి ఏ విధమైనటువంటి ఒక సృష్టికర్త చేయగలరు?
0: హూ ఇస్ దట్ క్రియేటర్ హూ హావ్ క్రియేటెడ్ విత్ సచ్
1: కైండ్ ఆఫ్ సృష్టికర్తలన్నీ కూడాను ఒక మోల్డ్ చేసి మోల్డ్ పైన ప్రింట్ వేసి అన్ని ఈక్వల్ గానే ఉంటుంటాయి. అలాంటిది లేదు ఈ సృష్టిలో.
0: టుడేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ మోల్డ్. ఎవ్రీ వన్ ఇస్ సిమిలర్, బట్ యు టేక్ క్రియేషన్ యు కాంట్ గెట్ 2 థింగ్స్ సిమిలర్ ఇన్ ది ఎంటైర్ క్రియేషన్.
1: కనుక చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్తంబులు సన్మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు. ఎంత చరిత్రములు, ఎంత విచిత్రములు, ఎంత పవిత్రములు ఈ సృష్టి యొక్క రహస్యములు.
0: దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సెట్ దట్ ది స్టోరీ ఆఫ్ విష్ణు, విష్ణుదేవ చారిత్రం ఈజ్ సింప్లీ వండర్ఫుల్ ఫెంటాస్టిక్ అండ్ యూ కెన్ సీ దట్ ఇన్ హిస్ క్రియేషన్.
1: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దెర్ఫోర్ స్టూడెంట్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
1: ఇది ఎంత కూడా నేచర్ అనేటువంటి దాంట్లో మనం దానిని అలక్ష్యం చేసుకుని పోతున్నాం.
0: వీఆర్ లుకింగ్ అపాన్ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇండిఫరెన్స్ అండ్ క్యాజువల్నెస్.
1: నేచర్ కూడాను అనగా సహజమైనటువంటి సృష్టి కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: ఈవెన్ ఇన్ నేచర్ దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ బైండింగ్.
1: ఈ నియమములే లేకుండా ఈ సృష్టి కూడాను సక్రమంగా జరగలేదు.
0: Without those rules and regulations, even creation and nature cannot function.
1: ఈ సృష్టికి విరుద్ధమైనటువంటి మార్గములు ఇవి వైజ్ఞానికులు అనుసరించడం చేతనే సృష్టికి అనేక రకములైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, దుఃఖములు, ప్రమాదములు సంభవిస్తూ వస్తున్నాయి.
0: As scientists are not recognizing this truth and going against it, all the problems are based on
1: స్వార్థమును, స్వప్రయోజనమును, పేరు ప్రతిష్టలకు పాటుపడుతున్నారే కాని సమాజం యొక్క క్షేమము, దేశం యొక్క క్షేమము అనేటువంటి దృష్టి వారిలో ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: సైంటిస్ట్ ఆర్ స్ట్రైవింగ్ ఓన్లీ టు సాటిస్ఫై దర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. దే ఆర్ నాట్ ట్రైయింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ హ్యూమానిటీ.
1: భూమి ఒక గోడము.
0: అర్త్ ఈజ్ రౌండ్, ఇట్ ఈస్ అ బాల్.
1: ఈ యొక్క గ్లోబ్ లోపల అనేక రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా ఉంటుంటాయి.
0: విత్ ఇన్ దిస్ గ్లోబ్ దేర్ ఆర్ సమ్ బ్యాలెన్సెస్ విచ్ ఆర్ మెయిన్.
1: ఒకవైపున ఆనకట్టలు కట్టి నీరు నింపుతూ వస్తే ఆ వైపున కొంతవరకు భారం ఎక్కుతుంది, రెండో వైపున కొంచెం పైకి తేలుతుంది.
0: ఇవ్ ఆన్ ద వన్ సైడ్ ఆఫ్ ద అర్త్ When dams are constructed and water is stored, it may tilt a little.
1: సహజంగా పిల్లలకు తెలిసినటువంటి విషయమే భూగోళ శాస్త్రంలో.
0: People who have studied geography, the students know these truths.
1: ఒక సముద్రములకు కాని లేక మరి యొక్క వస్తువులకు కాని ఒక్కొక్క పరిమితమైనటువంటివన్నీ కూడా నియమించబడినటువంటివి.
0: All the objects, even including a ocean, there are some limits and some
1: ఇప్పుడు సముద్రము లోపల మన ప్రపంచానికి 10 సంవత్సరములు ఎంత గాలి కావాలనో అంతకు మించినటువంటి గాలి సముద్రంలో ఉంటుండాలి.
0: ఇన్సైడ్ ది ఓషన్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎయిర్ అవైలబుల్ విచ్ ఇస్ సఫిషియంట్ ఫర్ పీపుల్ ఫర్ 10 ఇయర్స్.
1: మన యావత్ ప్రపంచమునకు విద్యుచ్ఛక్తి ఎంత అవసరమో అలాంటి అవసరమయ్యేటువంటిది 20 సంవత్సరములకు కావలసినటువంటి విద్యుచ్ఛక్తి ఒక్క మించు లోపల పోతుండాలి.
0: In one lightning, the electricity that is generated is equal to the electricity required for the entire
1: humanity. ఇవన్నీ సక్రమంగా జరుగుతూ వస్తుంటున్నాయి.
0: That is how there are natural balances which are set and which are made.
1: ఈనాడు ప్రపంచంలో భూకంపములు రావడానికి కానీ
0: for the earthquakes which are occurring today,
1: అనేక విధములైనటువంటి పంచభూతములు అనగా శబ్దస్పర్శలు రసగంధాదులు మరణము కావడానికి కానీ
0: ఫర్ ది పొల్యూషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్
1: దీనికంత కారణం ఎవరు?
0: హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
1: సైంటిస్ట్.
0: ఇట్ ఈస్ సైంటిస్ట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్.
1: కేవలము తన యొక్క నేరో మైండ్ లోపల తాను పోతున్నాడే కానీ విశాలమైనటువంటి యొక్క బుద్ధిని వికసింప చేసుకోవటం లేదు.
0: టుడే సైంటిస్ట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ నేరో మైండెడ్ వే. హీ ఈస్ నాట్ బ్రాడనింగ్ హిస్ థింకింగ్ అండ్ హిస్
1: ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ చాలా పెంచుతూ ఉన్నారు.
0: దెర్ ఈస్ ఎన్ యాక్సలరేటెడ్ గ్రోత్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్.
1: కానీ దీని యొక్క పొగ కానీ దీని యొక్క శబ్దములు కానీ ఏ విధమైనటువంటి యొక్క సమాజములకు మేలు చేస్తున్నాయో విచారించమను.
0: ది స్మోక్ అండ్ ది సౌండ్ జనరేటెడ్ ఇన్ దీస్ ఫ్యాక్టరీస్, వాట్ టైప్ ఆఫ్ బెనిఫిట్ ఆర్ ది సైంటిస్ట్?
1: కార్లు అనేక విధమైనటువంటి వాహనాలు తయారు చేస్తున్నారు.
0: The scientists are manufacturing different types of vehicles.
1: అవసరమే ఉండవలసినదే.
0: All this may be
1: మానవుని అనుకూలం చేయవలసినదే.
0: Man may have to enjoy.
1: కానీ ఆ అనుకూలం కూడా ఒక మితి ఉండాలి, పరిమితం ఉంటుండాలి.
0: But there should be always certain limits set even for those enjoying.
1: ఈనాడు ప్రపంచం లోపల మానవులకు ఇస్నోఫీలియా, ఆస్త్మా, హార్ట్ జబ్బు, చెవుడు ఇలాంటివంతా సంభవించడానికి కారణమేమిటి?
0: What is responsible for the types of ailments of man like eosinophilia, heart attacks and various other diseases?
1: Asthma and different demo.
0: And for people becoming developing
1: ivannitiki kaaranam emiti? Ee mitimiri poyinatti vaahanaalu shabdam vallane ee yokka ear drums anta kudanu chaala varaku paadaipothunnayi.
0: It is the excessive sound and noise which has polluted
1: the environment. Ee lungs anta kudanu chedipoyi తద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో దెబ్బతిగులుతున్నాయి.
0: ఇట్ ఈస్ ది స్మోక్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ విచ్ ఆర్ క్రియేటింగ్ డిఫరెంట్ కెమికల్స్.
1: ఈ పొగ వలన లోకంలో ఏ సైంటిస్ట్ కూడా చక్కగా పరిశోధనలు చేయటం లేదు. కానీ
0: సైంటిస్ట్ ఆర్ నాట్ ప్రాపర్లీ ఎన్క్వైరింగ్ ఇన్ టూ
1: ఈ టైఫాయిడ్ ఫీవర్ రావడానికంతా ఇదే కారణం.
0: ఇట్ ఈస్ ది స్మోక్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ పొగలో ఉండినటువంటి యొక్క అణుక్రీడలంతా ఉంటున్నాయి. అవన్నీ కూడా గాలిలో చేరి మానవులు పీల్చుకునేటువంటి దీంట్లో లోపల పోయి చేరి లంగ్స్ లోపల కొంత ఇదైపోయి తద్వారా
0: ఇట్ ఈస్ దిస్ బాక్టీరియా విచ్ ఎంటర్స్ ఇన్ టు ది ఎయిర్ విచ్ ఇస్
1: న్యూమోనియా కూడా ప్రారంభమవుతుంది. చక్కగా జరుగుతున్నంత వరకు కూడా మానవుని యొక్క దేహము పుష్టిగా సంతుష్టిగా ఉంటుంటాది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ మ్యాన్, మ్యాన్ విల్ బి హెల్తీ అండ్ స్ట్రాంగ్.
1: అదే విధంగా మానవుని యందు ఆధ్యాత్మిక ప్రసారము చక్కగా జరుగుతూ ఉండినంత వరకు మానవ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: సిమిలర్లీ యాజ్ లాంగ్ యాజ్ స్పిరిచువాలిటీ సర్క్యులేట్స్ విత్ ఇన్ మ్యాన్,
1: సర్క్యులేషన్ ఏ విధంగా సక్రమంగా జరగటం లేదో ఆ విధంగా కూడాను మానవుని యొక్క మనస్సు నందు కూడాను ఆధ్యాత్మిక భావం కూడాను అంత సక్రమంగా జరగటం లేదు.
0: జస్ట్ యాజ్ దెర్ ఇస్ నో ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ మ్యాన్, ఇన్ సైడ్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ spiritual circulation is not taking place.
1: సముద్రమునకు ఒక విలువైనటువంటి బ్యాలెన్స్ ఉంటుండాలి.
0: ఫర్ ఎ ఓషన్ దేర్ షుడ్ బి ఎ టైప్ ఆఫ్ బ్యాలెన్స్.
1: దీనిలో ఎంత ఆయిల్ దీంట్లో ఉండవలనో
0: ది టైప్ ఆఫ్ ఎయిర్,
1: ఎంత గాలి ఈ సముద్రంలో ఉండవలను,
0: ద టైప్ ది క్వాంటమ్ ఆఫ్ ఎయిర్,
1: ఎన్ని విధమైన ఖనిజ సంపత్తి ఈ సముద్రంలో ఉండవలను,
0: ద టైప్ కైండ్ ఆఫ్ మినరల్స్ దట్ షుడ్ బి విత్ ఇన్ ది ఓషన్,
1: ఈ విధమైనటువంటి యొక్క పరిమితికి కొంతవరకు దెబ్బతీస్తుండాలి ఈ యొక్క వైజ్ఞాన శాస్త్రం.
0: ది సైంటిస్ట్ అండ్ దేర్ వర్కింగ్ ఈజ్ అప్సెటింగ్ దిస్ బ్యాలెన్స్,
1: సముద్రంలో ఉండేటువంటి ఆయిల్ను తీసేస్తున్నారు.
0: మ్యాన్ ఈజ్ రిమూవింగ్ ఫ్రమ్ ద ఓషన్,
1: ఒక్క దినమునకు 900 కోట్ల చేపలను చంపివేస్తున్నారు.
0: ఈచ్ డే ఈజ్ కిలింగ్ 900 crores ఆఫ్ ఫిష్ ఇన్ ది ఓషన్,
1: ఇంకా అందులో ఉన్నటువంటి గాలినంతా తీసేస్తున్నారు.
0: ఈజ్ ఆల్సో రిమూవింగ్ ద ఎయిర్ ఫ్రమ్ ఓషన్,
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి దాంట్లో ఉండినప్పుడే సముద్రం చక్కగా ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్
1: ఈ ఆయిల్ తీసే సమయంలో ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా వెళ్లిపోతుండాలి.
0: వెన్ దే ఆర్ రిమూవింగ్ ది ఆయిల్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో ఈజ్ రిమూవ్,
1: తద్వారా ఓషన్ యొక్క బ్యాలెన్స్ కూడా తగ్గిపోతుండాలి.
0: ఇట్ ఈస్ బ్రింగింగ్ అబౌట్ ఎన్ ఇంబాలెన్స్ ఇన్ ద ఓషన్.
1: ఇంకా కొన్ని కొన్ని ప్రదేశం లోపల ఈ మైన్లు అంతా ఉంటున్నాయి, పెట్రోల్ అంతా ఉంటుండాలి.
0: ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఓషన్ దేర్ ఆర్ మినరల్, దేర్ ఇస్ పెట్రోల్,
1: డీజిల్ ఆయిల్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డీజిల్ ఆయిల్.
1: ఈ డీజిల్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డు యూ గెట్ దిస్ డీజిల్?
1: మనము ఏ తరతరముల నుంచినో కూడాను, ఏ యుగముల నుంచినో ఉండినటువంటి అడవులంతా కూడాను ఈ భూమిలో మునిగిపోయినాయి.
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్ లాంగ్ లాంగ్ బ్యాక్ ది ఎంటైర్ ఫారెస్ట్ గాట్ డ్రౌన్ ఇన్ టు ద ఓషన్.
1: ఈ యొక్క మునిగిపోయినటువంటి వృక్షములంతా కూడాను బొగ్గుగా మారిపోయింది.
0: దిస్ ఫారెస్ట్ బికేమ్ కోల్.
1: ఈ బొగ్గు నుంచి కూడాను వస్తుంటుండాలి ఈ యొక్క డీజిల్ ఆయిల్.
0: దిస్ డీజిల్ ఆయిల్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్
1: డీజిల్ ఆయిల్ ని ప్యూరిఫై చేస్తున్నారు.
0: దే ఆర్ ప్యూరిఫైయింగ్ రిఫైనింగ్ ది,
1: తద్వారా కిరసన్ ఆయిల్ గా తయారవుతుండాలి.
0: అండ్ దే ఆర్ మ్యానుఫాక్చరింగ్
1: కిరసన్. ఇంకా కొంచెం ప్యూరిఫై చేసేటప్పటికి ఇది పెట్రోల్ గా మారుతుండాలి.
0: ఇఫ్ ద ప్యూరిఫై కిరసన్ ఫర్దర్ ఇట్ ఇస్ బికమింగ్,
1: ఈ పెట్రోల్ ను మరింత ప్యూరిఫై చేసేటప్పటికి వైట్ పెట్రోల్ గా మారుతుండాలి.
0: They are refining this petrol for the
1: oil. అన్ని కూడాను ఆ బొగ్గు నుంచి వచ్చినటువంటివి.
0: బట్ ఆల్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ది కోల్.
1: ఈ కోల్ అనేటువంటిది లోపల ఉండటం చేతనే కొంతవరకు బ్యాలెన్స్ ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ దిస్ కోల్ విచ్ బ్రింగ్స్ అబౌట్ బ్యాలెన్స్ ఇన్ ద ఓషన్.
1: ఈనాడు ఆ కోల్ మైన్ అంతా ఉంటూ వచ్చేసినాయి.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కోల్ మైన్స్,
1: మైకా మైన్స్ వచ్చేసేసినాయి,
0: మైకా మైన్స్,
1: పెట్రోల్ మైన్స్ వచ్చేసేసినాయి,
0: పెట్రోల్ ఆల్సో,
1: ఆయిల్ మైన్స్ వచ్చేసేసినాయి,
0: ఆయిల్ ఆల్సో.
1: అంత తోడి తోడి తోడి పోయేటప్పటికి లోపల తొర్ర పైన భూమి.
0: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆల్ ద మినరల్స్ అండ్ ఆయిల్స్ ఫ్రమ్ ద బౌల్స్ ఆఫ్ ద ఆర్త్ ఆర్ మేకింగ్ ఎ బిగ్ హాలో ఇన్ సైడ్ ద ఆర్త్.
1: తొర్ర ఏమీ లేదు, పైన భూమి మాదిరి కనపడుతుంది కానీ ఎప్పుడు కూలుతుందో, ఎవరైనా బావి తవ్వడానికి పోతే తిరిగి అది రంధ్రం పడిపోతుంది. ఆ పరిస్థితిలో వచ్చి నీరు కూడా లేకుండా పోతుండాలి భూమిలో.
0: ది ఔటర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ కవర్డ్ బట్ ఇన్ సైడ్ దర్ ఇస్ ఎ బిగ్ హాలో అండ్ వి డు నాట్ నో.
1: ఈ కారణం చేతనే, సైన్స్ యొక్క డెవలప్ చేతనే భూమి లోపల నీరు కూడా కరువు అయిపోతుంటుండాలి.
0: అన్ అకౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండిస్క్రిమినేట్ యూస్ ఈవెన్ వాటర్ ఈస్ నాట్ బికమింగ్ స్కేర్.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: There is nothing wrong with the science.
1: ఆ సైన్స్ ను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సైన్స్ హాస్ టు బి యూజ్డ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: సైన్స్ వల్ల ప్రపంచంలో ఎంతో ప్రజలకు ఉపయోగం జరుగుతూనే ఉంటుండాలి.
0: సైన్స్ ఇస్ కన్ఫరింగ్ ఎ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఆన్ హ్యూమానిటీ.
1: ఎంత ఉపయోగమో అంత రెండింతలు దాని ప్రమాదం కూడా చేస్తుంటుండాలి.
0: బట్ ఇట్ ఈస్ బ్రింగింగ్ అబౌట్ ట్వైస్ ది డేంజర్ కంపేర్ టు ది బెనిఫిట్ ఇట్ కన్ఫర్స్.
1: ఇది కేవలం పిల్లలు కూడాను ఈ సైంటిస్ట్ చెప్పినటువంటివి సాక్షాత్ సత్యము అని విశ్వసిస్తున్నారు.
0: ఈవెన్ ది స్టూడెంట్స్ ఆల్సో బ్లైండ్లీ బిలీవ్ వాట్ అవర్ సైన్స్.
1: ప్రపంచంలో భగవంతుడంటే ఏమిటని ఎంత బోధించి చెప్పినా కూడాను వీరికి విశ్వాసం రావటం లేదు.
0: హౌఎవర్ మచ్ ది స్టూడెంట్స్ ఆర్ టాట్ అబౌట్
1: సైంటిస్ట్, తన పరిశోధనలో ఫలాని రిజల్ట్ వచ్చిందని పేపర్లో ఒక రెండు లైన్లు వేస్తే చాలు వీళ్ళ బుర్రలో దిగిపోతుంది, అదే పరమ సత్యము, అదే వేదాంతము.
0: ది మొమెంట్ ది స్టూడెంట్స్ రీడ్ ది ఇన్ హెడ్లైన్స్ వన్ ఆర్ టూ డిస్కవరీస్ బై ది సైంటిస్ట్ దే ఫర్మ్లీ బిలీవ్ బట్ ద డోంట్ బిలీవ్.
1: విద్యార్థులారా, దైవతత్వాన్ని మొట్టమొదట మనం విశ్వసించాలి.
0: Dear students, in the very first instance, you should
1: have faith in God. లోపల అన్ని భాషల లోపల కూడాను డిక్షనరీ ఉంటున్నాయి.
0: You find in the world a number of dictionaries.
1: ఈ డిక్షనరీస్ ఉంటున్నప్పుడు ఇవన్నీ ఈ డిక్షనరీలో ఉండేటువంటి పదములు ఏమిటి?
0: వాట్ ఆర్ దిస్ వర్డ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ డిక్షనరీస్?
1: ప్రపంచంలో ఉండేటువంటి పదార్థముల యొక్క పేర్లు, ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల యొక్క పేర్లు, ప్రపంచంలో ఉండేటువంటి పక్షుల యొక్క పేర్లు, ప్రపంచంలో ఉండేటువంటి మృగముల యొక్క పేర్లు, ఈ విధమైనటువంటి పదార్థ సంబంధమైనటువంటి పేర్లను, విషయ సంబంధమైనటువంటి పేర్లను నింపి ఉంటున్నది ఈ యొక్క డిక్షనరీ.
0: దిస్ డిక్షనరీ కన్సిస్ట్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ మీనింగ్స్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్, వేరియస్ బర్డ్స్, బీస్ అండ్
1: మనకు తెలియకపోయినప్పటికీ ప్రపంచంలో వస్తు రూపంలో ఉండినటువంటివి డిక్షనరీలు ఉంటున్నాయి, కానీ లేనివి డిక్షనరీలో పెట్టడానికి వీలు లేదు.
0: వెదర్ వీ నో ఆర్ నాట్ బట్ ది వర్డ్స్ విచ్ యూ ఫైండ్ ఇన్ ది డిక్షనరీ దేర్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్.
1: తెలియనటువంటివన్నీ డిక్షనరీలు చూసుకుని ఈ పదమునకు ఇది ఏం అర్థము, ఈ పదమునకు ఇది ఏం అర్థము అని మనం విచారిస్తున్నాం. అందువల్లనే పిల్లలంతా డిక్షనరీని ఆశిస్తున్నారు.
0: వీ రెఫర్ టు డిక్షనరీ టు ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ వేరియస్ వర్డ్స్. టు దిస్ పర్టికులర్ వర్డ్ వాట్ ఇస్ ది ఆబ్జెక్ట్?
1: నిజముగా ఇది రూపకంగా ఉండినటువంటి పేర్లే ఈ డిక్షనరీలో ఉంటాయి.
0: ఆల్ ది వర్డ్స్ ఫౌండ్ ఇన్ ది డిక్షనరీ దేర్ ఆర్ ఆబ్జెక్ట్స్.
1: రూపము కానీ పదార్థం కానీ లేని పేర్లు డిక్షనరీలో రావు.
0: There cannot be words in the dictionary for which there are no forms, for which there is no object.
1: ఇది అందరూ అంగీకరించక తప్పదు.
0: All people must believe this.
1: లేనివేమైనా డిక్షనరీలో ఉంటాయా? ఉండడానికి వీలు లేదు.
0: Is there a word for which there is no meaning or no object in the dictionary?
1: అదే డిక్షనరీ లోపల God అని ఉంటుండాలి.
0: In the same dictionary, you find the word God.
1: ఇది లేనిదైతే ఈ డిక్షనరీలో ఎట్లా వచ్చింది?
0: If there is no God, how can you find this word in the dictionary?
1: నీవు చూడకపోవచ్చును. చూచిన వాడు ఒకడున్నాడు.
0: యూ మైట్ నాట్ హావ్ సీన్ గాడ్ బట్ దేర్ ఇస్ సమ్వన్ హూ హావ్
1: సీన్. అనుభవించకపోవచ్చును, అనుభవించిన వాడు ఒకడున్నాడు.
0: దేర్ మైట్ యూ మైట్ నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ బట్ దేర్ ఇస్ సమ్వన్.
1: అలాంటి చూడక అనుభవింపలేనిటువంటి వాడి యొక్క బోధ ఈ డిక్షనరీలో పడడానికి వీలు లేదే.
0: హౌ కెన్ ఇట్ ఎంటర్ ఇన్ టు ఎ డిక్షనరీ ఇఫ్ దట్ ఇస్ నాట్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్ బై
1: నీవు చూడాలి. ఉంటున్నాయి.
0: There are so many things which you have not seen.
1: విశ్వసిస్తున్నావు.
0: You are believing all of them.
1: ఈ పదాన్ని నీవెందుకు విశ్వసించకూడదు?
0: Why are you not believing this word?
1: ఇది నీలో ఉన్నటువంటి వీక్నెస్.
0: This is your own weakness.
1: అంతేకాని ఇది లేదు అని వాదించడానికి ఎవరికి అధికారం లేదు.
0: No one can deny this existence of God.
1: పేరు లేనటువంటివి, రూపము లేనటువంటివి ఈ యొక్క డిక్షనరీలో పడవు.
0: No word can enter into a dictionary which does not have a form.
1: అయితే మీరు కొంత ప్రశ్న వేయొచ్చును.
0: But you may put a
1: question. లేని పదములు కొన్ని జగత్తులో సృష్టింపబడుతున్నాయి కదా అని వేయొచ్చు.
0: You may say that there are a few words for which there is no object existing in the world.
1: ఒకటి ఉదాహరణ.
0: One example.
1: గగన కుసుమము అనే పదం ఉంటుంది.
0: There is a sky flower. This is the word.
1: కానీ ఇది sky flower లేదే.
0: But there is no nothing like a sky flower.
1: వచ్చింది.
0: How did you get this word?
1: అట్టనే భగవంతుడు అనేటువంటిది కూడా వచ్చి ఉండవచ్చు అని మీరు అనుమానించవచ్చు.
0: Similar may be the state of God. You might doubt on those lines.
1: కానీ గగన పుష్పము అనేటువంటిది పదము కాదు, ఇది సమాసము, రెండు పదముల యొక్క చేరిక.
0: This sky flower is not a single word. It is a phrase consisting of two words.
1: గగన పుష్పము రెండు ఉంటున్నాయి.
0: Sky is one word.
1: ఇది పదము కాదు.
0: This is not one
1: సమాసము.
0: This is a samasamu, a phrase.
1: అదే విధముగానే కుందేటి కొమ్ములు అంటారు.
0: Similarly, horns of a hare, they say.
1: అనగా rabbit కు కొమ్ములు ఉంటున్నాయా?
0: Are there horns for a rabbit?
1: కాబట్టి కుందేటి కొమ్ములని చెప్తున్నారే, ఇది ఎట్లా సత్యమవుతుంది అనొచ్చు.
0: How can you believe this word, rabbit's horns?
1: కానీ కుందేలు వేరు, కొమ్ములు వేరు, రెండు పదముల యొక్క సమాసం.
0: There are two words, rabbit and horns. These two are two different words.
1: కనుక ఇది పదము కాదు.
0: This is not a single word.
1: లేని పదమును జగత్తులో పుట్టడానికి వీలే లేదు.
0: There is no word without having an object.
1: కనుక దైవము ఉండటం చేతనే ఈ దైవం అనేటువంటి పేరు వచ్చింది.
0: As there is God, this word God has come into use.
1: నీవు నమ్మకపోవచ్చును, కానీ దీంతో పని లేదు. పేరు అనేటువంటిది ఉంది, రూపం అనేది ఉంది.
0: You may believe or may not believe, but there is a name and there is a form.
1: కనుక ఈ విధంగా వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కూడాను, విద్యా ప్రవీణులైనటువంటి వారు కూడాను ఈ పదమునకు అనేక విధమైనటువంటి యొక్క ఉత్సాహం ఇస్తూ వచ్చారు.
0: సైంటిస్ట్ అండ్ లెర్నెడ్ పీపుల్ హ్యావ్ ఎన్కరేజ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఆన్ దీస్ లైన్స్.
1: కనుక ఈ యొక్క సైన్స్ అనేటువంటిది కేవలము లా ఆఫ్ నేచర్ అని మాత్రం మనం దాన్ని నెట్టివేయకూడదు.
0: Therefore, science cannot merely say that this is a law of nature and brush it aside.
1: Oka scientist cheppadu.
0: One scientist has declared,
1: "Ayya, ee prapanchamlo aadhyatmika margamlo
2: పరమహంస పరమహంస పరమహంస అంటున్నారు. ఈ పదమును ఉపయోగపెడుతున్నారు. హంస అంటే ఏమిటంటే ఆత్మ అనాత్మను విభాగం చేయటమే హంసల యొక్క లక్షణము అని.
0: వన్ సైంటిస్ట్ హస్ సెడ్ దట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ పీపుల్ యూజ్ ద వర్డ్ పరమహంస. దిస్ హంస రెఫర్స్ టు స్వాన్, ఎ స్వాన్ విచ్ కెన్ సెపరేట్ వాటర్ ఫ్రమ్ మిల్క్.
2: కనుక ఆత్మ అనాత్మను వేరు చేసి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం చేత విచారణ కలిపి ఇది ఆత్మ ఇది అనాత్మ అని విభాగం చేసినట్టుగా హంస పాలు నేరును కూడాను వేరు చేస్తూ వచ్చింది. దానివల్లే పరమహంస హంస విభాగం చేసేటువంటి గుణం కలిగినది కనుక మానవునికి పరమహంస అని పేరు వచ్చింది.
0: జస్ట్ యాజ్ ఏ స్వాన్ సెపరేట్స్ మిల్క్ ఫ్రమ్ వాటర్, ది పరమహంస సెపరేట్స్ దిస్ ఆత్మ ఫ్రమ్ ది నాన్ ఆత్మ ఆర్ అనాత్మ. దట్ ఈస్ హౌ హీ హస్ బీన్ గివెన్ ది నేమ్ పరమహంస.
2: నిజమే, ఈ హంస పాలలో ముక్కు పెట్టేటప్పటికీ నీరు వేరు పారు వేరు అవుతుండాలి.
0: వెన్ దిస్ స్వాన్ పుట్స్ ఇట్స్ నోస్ ఇన్ టు ద మిల్క్ ఇట్ సెపరేట్స్ మిల్క్ ఫ్రమ్ వాటర్.
2: అయ్యా, ఈ శక్తి ఈ యొక్క హంసకి ఎవరిచ్చారు అని అడిగితే,
0: వెన్ యు ఆస్క్ ఎ సైంటిస్ట్ హూ హ్యాస్ గివెన్ దిస్ పవర్ టు ద స్వాన్,
2: ఆ స్వానికి ముక్కు దగ్గర ఒక యాసిడ్ ఉంటుంది, అది పాలలో టచ్ అయ్యేటప్పటికి రెండు వేగమైపో విడి అయిపోతుంటున్నాయి అని సైంటిస్ట్ చెప్తాడు.
0: సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్స్ వెన్ ది స్వాన్ పుట్స్ ఇట్స్ నోస్ ఇన్ టు ద మిల్కీ వాటర్ దేర్ ఇస్ ఎన్ యాసిడ్ అట్ ద టిప్ ఆఫ్ దట్ నోస్ ఇట్ ఆటోమేటికలీ సెపరేట్స్ మిల్క్ ఫ్రమ్ వాటర్.
2: ఈ హంస ముక్కు దగ్గర యాసిడ్ ఉండటం వల్ల పాలు వేరు నీరు వేరు, ఈ యాసిడ్ ఎవరు పెట్టారు?
0: దట్ మే బి ట్రూ, బట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పుట్టింగ్ దిస్ యాసిడ్ అట్ ద టిప్ ఆఫ్ ద నోస్?
2: తెచ్చి పెట్టాడా? కాదు, సృష్టి యొక్క రహస్యము.
0: హ్యావ్ ది సైంటిస్ట్ బీన్ ఏబుల్ టు పుట్ దట్ యాసిడ్ దేర్? ఇట్ ఇస్ ది సీక్రెట్.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క భగవంతుని యొక్క చర్యలు భగవంతుని యొక్క సృష్టిలు ఎంత చిత్ర విచిత్రంగానూ ఉంటుంటాది.
0: దట్ ఈస్ హౌ ది యాక్ట్స్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ప్లే ఈస్ రాదర్ వండర్ఫుల్.
2: ఒక 50 సంవత్సరములకు పూర్వము
0: 50 ఇయర్స్ బ్యాక్
2: ఈ ఆటమ్ అనేటువంటిది అంటే అణుశక్తిని గురించి ఎంతో చెప్పుతూ వచ్చారు. దీనికి ఇంతకంటే ఎక్కువ పవర్ లేదన్నారు.
0: దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ అటామిక్ ఎనర్జీ. దట్ ఇస్ హౌ దే సే.
2: ఈ అటమ్ అనేటువంటి దానిని అణుశక్తిని భిన్నం చేయడానికి వీలు లేదు, ఇది భిన్నం చేస్తే ప్రమాదం జరుగుతుంది అన్నారు.
0: దే ఆర్ సెడ్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్ప్లిట్ ది ఆటమ్ ఫర్దర్. ఇఫ్ యూ స్ప్లిట్ ఇట్ ఇట్ విల్ రాదర్
2: ఈ 50 సంవత్సరాలు దాటిపోయేటప్పటికి ఈ అణుశక్తి కాదు ఇంకా వాళ్ళ తాత శక్తి కూడాను అనేక భిన్నాలు చేస్తూ వస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఆఫ్టర్ ది 50 ఇయర్స్ ఆఫ్ ల్యాప్స్ ఆఫ్ టైమ్
2: ఎన్నో పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. 50 సంవత్సరములకు తెలియనటువంటిది అంతా పూర్వము తెలియనటువంటి విషయం అంతా ఇప్పుడు ఎంతో వాడు తెలుసు. అదే విధముగానే ఈనాడు దైవత్వం అనేటువంటిది తెలియనటువంటి వారు రేపు 10 సంవత్సరం లోపల దైవత్వం అనేటువంటిది తెలుసుకోవడానికి అవకాశం కలగవచ్చు.
0: సిమిలర్ ఇస్ ది సిచ్యుయేషన్ విత్ రెఫరెన్స్ టు పీపుల్ హూ మైట్ నాట్ బి నోయింగ్.
2: దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: ఈ సత్యాన్ని మాత్రం మీరు తూచా నమ్మవలసింది.
0: యూ మస్ట్ బిలీవ్ totally this particular truth.
2: Daiva vishwasame lekapothe
0: if there is no faith in God
2: avatame vyartham aipothundi.
0: Humanity would be a total waste.
2: Ilanti science tho paatu ee vidhamainatki aadhyatmika tattvanni kudanu manam kontha varakum telusukovataniki prayatninchali.
0: It is necessary for us to learn along with this knowledge of the world and science.
2: అన్నెసెసరీ నాలెడ్జ్ అనగా అనవసరమైన విషయాల్లో ప్రవేశిస్తుంటారు పిల్లలు.
0: టుడే స్టూడెంట్స్ ఆర్ అన్నెసెసరీ ఎంటరింగ్ ఇన్ టు అన్నెసెసరీ థింగ్స్.
2: శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నాడు.
0: శంకరాచార్య సెడ్ దట్ బ్రహ్మన్ ఈజ్ ట్రూత్ అండ్ ది వరల్డ్ ఈజ్ అన్ ట్రూత్.
2: ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చాడు, స్వామి ప్రపంచం మిథ్యమంటున్నాడు, బ్రహ్మ సత్యం అంటున్నాడు, సత్యమైన బ్రహ్మ ఎక్కడా కనిపించటం లేదు, కానీ నిత్యమనేటువంటి జగత్తులో మనం నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాము, ఇందులో కష్టసుఖములు నష్ట కష్టములు అనేక విధములుగా అనుభవిస్తూనే ఉన్నాం, ఒక దినం కాదు రెండు దినములు కాదు సంవత్సరాల తరబడి అనుభవిస్తున్నాము, ఇది నిత్యం ఎట్టవుతుంది అన్నాడు.
0: వన్ స్టూడెంట్ కేమ్ టు స్వామి అండ్ ఆస్క్డ్ స్వామి, వెల్ బ్రహ్మన్ యు సే ఇస్ ట్రూత్ బట్ హీ ఇస్ నాట్ సీన్, బట్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ అన్ట్రూత్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ డే ఆఫ్టర్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ విత్ ఆల్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ జాయ్స్.
2: ఈ విషయాలు నీకు విచారం చేయడానికి టైం వేస్ట్ చేయవద్దు.
0: ఐ టోల్డ్ హిమ్ డు నాట్ వేస్ట్ టైం థింకింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
2: బ్రహ్మ సత్యమో జగత్ మిథ్యమో అది ప్రపంచానికి వదిలిపెట్టు.
0: వెదర్ ఇస్ బ్రహ్మన్ ఇస్ ట్రూ
2: నీకెందుకు ఇంత బాధ?
0: యు లీవ్ ఇట్ టు దిస్ వరల్డ్, వై ఆర్ యూ వరీడ్ అబౌట్ ఇట్?
2: మొట్టమొదటి నీవు సత్యమో మిథ్యమో నీవు తెలుసుకోమన్నాను.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఫైండ్ అవుట్ వెదర్ యు ఆర్ ది ట్రూత్ ఆర్ నాట్.
2: నీవు సత్యమా కాదా?
0: ఆర్ యూ ట్రూత్ ఆర్ నాట్?
2: నేను సత్యం అనుకోవచ్చును.
0: యు మే సే వెల్ ఐఎమ్ ట్రూత్.
2: ఏమైపోతుందో.
0: But tomorrow what is going to happen to you, we do not know.
2: కాబట్టి సత్యం అంటే ఎప్పుడు ఉండాలి? త్రికాలములు ఎందు ఉండేటువంటి సత్యం.
0: What is really truth? Truth must be constant for all the
2: time. నీవు త్రికాలములు ఎందు ఉండగలుగుతున్నావా?
0: Are you, have you been able to exist in
2: that? దేహం యొక్క ప్రమాణమే క్షణములకు మారుతుండాలి.
0: The shape of the form of your body is undergoing change from moment to moment.
2: ఇది మార్పు చెందేటువంటిది కనుకనే మిథ్యం అన్నారు.
0: యువర్ బాడీ అండర్ గోస్ చేంజ్, దేర్ఫోర్
2: మార్పు చెందటం లేదే అని వాదిస్తారు ఈనాటి యువకులు.
0: టుడేస్ యూత్ మే బి టెలింగ్ వెల్ వి ఆర్ నాట్ అండర్ గోయింగ్ ఎనీ
2: చేంజ్. ఒకే పదార్థం ఎన్నో మార్పులు చెందుతూ ఉంటాయి.
0: ఈచ్ ఆబ్జెక్ట్ అండర్ గోస్ సో మెనీ చేంజ్.
2: ఎట్లా?
0: హౌ?
2: నీవు పుట్టినప్పుడు చిన్న బిడ్డకు చైల్డ్ అని పిలిచారు.
0: వెన్ యువర్ బోర్న్ యువర్ కాల్డ్ ఎ చైల్డ్.
2: కానీ 10 ఇయర్స్ అయినప్పటికి నీవు బాయ్ అని పిలుస్తూ,
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ యువర్ కాల్డ్ ఎ బాయ్.
2: కానీ 30 ఇయర్స్ కు నిన్ను మ్యాన్ అని పిలుస్తూ వచ్చారు.
0: 30 ఇయర్స్ యు ఆర్ కాల్డ్ ఎ మ్యాన్.
2: 75 ఇయర్స్ కు ఓ గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తూ వచ్చారు.
0: ఆఫ్టర్ 75 ఇయర్స్ యు ఆర్ కాల్డ్ ఓ గ్రాండ్ ఫాదర్.
2: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఎంత మార్పు జరిగింది?
0: దిస్ చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
2: కనుక ఈ మార్పుతో కూడినటువంటి యొక్క జగత్తు కనుకనే ఇది సత్యము కాదు, అసత్యము కాదు, మిథ్యము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: శంకర సెడ్ దట్ దిస్ వరల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ నైదర్ కంప్లీట్ ట్రూత్ నాట్ కంప్లీట్.
2: అసత్యం అని చెప్పలేదే.
0: వెల్ హీ డిడ్ నాట్ సే దట్ దిస్ ఇస్
2: అసత్యం అని చెప్తే కనిపిస్తుండాలి.
0: ఇఫ్ యు సే దట్ దిస్ ఇస్ అన్ట్రూత్, వెల్
2: ఓన్లీ కనిపించేటువంటి దానిని సత్యం అని చెప్తే కనిపించకుండా పోతుండాలి.
0: ఇఫ్ యు కాల్ దిస్ అస్ ట్రూత్, దిస్ ఇస్ అండర్గోయింగ్ చేంజ్ కంప్లీట్లీ.
2: కాబట్టి సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు అన్నారు. ఈ సదసత్తుకి మిథ్యము అన్నారు.
0: Therefore, this is neither completely truth nor completely untruth. It is a mixture of these truth and untruth. Sadasat.
2: Kanukani Vedantam yokka rahasyanni chakkaga vicharinchinappude deeni pavitramaina arthamulu manaku bodhapadutuntai.
0: When you therefore carefully look into the spirituality and philosophy, you'll be able to understand the subtle meanings of
2: kanuka manavattam aneetundi, దైవత్వం అనేటువంటిది ఏమిటి, ఈ రెండు భేదమా లేక ఒక్కట అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు రికగ్నైజ్ వెదర్ దేర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ డివినిటీ.
2: ఇవి రెండు కాదు, ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ
2: జీవుడు వేరు, దేవుడు వేరు అంటున్నారు.
0: పీపుల్ సే దట్ మ్యాన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
2: అయితే ప్రాకృతి రూపంలో మనం ఈనాడు చెప్పుకోవాలంటే రెండు మాటలతో చెప్పుకోవచ్చు.
0: If you want to describe the phenomena in a worldly way,
2: ఊగుండే వాడు దేవుడు, ఊగే వాడు జీవుడు అన్నారు.
0: The one who is constant and steady is God. The one who is swinging and wavering is man.
2: నిరంతరము మార్పు చెందేటువంటి వాడు జీవుడు.
0: Man undergoes change
2: మార్పు చెందేటువంటి దేవుడు అన్నారు.
0: God doesn't change.
2: కానీ మార్పు చెందేదాని ఎందే మార్పు చెందినటువంటి తత్వం ఉంటుండాలి.
0: In the object which is undergoing change, behind that there is an unchanging object.
2: ఈ ప్లేట్ మార్పు చెందొచ్చు, నేడు ప్లేట్ గా ఉండొచ్చు, రేపు కప్పు చేయొచ్చు, మొన్నడు స్పూన్ చేయొచ్చు.
0: యూ టేక్ దిస్ ప్లేట్, దిస్ మే అండర్గో యువర్ చేంజ్, దిస్ మే బికమ్ ఏ కప్.
2: ఇది మార్పు కలుగుతుంటుండాలి రూపనామములు.
0: ది నేమ్ అండ్ ఫామ్ మే బి చేంజ్.
2: కానీ సిల్వర్ మాత్రం సిల్వర్, ఎప్పటికీ సిల్వర్ గానే ఉంటుండాలి.
0: బట్ సిల్వర్ విల్ రిమైన్ సిల్వర్.
2: అయితే సిల్వర్ ను వేరు, కప్పును వేరు, ప్లేట్ను వేరు చేయడానికి వీలు కాదే.
0: బట్ యూ హావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సిల్వర్ కప్.
2: మార్పు చెందేటువంటి ప్లేట్ లోపలే మార్పు చెందినటువంటి సిల్వర్ ఉంటుండాలి.
0: This plate which is undergoing a change, there is silver which does not change at all.
2: Kanukane ee naati vidyarthulu nechukovalsinatundi vishayamulu telisukovalsinatundi vishayamulu artham chesukovalsinatundi vishayamulu aacharinchavalsinatundi vishayamulu aanandapadavalsinatundi vishayamulu enno untunnavi.
0: Therefore what the students will have to learn, experience, enjoy, practice, there are so many things.
2: ఏదో చిన్న మనసుతోనే మీరు యోచిస్తున్నారు.
0: వాట్ యు ఆర్ థింకింగ్ ఈజ్ ఓన్లీ విత్ యువర్ ఓన్ నేరో మైండ్.
2: కాదు, విశాలమైనటువంటి మనసును ఏర్పాటు చేసుకోవాలి.
0: యూ మస్ట్ బ్రాడన్ యువర్ మైండ్. అండ్
2: ఎప్పుడు విశాలమైన హృదయం మనసు వస్తుంది?
0: వెన్ కెన్ యూ బ్రాడన్ యువర్ మైండ్?
2: విషయం తెలుసుకుంటే విశాలమైన మనసు వస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
2: విషయం తెలియనంత వరకే కేవలం సంకుచితమైనటువంటి మనసు ఉంటుంటారు.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ కరెక్ట్ అండర్స్టాండింగ్, యూ విల్ హ్యావ్ నారో మైండ్.
2: విద్యార్థులారా,
0: దే ఆర్ స్టూడెంట్స్.
2: ఈ మానవత్వమునకు దైవత్వమునకు ఉండేటువంటి వ్యత్యాసమును
0: ద డిఫరెన్స్ దట్ ఇస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్.
2: చక్కగా అరటి పండు వలసి ఇచ్చినట్టుగా చెప్తాను.
0: ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ ద మోస్ట్ ఈజీ ఫ్యాషన్ విచ్ కెన్ బి
2: వేదాంత ప్రబోధన లోపల ఏమాత్రం కూడా మానవులకు అర్థం కాదు.
0: దిస్ ఫిలాసాఫికల్ ట్రూత్స్ మ్యాన్ ఫైండ్స్ ఇట్ వెరీ డిఫికల్ట్.
2: వాళ్ళ భాషలు కానీ,
0: ది లాంగ్వేజ్ ఎంప్లాయిడ్ బై దీస్
2: వారి ఉదాహరణలు కానీ,
0: ది ఎగ్జాంపుల్స్ గివెన్ బై దెమ్
2: తవకాలీవుగా ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్
2: పిల్లల స్థాయికి దిగి వచ్చి వారు చక్కగా హృదయానికి హత్తుకునేటట్టుగా చెప్పేటువంటి పండితులు కరువైపోయారు.
0: స్కాలర్స్ ఆర్ బికమింగ్ రేర్ హూ కెన్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్
2: కనుకనే ఈనాటి యువకులు ఎందు అనేక రకమైనటువంటి యొక్క సందేహంలో అభివృద్ధి అవుతూ వస్తుంది.
0: దట్ ఈస్ వై టుడేస్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్.
2: మీకు ఎట్టి సందేహము కలగకుండా
0: వితౌట్ క్రియేటింగ్ ఎనీ
2: సంశయాత్మ వినశ్యతే ఈ అష్టాక్షర నామాన్ని రేపు నేను మీకు బోధిస్తాను.
0: టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ దిస్ ఎయిట్ లెటర్డ్ మంత్ర.
2: అష్టాక్షర నామము ఓం నమో నారాయణాయ కాదు, సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర నామం.
0: వాట్ ఈస్ దట్ ఎయిట్ లెటర్డ్ మంత్ర? ఇట్ ఈస్ నాట్ ఓం నమో నారాయణాయ, ఇది సంశయాత్మ వినశ్యతే.
2: ఇది ఒక్కవైపున మన జీవిత ప్రవాహములకు గట్టు.
0: దిస్ ఈజ్ వన్ బ్యాంక్ ఫర్ ది ఫ్లో ఆఫ్ అవర్ లైఫ్, ఫర్ ద రివర్ ఆఫ్ అవర్ లైఫ్.
2: రెండో వైపున మనకు గట్టు కూడా ఉంటుండాలి. రెండు గట్టులు లేకపోతే ఈ ప్రవాహము పొంగిపోయి గ్రామాన్ని ముంచివేస్తుంది.
0: ఫర్ ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ దేర్ ఆర్ టూ బ్యాంక్స్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది సెకండ్ బ్యాంక్ ఆల్సో ది ఫ్లడ్ ఈజ్ లైక్.
2: అష్టాక్షర నామం ఒకవైపున సంశయాత్మ వినశ్యతే అక్కడ రాశారు చూడండి.
0: దిస్ ఎయిట్ లెటర్డ్ మంత్ర సంశయాత్మ వినశ్యతే.
2: రెండవ వైపున శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఎనిమిది అక్షరాలు.
0: ది అదర్ బ్యాంక్ ఈజ్ ఆల్సో శ్రద్ధావాన్
2: సంశయాత్మ వినశ్యతే ఒక గట్టు,
0: వన్ బ్యాంక్
2: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం మరొక గట్టు. ఈ రెండు గట్టుల మధ్యలోపలే మన జీవిత ప్రవాహం విడిచిపెట్టే అనుగ్రహం అనే సాగరంలో డైరెక్ట్ గా పోయి చేరిపోతుంది.
0: ఇఫ్ యూ మేక్ అవర్ లైఫ్ ఫ్లో బిట్వీన్ టూ బ్యాంక్స్, ఆన్ వన్ సైడ్ సంశయాత్మ వినశ్యతే, ఆన్ ది అదర్ సైడ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అవర్ లైఫ్ విల్ రీచ్
2: లేదు, నిస్సంశయము ఉండాలి.
0: ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ శ్రద్ధ ఇట్ ఇస్ నాట్ సఫిషియంట్, యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డౌట్.
2: నిస్సంశయం ఉండి ప్రయోజనం లేదు, శ్రద్ధ ఉంటుండాలి.
0: ఇఫ్ యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ డౌట్స్ ఇట్ ఇస్ నాట్ సఫిషియంట్, యూ మస్ట్ ఆల్సో హ్యావ్
2: పాజిటివ్. రెండు చేరినప్పుడే ఈ కరెంట్ యూస్ఫుల్ అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ బ్రింగ్ టుగెదర్ దిస్ నెగటివ్ అండ్ పాజిటివ్ ది కరెంట్ బికమ్స్ యూస్ఫుల్.
2: కనుక మీరు రేపటి నుంచి ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవటానికి చక్కగా సంసిద్ధులై ఉంటుండండి.
0: బీ రెడీ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్.
2: ఇవి మరవలసినటువంటి విషయాలు కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ విచ్ షుడ్ నెవర్ బి ఫర్గాట్.
2: ఇవి మన జీవితంలో ఆడి ముత్యముల వలె ఉంటుండాలి.
0: వీ షుడ్ ప్రిజర్వ్ దెమ్ యాజ్ ద మోస్ట్ ప్రెషియస్.
2: ఒక్కతూ చెప్పినటువంటి దానిని తిరిగి మనం దారవిచ్చుకుంటున్నా తిరిగి మనకు అది చిక్కదు.
0: ఇఫ్ వీ డూ నాట్ టేక్ కేర్ టు ప్రిజర్వ్ దీస్ థింగ్స్ వన్స్ దే ఆర్ టోల్డ్ వీ విల్ నెవర్ గెట్ దెమ్ బ్యాక్.
2: మీరా చెప్పింది,
0: మీరా హ్యాస్ టోల్డ్.
2: కడలు కుళిత్తులు ముత్తడెత్తేని కై నడువ విడివాయో కరుణయే పురివాయో గతియలే గిరిధారి అనింది. అనగా నేను సముద్రము లోపల మునిగి అనేక విధమైనటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు నేను పాల్పడి ఆ ముత్యమైనటువంటి యొక్క కృష్ణ అనేటువంటి ఒక నామాన్ని నేను ముత్యాన్ని సంపాదించుకున్నాను.
0: మీరా హ్యావ్ సెడ్ దట్ ఐ హావ్ ఎంటర్డ్ ఇంటు ఓషన్, గాన్ టు ద వెరీ డెప్త్స్.
2: ఏమిటి ఆ ఓషన్? సంసారమనే ఓషన్.
0: ఫౌండ్ అవుట్ ది ప్రెషియస్ జెమ్స్. వాట్ ఇస్ దట్ ఓషన్? ఓషన్ ఆఫ్ సంసార.
2: ఆ పల్స్ అనేటువంటిదే కృష్ణనామం.
0: Those two pearls are the name of Krishna.
2: తిరిగి అది ఏమైనా జారిపోయి తిరిగి సముద్రంలో పడినా ఇంకా నాకు చిక్కదు.
0: If I lose this name and allow it to fall back into the ocean of samsara,
2: కుడితరు ముట్టడితేని కై నడువ విడివాయో కరుణయే పురివాయో గతి అలే గిరిధారి, ఇంక నీవు తప్ప నాకు గతి లేదు. ఓ గిరిధారి గిరిధారి గిరిధారి అని.
0: ఓ గిరిధారి, దేర్ ఇస్ నో వన్ ఎల్స్ who is my refuge accepting you, you alone is my
2: refuge. ee naadu chikkinatvanti ee avakasanni meeru daravichukuntara tirigi meeku labhyam kaadu.
0: If you will lose this golden opportunity which you have got your way today, you will never get it back again.
2: ee vayasu chaala bangaru vanti vayasu.
0: This age is really golden age.
2: ilanti daarini meeru vyartham cheskovali.
0: Do not waste this age.
2: ఈ వయసు చాలా పవిత్రమైనది.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ప్రెషియస్.
2: కనుకనే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: దట్ ఇస్ వై ఇట్ ఇస్ సెడ్, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ.

0: ప్రేమస్వరూపులారా, పరోపకారార్థ నిమిత్తమై వృక్షములు జగత్తునకు ఫలమునందించుచున్నవి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఇట్ ఇస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ యూజ్ టు అదర్స్ ట్రీస్ గివ్ ఫ్రూట్స్ టు ద వరల్డ్.
0: తమ ఫలములను వృక్షములు తాము భుజించవు.
1: Trees do not eat their own fruits.
0: పరోపకారార్థం ఫలంతి వృక్ష. ఈ వృక్షములకు ఇంత పవిత్రమైన భావము ఆవిర్భవిస్తున్నది.
1: It is for the sake of others the trees bear fruits. The trees express such sacred feelings.
0: పరోపకారార్థమై నదులు ప్రవహించుచున్నవి.
1: It is for the sake of others rivers flow.
0: తమ జలమును తాము గ్రోలవు.
1: They don't drink their own water.
0: తమ జలమునంతయు కూడను జగత్తునకు అందించి పరోపకారార్థమై ప్రవహించుచున్నది.
1: They give away all their water to the world and flow for others' welfare.
0: పరోపకారార్థ నిమిత్తమై పశువులు క్షీరమును మానవులకు అందించుచున్నది.
1: Cows, to be of use to others, give milk to humanity.
0: తమ పాలను త్రాము త్రాగవు.
1: They don't drink their own milk.
0: కాని మానవుడు పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరము ధరించినది పరోపకార నిమిత్తమయ్యని సత్యాన్ని విస్మరించి స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క సంకుచితమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నాడు.
1: However, man having forgotten this truth, that this body has been given for the purpose of being useful to others, takes to the narrow-minded path of self-interest and selfishness.
0: ఈనాటి మానవునకు వృక్షములకున్న త్యాగము కాని పశువులకున్న త్యాగము కాని నదులకున్నటువంటి త్యాగము కాని ఈ త్యాగములలో వెయ్యింట ఒక భాగమైన కూడాను మానవుని యందు లేకుండా పోతున్నది.
1: Man of today does not even have 1/1000th of the sacrifice that the trees, rivers and cows possess.
0: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము.
1: From the moment one wakes up at dawn to the time one falls asleep at night, it is all selfishness, selfishness and selfishness.
0: ఈనాటి దేశము ఇన్ని విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి కావడానికి కారణమేమిటి? స్వార్థము స్వప్రయోజనమే.
1: What is the reason behind the turmoil the country is undergoing today? It is the selfishness and self-interest.
0: స్వార్థము అవసరమే.
1: Selfishness is essential.
0: స్వప్రయోజనము కూడాను అవసరమే.
1: Self-interest is also necessary.
0: కాని నశ్రేయో నియమం వినా కొంత హద్దులో ఉంటుండాలి ఈ స్వార్థమును కూడా.
1: But there can be no welfare without limits. Even selfishness must be within certain limits.
0: కనుకనే దివ్యత్వమనేటువంటిది మానవుని యందు ఏమాత్రము కూడాను గోచరించటం లేదు.
1: That's why divinity is not to be seen in a human being.
0: మానవుడు మానవుడిగా కూడాను జీవించడానికి ప్రయత్నించటం లేదు.
1: Man is not even making an effort to live as a man.
0: మానవుడు మానవుడిగా జీవించితే ఇదే నిజమైన మానవత్వము మాధవత్వము.
1: If man were to live like a man, that in itself is humanness, divinity.

0: kanaraya.
1: What you say exists does not exist. What you say doesn't exist exists. Only God exists at all times. Behold the world that was always non-existent. The whole world is permeated by divinity. World doesn't exist separately. The whole world is permeated by Lord Vishnu.
0: Sarvam kalividam Brahma.
1: All of this is Brahma.
0: Ishavasyam idam sarvam.
1: The entire universe is permeated by God.
0: Jagat veru, daivattu veru, kaadu.
1: World and divinity are not distinct.
0: Itti ekattvamunu gurinchi prashnopanishattu chakkaga prabodham jarugutu vachindi.
1: It is about this oneness the Prashnopanishad began imparting lessons.
0: ప్రతి పదార్థమునకు ఒక్కటి పరార్థము అనేటువంటిది ఉంటున్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆర్ పదార్థ హ్యాస్ అ హైయర్ బేసిస్ ఆర్ పరార్థ.
0: పరార్థము ఆధారము లేక పదార్థము గోచరము కాదు.
1: వితౌట్ ద బేసిస్ ది ఆబ్జెక్ట్ కెనాట్ బి అండర్స్టూడ్.
0: ప్రాణము లేని ప్రాణికి అస్తిత్వము శూన్యము.
1: A living being without the life force or prana ceases to exist.
0: అదే విధముగాని
1: in the same way
0: పదార్థము లేనిటువంటి యొక్క పదార్థము నిరుపయోగం.
1: Objects without their basis are useless.
0: పదార్థము మూలము పదార్థము మూలము పదార్థము స్థూలము.
1: Parartha is the source, padartha is the gross.
0: పదార్థము ఆధారము పదార్థము ఆదేయము.
1: వైల్ పరార్థ ఇస్ ద బేసిస్ పదార్థ ఇస్ ద ఎఫెక్ట్.
0: భౌతిక దృష్టితో దీనిని పరికించినప్పుడు ఇవి రెండు కూడాను పరస్పర విరుద్ధముగా గోచరిస్తుంటాయి.
1: వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద వర్ల్డ్లీ పర్స్పెక్టివ్ దీస్ టూ అపియర్ కాంట్రరీ టు ఈచ్ అదర్.
0: కానీ తత్వ దృష్టితో చూచినప్పుడు ఈ ప్రాణము లేని ప్రాణి కాని ఆధారము లేని ఆదేయము కాని జడము కానటువంటి చైతన్యము కాని చైతన్యము లేని జడము కాని జగత్తులో కానరాదు.
1: హౌఎవర్ వెన్ వీ సీ త్రూ అ స్పిరిచువల్ ఐ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు పర్సీవ్ ఇన్ ద వరల్డ్ అ లివింగ్ ఫార్మ్ వితౌట్ లైఫ్ ద బేస్డ్ వితౌట్ ద బేసిస్ ద ఇనర్ట్ వితౌట్ కాన్షియస్నెస్ ఆర్ అ కాన్షియస్నెస్ వితౌట్ ద ఇనర్ట్.
0: ప్రాణము వలనే ప్రాణి ప్రకటిస్తూ ఉంటుండాలి.
1: Beings exist because of the life principle or prana.
0: ప్రాణి ఎందుకుడను ప్రాణం ఉంటున్నది.
1: Within the living beings or prani is the life principle or prana.
0: దీనిని వైదిక విజ్ఞానమునందు ఆధునిక విజ్ఞానమునందు మ్యాటర్ అండ్ ఎనర్జీ అని రెండింటి యొక్కను సమన్వయముగా ఆవిస్తూ వచ్చినది.
1: This was referred to by Vedic science and modern science as matter and energy, which is related to each other.
0: Shiva shakti yokka rasa swabhavam anetundi kudanu ekattvam anetundi yokka divyattvamuto kudeni anetundi satyanni ee yokka prashnopanishattu prabalanga viparistu vachindi.
1: Prashnopanishad emphatically declares this truth, that this divine unity is the essential nature of the Shiva Shakti principle.
0: కరుక వైజ్ఞానమునకు కాని తత్వ శాస్త్రమునకు కాని ఏమాత్రము కూడాను భిన్న భేదములు కనిపించవు.
1: Therefore, there is no contradiction between science and philosophy.
0: కేవలం భౌతిక విజ్ఞానము పదార్థముతో కూడినట్టుగా మనము భావిస్తున్నాం.
1: We think that secular science is related to padartha.
0: తత్వశాస్త్రం అనేటువంటిది పరార్థముతో చేరినట్టుగా భావిస్తున్నాం.
1: అండ్ వీ థింక్ దట్ ఫిలాసఫీ ఇస్ రిలేటెడ్ టు ద పరార్థ.
0: పదార్థ పరార్థములు రెండు కూడాను అవినాభావ సంబంధములు అన్యోన్య ఆశ్రయములు.
1: ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ బేసిస్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ కో ఎగ్జిస్టెంట్.
0: ఇట్టి ఏకత్వమును ప్రకటించేటువంటిదే ఉపనిషత్తుల యొక్క ప్రభావము.
1: ది ఇంపాక్ట్ ఆఫ్ ద ఉపనిషత్స్ ఇస్ ఇన్ టీచింగ్ దిస్ వన్నెస్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఉపనిషత్తులన్నీ కూడాను కేవలము పదార్థమును ప్రబోధించినటువంటివే కాని పదార్థమునకు సంబంధం లేదని భావిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే పీపుల్ కన్సిడర్ ద ఉపనిషత్స్ యాస్ రిలేటింగ్ టు ద పరార్థ అలోన్ అండ్ నాట్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: ఆధ్యాత్మికమనగా కేవలము భౌతికమైన ప్రపంచంతో సంబంధం లేదని కూడాను భావిస్తున్నారు.
1: ది ఆల్సో థింక్ దట్ స్పిరిచువాలిటీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ వరల్డ్.
0: భౌతికమనగా ఆధ్యాత్మికమునకు ఏ సంబంధము లేదని కూడాను విశ్వసిస్తున్నారు.
1: దే బిలీవ్ ద వరల్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ.
0: చాలా పొరపాటు.
1: దిస్ ఈస్ అ బిగ్ మిస్టేక్.
0: ఒకటి ఆధారము, ఒకటి ఆధేయము.
1: వన్ ఈస్ ద బేసిస్, ది అదర్ ఈస్ ద మేనిఫెస్టేషన్.
0: ఒకటి ప్రాణము, రెండవది ప్రాణి.
1: వన్ ఈస్ లైఫ్ ఫోర్స్ అండ్ అనదర్ ఈస్ లైఫ్ ఫార్మ్.
0: ఈ రెండింటి యొక్క చైతన్యం యొక్క సమన్వయమే నిజమైనటువంటి జగత్.
1: ద సింథసిస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద వరల్డ్.
0: ఈ జగత్తును మనము విస్మరించి దివ్యత్వాన్ని విశ్వసించటము ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క సంకుచితమైన భావమే.
1: Forgetting this world and having faith in divinity is also a sort of narrow-mindedness.
0: జగత్తునకు దివ్యమైన శక్తికి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We must strengthen the faith that there is a strong relationship between the world and the divine power.
0: ఈ జగత్తు లేకుండినా మనం ఏ ఒక్క విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోలేము.
1: If there was no world, we would not be able to understand anything.
0: జగత్తు లేకుండినా ఏ సత్యాన్ని కూడా మనం గుర్తించలేము.
1: If there was no world, we will not be able to recognize any of the truths.
0: ఏది సత్యమో ఏది మిథ్యమని మనం భావిస్తున్నామో ఈ రెండింటికిని జగత్తే మూల కారణం.
1: What we perceive as real and ephemeral both have world as the basis.
0: జగత్తును వదలి మనం ఏ యొక్క విజయాన్ని కూడా మనం సాధించుతున్నామంటే ఇది కేవలం అసాధ్యం.
1: Without this world, it would be impossible for us to achieve any victory.
0: జగత్తును ఆధారము చేసుకుని దివ్యత్వాన్ని అనుభవించటకు ప్రయత్నించాలి.
1: Strive to experience divinity, keeping the world as the basis.
0: కనుకనే మానవత్వములో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు మనం అనుభవించాలంటే మానవత్వాన్ని కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore, if we wish to experience, even to an extent, the divinity inherent in humanity, we must make human nature the foundation. Once upon a time, 6 students, having become aspirants of knowledge, for the purpose of discovering truths that were unknown to them,
0: మానవత్వం వచ్చినందుకు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని అన్వేషణ చేపట్టమే తన యొక్క కర్తవ్యమని,
1: కన్సిడరింగ్ ది ఇన్క్వైరీ ఇన్ టు ట్రూత్ యాజ్ ద వెరీ పర్పస్ ఫర్ విచ్ హ్యూమన్ బర్త్ వాజ్ గివెన్,
0: జీవితం యొక్క పరమ రహస్యాన్ని తెలుసుకోవాలని,
1: టు డిస్కవర్ ది అల్టిమేట్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్,
0: పిప్పిలాద మహర్షి దగ్గరికి వచ్చారు.
1: దే అప్రోచ్డ్ సేజ్ పిప్పిలాద.
0: అక్కడికి వచ్చి అతి వినయము చేత నమస్కరించి,
1: గోయింగ్ దేర్ they saluted him very humbly,
0: maharshi,
1: and said, great sage,
0: jagat utpattiki karanam emiti, manava jeevitam yokka paramavathi emiti,
1: what is the reason for the creation of this world, what is the goal of human life,
0: maaku bodhinchi maa samshayanni teerchamani prarthincharu,
1: please teach us and clear our doubts, they prayed thus.
0: Pippiladudu cheppadu.
1: Then Pippilada said,
0: నాయనలారా, ఇట్టి జిజ్ఞాస మీకు రావటము చాలా అదృష్టమే.
1: డియర్ వన్స్, టు హ్యావ్ దిస్ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఈస్ యువర్ ఫార్చ్యూన్.
0: కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఒక అధికారం ఉండాలి.
1: బట్ ఇన్ ఎవ్రీ కేస్ దేర్ నీడ్స్ టు బి ఎ సర్టన్ క్వాలిఫికేషన్.
0: ఈ అధికారము లేనటువంటి యొక్క తత్వంలో మేమిచ్చే ఆన్సర్ కూడా మీరు అర్థం చేసుకోలేరు.
1: వెన్ యూ డూ నాట్ పొసెస్ సచ్ ఎలిజిబిలిటీ, you will not be able to understand the answer that I give.
0: Prati chinna vishayamunu kudanu daniki tagilatundi adhikaram untundali.
1: Even for the smallest of things, one needs the necessary eligibility.
0: Oka patient ku mandu ivvalanukunte athanu doctor adhikaramlo untundali.
1: To dispense medicine to a patient, you need the qualification of a doctor.
0: ఒక బ్రిడ్జ్ ఏమైనా కట్టాలనుకుంటే అతనికి ఇంజనీర్ యొక్క అధికారం ఉంటుండాలి.
1: టు కన్స్ట్రక్ట్ అ బ్రిడ్జ్ యు నీడ్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ అన్ ఇంజనీర్.
0: అదే విధంగానే జగత్తునందు నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ప్రతి విషయమునకు ఒక అధికారం ఉంటుండాలి.
1: సిమిలర్లీ ఎవ్రీథింగ్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ డే టు డే లైఫ్ కాల్స్ ఫర్ అ సర్టన్ ఎలిజిబిలిటీ.
0: పాత్రను పురస్కరించుకుని ఏ పదార్థము ఆధారంగా ఉంటుంటాది.
1: ద మెటీరియల్ ఇస్ స్టోర్డ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద నేచర్ ఆఫ్ ద కంటైనర్.
0: కనుక మీ యొక్క వాంఛలు ఉత్తమమైనటువంటివి.
1: సో యువర్ డిజైర్స్ ఆర్ నోబుల్.
0: కానీ కొంత కాలమును తీసుకుని చక్కగా విచారణ సలిపి నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి తద్వారా దీనిని అర్థం చేసుకుంటకు గుర్తించండి.
1: బట్ టేక్ సమ్ టైమ్ ఎన్క్వైర్ సిన్సియర్లీ discriminate between the eternal and the ephemeral and then try to understand.
0: Tondara paatu manchidi kaadu.
1: It is not good to be in haste.
0: Kanuka ee tondara paatu chetane manamu telusukovalsinatundi oka parama satyanni kudanu manam dooramai pothunnam.
1: It is because of haste that we are going further from the greater truth. We must realize
0: ఈ తొందర పాటు వల్ల మనం కాలమును కర్మమును కాయమును కూడా వ్యర్థము గావించుకుంటాం.
1: బికాస్ ఆఫ్ దిస్ హేస్ట్ వి ఆర్ వేస్టింగ్ టైమ్ యాక్షన్స్ అండ్ ఈవెన్ అవర్ బాడీ.
0: జీవితం రావటమే పరమావధి యొక్క తత్వము.
1: కమింగ్ టు లైఫ్ ఇస్ ఇట్సెల్ఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది అల్టిమేట్ గోల్.
0: పరమావధిని గుర్తించవాలన్న మీరు తగినటువంటి ఒక ఓపికను సాధించాలి.
1: టు అండర్స్టాండ్ ది అల్టిమేట్ పర్పస్ యు మస్ట్ డెవలప్ ది నెససరీ పేషెన్స్.
0: తొందర పాటు చేత మనం అనేక నష్టములకు గురి అయిపోతాం.
1: హేస్ట్ విల్ లీడ్ అస్ టు మెనీ లాసెస్.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీ ఇన్ ఏ హరీ.
1: దట్ ఇస్ వై ఇట్ ఇస్ సెడ్ హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీ ఇన్ ఏ హరీ.
0: పిల్లలారా,
1: చిల్డ్రన్,
0: మీరు తొందర పాటులకు ఏమాత్రం కూడా ముందంజ వేయకూడదు.
1: నెవర్ టేక్ ఎనీ స్టెప్ ఇన్ హేస్ట్.
0: కనుక శాంతముతో దీనిని సాధించుటకై కొంతకాలం ఆశ్రమనందుండి ఆజ్ఞను పాలించి కొంతకాలం మీరు జీవించండి అని పిప్పిలాదుడు సమాధానం చెప్పాడు.
1: పిప్పిలాద దెన్ సెడ్, టు అచీవ్ దిస్ పీస్ఫుల్లీ స్టే ఇన్ ది ఆశ్రమ్ ఫర్ అ వైల్, ఫాలో కమాండ్స్ అండ్ స్పెండ్ సమ్ టైమ్.
0: కొంతకాలం జరిగినది.
1: సమ్ టైమ్ ఎలాప్స్డ్.
0: ఒక సంవత్సరం జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ అ ఇయర్ హ్యాడ్ గాన్ బై,
0: తత్వ మహర్షి అనే యొక్క ఆ మహర్షి యొక్క మనుమడైనటువంటి కుంభిడి అనేటువంటి శిష్యుడు వచ్చి, స్వామి, ఇంతకాలం నేను ఆశ్రమంలో జీవిస్తూ వచ్చాను, కానీ నా సంకల్పం అనేటువంటిది దినదినములకు అధికమవుతుండాలి.
1: కత్వ మహర్షిస్ గ్రాండ్ సన్ బై నేమ్డ్ కుంపిడి కేమ్ టు పిపిలాద అండ్ సెడ్, స్వామి, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ ఆశ్రమ్ ఫర్ సో లాంగ్, బట్ మై థాట్స్ ఆర్ ఇంక్రీజింగ్ with every passing day.
0: ఈ సందేహమును నాకు తీర్చి నాకు మనశ్శాంతిని చేకూర్చమని ప్రార్థించాడు.
1: Please clear this doubt of mine and confer on me peace of mind. He thus prayed.
0: ఈ సృష్టికి మూల కారకుడు ఎవరు?
1: Who is the cause for this creation?
0: ఈ జీవుని సృష్టించినటువంటి వాడు ఎవడు?
1: Who has created all these creatures?
0: అని ప్రశ్నించగానే పిప్పిలాడు చిరునవ్వు నవ్వి,
1: when questioned thus, Pipilada smiled.
0: Nayana, idi prajapati yokka utpatti annaru.
1: And said, son, this is the creation of Prajapati.
0: Deenito aa yokka kundiniki chaala manassu viriginadi.
1: Hearing this, Kumpidi was heartbroken.
0: Inta kaalamu nenu seva chesinanduku idi aa samadhanamu.
1: Is this the answer I deserve after serving so long?
0: ప్రజలను సృష్టించినటువంటి వాడు ప్రజాపతి అంటున్నావు.
1: యు ఆర్ సేయింగ్ దట్ ద వన్ హూ క్రియేటెడ్ ఎవ్రీవన్ ఇస్ ప్రజాపతి.
0: ఈ ప్రజాపతి ఎవరు?
1: హూ ఈస్ దిస్ ప్రజాపతి?
0: అన్నమే ప్రజాపతి అన్నారు.
1: ఫుడ్ ఇస్ ప్రజాపతి, హి రిప్లైడ్.
0: ఈ అన్నము ద్వారానే మానవత్వం ప్రాప్తిస్తుందాది అన్నాడు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫుడ్ దట్ హ్యుమానిటీ ఇస్ ప్రాస్పరింగ్, హి సెడ్.
0: ఈ అన్నమునకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్?
0: వరుణుడు.
1: Varuna or rain.
0: ఈ వరుణుల వల్లనే పంటలు పండుతున్నాయి.
1: Because of Varuna, the crops grow.
0: ఈ పంటల వల్లనే మనకు పదార్థం లభ్యమవుతుంది.
1: Because of crops, the food is available to us.
0: నాయన, మొట్టమొదట మన యొక్క ప్రవర్తన అత్యవసరమైనటువంటిది.
1: Son, first and foremost, our behavior is of prime importance.
0: ఎట్టి ఎట్టి మంటనో అట్టి పొగ.
1: As is the fire, so is the smoke.
0: ఎట్టి పొగనో అట్టి మేఘము.
1: As is the smoke, so is the cloud.
0: ఎట్టి మేఘమో అట్టి వర్షము.
1: As is the cloud, so is the rain.
0: ఎట్టి వర్షమో అట్టి పంట.
1: As is the rain, so is the crop.
0: ఎట్టి పంటనో అట్టి వంట.
1: As is the crop, so is the food.
0: ఎట్టి వంటనో అట్టి జీవితం.
1: As is the food, so is our life.
0: కనుక మానవ జీవితమునకు ఈ యొక్క ఆహారమే మూలాధారము.
1: So for human life, food is the very basis. First and foremost, our behavior is of prime importance.
0: ఎట్టి మంటనో అట్టి పొగ.
1: As is the fire, so is the smoke.

0: Therefore, it is because of food that humanity is proliferating in this world. But this too has a basis. What is the basis for this? When questioned thus,
1: Suryudu Pranu.
0: Sun represents life form.
1: Chandrudu Rami. Anaga Jadamu.
0: Moon represents inert.
1: ఈ జడ చైతన్యముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ యొక్క సృష్టికి మూల కారణం.
0: దిస్ యూనియన్ ఆఫ్ మ్యాటర్ అండ్ కాన్షియస్నెస్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ క్రియేషన్.
1: జగత్తునందు జడ చైతన్యములు రెండు కూడాను సహజంగానే ఉద్భవిస్తాయి.
0: ఇనర్ట్ అండ్ కాన్షియస్నెస్ అకర్ న్యాచురలీ ఇన్ ద వరల్డ్.
1: ప్రాణము ప్రాణి కూడాను సహజంగానే ఉద్భవిస్తాయి.
0: లైఫ్ అండ్ లైఫ్ ఫార్మ్స్ అకర్ న్యాచురలీ టూ.
1: ఈ రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపమే సృష్టికి మూల కారణం.
0: ద కాంగ్లోమరేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ ద కాజ్ ఫర్ క్రియేషన్.
1: సూర్యుని కిరణములు తేజీప్యమానంగా దిశలంతా ప్రాప్తూ ఉంటాయి.
0: ద సన్స్ రేస్ స్ప్రెడ్ అక్రాస్ డిఫరెంట్ డైరెక్షన్స్ రేడియంట్లీ.
1: ఇవి కేవలము దీని యొక్క కిరణములు జఠరాగ్ని ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
0: దీస్ రేస్ ఎంటర్ ఇన్ టు ద జఠరాగ్ని ఆర్ ద డైజెస్టివ్ ఫైర్ టూ.
1: ఈ జఠరాగ్ని ఎందు ప్రవేశించి
0: ఎంటరింగ్ ద జఠరాగ్ని
1: తద్వారా ఉత్పత్తికి మూల కారణం చేస్తున్నాయి.
0: త్రూ దాట్ దే బికమ్ ద సోర్స్ ఫర్ క్రియేషన్.
1: ఈ జగత్తులో ఉన్నటువంటి మృణ్మయమైనటువంటి యొక్క మట్టికి గాని,
0: బీ ఇట్ ఫర్ ద ఇన్నర్ డస్ట్ ఇన్ దిస్ వరల్డ్,
1: కాష్టమైనటువంటి యొక్క వృక్షములకు గాని,
0: బీ ఇట్ ఫర్ ద వూడీ ట్రీస్,
1: శిలామయమైనటువంటి పర్వతములకు గాని,
0: బీ ఇట్ ఫర్ ద రాకీ మౌంటైన్స్,
1: రక్తమయమైనటువంటి దేహములకు కానీ,
0: ఆర్ ఫర్ ద బ్లడ్ ఫిల్డ్ బాడీ,
1: సూర్యకిరణములు అత్యవసరము.
0: సన్ రేస్ ఆర్ మోస్ట్ నెసెసరీ.
1: దీని యందే ప్రాణశక్తి ఇమిడి ఉంటున్నది.
0: ద లైఫ్ ఫోర్స్ ఇస్ లేటెంట్ ఇన్ ఇట్.
1: ఈ ప్రాణశక్తి ద్వారానే జగత్తంతా ఆవిర్భవిస్తుంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై దిస్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఇట్టి ఆవిర్భవించినటువంటి యొక్క జగత్తును కూడా సంరక్షణ గావిస్తుంటుండాలి.
0: ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద వరల్డ్ దట్ ఇట్ క్రియేట్స్.
1: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా మూల కారణము సూర్యుడే అన్నాడు.
0: సో హీ సెడ్ సన్ ఇస్ ద బేసిస్ ఫర్ జనరేషన్ సస్టెనెన్స్ అండ్ డిసొల్యూషన్.
1: ఈ విధమైనటువంటి యొక్క జవాబును చెప్పుతూ,
0: ఆన్సరింగ్ ఇన్ దిస్ మేనర్,
1: నాయన
0: సన్,
1: ఈ కాలమునందరి యొక్క విద్యార్థులు,
0: ద స్టూడెంట్స్ ఆఫ్ దీస్ డేస్,
1: తమ యొక్క శక్తి సామర్థ్యములు గుర్తించక,
0: నాట్ రికగ్నైజింగ్ దే స్ట్రెంగ్స్ అండ్ టాలెంట్స్,
1: మనోభీష్టమును నెరవేర్చుకున్నట్టుకై అనేక ప్రయత్నములు చేస్తుంటారు.
0: మేక్ న్యూమరస్ ఎఫర్ట్స్ టు ఫుల్ఫిల్ దేర్ డిజైర్స్.
1: కనుకనే విఫలుడై,
0: దెన్ వెన్ దే ఫెయిల్,
1: కేవలము ఆ నిరాశకు గురి అయి నిస్పృహ చేత,
0: సకమింగ్ టు హోప్లెస్నెస్ వెన్ దే బికమ్ డిప్రెస్డ్,
1: అలజడలను అభివృద్ధి గావిస్తుంటున్నారు.
0: అండ్ గ్రో రెస్ట్లెస్,
1: కానీ తన యొక్క కెపాసిటీ, తన యొక్క శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: But they are not making efforts to realize their capacity and abilities.
1: కరుకనే ప్రతి మానవుడు కూడాను మంచి చెడ్డలకు తన యొక్క తత్వాన్ని తాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, every person to know good and bad must make efforts to realize their innate nature.
1: ఈనాటి మానవులకు తమ జీవితంలో జీవితం యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి యొక్క విషయాన్ని ఎవ్వరు కూడాను తెలుసుకోవటం లేదు.
0: Amongst men today, there is none who is trying to know what is the purpose of their lives.
1: కాని జీవిత పరమావధి తెలియలేదే అని విచారం కూడాను ఎవరికి లేదు.
0: They are not even worried about their ignorance of the goal of life.
1: ఏ నూటికో ఏ కోటికో ఒక్కరికి ఈ విచారం ప్రారంభమవుతుంది.
0: In 1 in 100 or 1 in 1 crore, this inquiry begins.
1: అది ఏ పరార్థమునకు పరమార్థమునకును ప్రధాన సోపానము.
0: This is the primary step towards the goal of life and the ultimate.
1: కాని అనేక మంది జనులు జీవిత పరమార్థం అంటే ఏమిటి అంటే కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు బట్ట, ఇంటి నిండుకు పిల్లలు, ఇవే జీవిత పరమావధి అనుకుంటాం.
0: But when asked what is the purpose of life, most people feel it is having enough food to fill the stomach, enough sleep to fill the eyes, enough clothes to cover the body, and enough children to fill the house.
1: కాదు కాదు.
0: No, no.
1: ఈ కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
0: This need for food to fill the stomach, sleep to fill the eyes, clothes to cover the body,

0: and children to fill the house can be found among animals, birds and beasts too. What is the highest goal of human life? No, man's inherent nature is not merely to eat and stay put. He eats and roams around. Going around, he gathers information. He develops that which is good. The goodness which he develops, he follows. The good he follows, he then shares with 10 others. This is the true goal of life. We enter this world.
1: చేప ఏ విధంగా జలములో సంచరించి ఆ జలములందున్నటువంటి మాలిన్యాన్ని భుజించి జలమును పవిత్రము గావించుచున్నదో.
0: As the fish moves around the waters, consuming the dirt and making the water clean,
1: అదే విధంగానే విద్యార్థి ఈ సమాజంలో ప్రవేశించి,
0: Similarly, the student must enter the society,
1: సమాజమునందున్నటువంటి మాలిన్యాన్ని రూపుమాపి,
0: Transform the filth in the society,
1: మహత్తరమైనటువంటి ఆదర్శాన్ని అభివృద్ధిపరచి,
0: Foster the ideals that are important. Experience the idealism that has been fostered. And share with 10 others the joy experienced. This is the primary goal of life. This is the best answer for the question posed by the Prashnopanishad. Child, life is not to be lived in isolation. It is related to society. Rather than an individual living, it must be a social living. Without the society, there is no individual. All the happiness and peace of an individual are embedded in the society. So first and foremost, aspire for the welfare of the society. May all in the world be happy. Everyone must be happy. Our happiness too is embedded in the happiness of all. Our happiness is not isolated like a drop of oil on a leaf. Like water that is mixed in water and milk that is mixed in milk, our life must merge into that of the society. Pipilada taught his students that it is this truth that all brahmacharis or celibates must recognize. But in this human life, difficulties must be undergone. Pain must be endured. Censure and calumny must be faced. Then alone can we understand the absolute truth. Then alone can we attain the highest state. One gardener, from dawn to dusk, in order to safeguard the garden, has been fetching water in a mud pot from a distant place and watering every sapling and nurturing them. Fostering and nurturing the garden this way, he earned the love and appreciation of his master. He earned this respect.
1: ఇంటి యందు కలిగినటువంటి అశాంతిని పురస్కరించుకుని,
0: వన్ డే బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్ అట్ హోమ్,
1: తాను అసంతృప్తితో,
0: బీయింగ్ డిస్సాటిస్ఫైడ్,
1: ఒక ఆ పాత్రను కింద పెట్టి,
0: హీ కెప్ట్ ద వెసల్ డౌన్,
1: తాను నిరుత్సాహంతో,
0: అండ్ విత్ డిస్ఇంట్రెస్ట్,
1: కేవలము నిష్ప్రయోజనమైన జీవితముగా భావిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ హిస్ లైఫ్ యాజ్ బీయింగ్ యూస్లెస్.
1: కానీ ఇది సరికాదని, ఎంత ప్రయత్నించినప్పటికీ నిరాశ నిస్పృహకు తాను గురి అవుతూ వచ్చాడు.
0: హౌఎవర్ మచ్ హీ ట్రైడ్ టెలింగ్ హిమ్సెల్ఫ్ దట్ టు ఫీల్ దిస్ వే ఇస్ రాంగ్, హీ ఎండెడ్ అప్ ఫీలింగ్ హోప్లెస్ అండ్ డిజెక్టెడ్.
1: ఏమిటి నా జీవితము?
0: వాట్ ఇస్ మై లైఫ్?
1: జీవితం అంతా కూడాను ఈ విధమైనటువంటి ఒక సేవా భాగ్యం నందే నేను అంకితం కావాలా?
0: ఆల్ మై లైఫ్ ఎమ్ ఐ టు బి డెడికేటెడ్ టు సచ్ సర్వీస్ అలోన్?
1: నేను పుట్టినందు ఏమిటి?
0: వై హావ్ ఐ టేకన్ బర్త్?
1: అనేక మంది సుఖశాంతులు అనుభవిస్తున్నారు.
0: మెనీ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ జాయ్ అండ్ పీస్.
1: నేనట్టు సుఖశాంతికి నోచుకోలేదా?
0: ఎమ్ ఐ నాట్ డిజర్వింగ్ ఆఫ్ సచ్ జాయ్ అండ్ పీస్?
1: నేనంత దరిద్రుడను.
0: హౌ పూర్ ఐ ఆమ్.
1: నేనంత పాపిని.
0: వాట్ ఎ సిన్నర్ ఐ ఆమ్
1: అని తనలో తాను చాలా నిందించుకుంటూ వచ్చాడు.
0: ఇన్ దిస్ మేనర్ హీ బిగాన్ క్రిటిసైజింగ్ హిమ్సెల్ఫ్.
1: ఈ నిందను పురస్కరించుకుని ఆ పాత్ర జవాబిస్తుందాదట.
0: Hearing this self-criticism, it seems the vessel gave a reply.
1: Oh, Totamali.
0: Oh, Gardener.
1: Ee chinna ashantike neevinta nispraha chendatam manchidi kaadu.
0: It is not good to get depressed on account of such a trivial disturbance.
1: Kashte pali.
0: Hard work alone yields rewards.
1: Deeniki nene aadarsham.
0: I am an example for that.
1: నేను పూర్వము ఒక అందరి కాళ్లపైన అందరి కాళ్ల కింద తొక్కబడినటువంటి మట్టిని.
0: ప్రీవియస్లీ ఐ వాజ్ మడ్ దట్ వాజ్ ట్రాంపుల్డ్ అపాన్ బై ఎవ్రీ వన్స్ ఫీట్.
1: కానీ కుమ్మరవాడు నన్ను తీసుకుని వచ్చి,
0: బట్ ద పాటర్ బ్రాట్ మీ,
1: నీటితో కలిపి,
0: మిక్స్ మీ విత్ వాటర్,
1: కాళ్లతో త్రొక్కి,
0: క్రష్డ్ మీ విత్ హిస్ లెగ్స్,
1: చక్రం వైపున వేసి తిప్పి,
0: ప్లేస్ మీ ఆన్ ఎ వీల్ అండ్ స్పన్ మీ అరౌండ్,
1: చెక్కతో కొట్టి,
0: beat with the stick,
1: నన్ను ఒక పాత్రగా చేసి,
0: made me into a vessel,
1: అగ్నిలో వేల్సి,
0: roasted me in fire,
1: నన్ను బాగా కాల్చి,
0: burnt me thoroughly,
1: కట్టకడపటికి అందరి మొటికాయలు కూడా నేను తింటూ వచ్చాను. ఇది సరైందే కాదని ప్రతి ఒక్కడు నన్ను కొట్టి తీసుకోవటమే.
0: At the end I began receiving beatings from all. Everyone would tap on me to see if I was good or not and then take me.
1: ఈ విధమైనటువంటి కష్టమును నేను అనుభవించటం చేతనే,
0: ఇట్ ఇస్ బికాస్ ఐ హావ్ గోన్ త్రూ సచ్ హార్డ్షిప్స్,
1: ఈనాడు నేను మానవుని యొక్క తలపైన పోయి నిల్చుకున్నాను.
0: టుడే ఐ యామ్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్.
1: ఈ కష్టములకే నేను సరైనటువంటి ఇది ఆదుకోలేకపోయినప్పుడు,
0: ఇఫ్ ఐ వర్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద డిఫికల్టీస్,
1: ఈ కష్టములనే నేను ఎదుర్కోలేకుండా ఉండినా,
0: ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఫేస్డ్ ఆల్ ద ట్రబుల్స్ అట్ ఆల్,
1: ఉన్నత స్థాయిని చేరేటువంటి దానిని,
0: ఐ వుడెంట్ హావ్ రీచ్డ్ సచ్ ఎ హై పొజిషన్.
1: కనుక ఏ ఉన్నత స్థాయిని చేరాలని ఆశిస్తున్నావో,
0: సో టు రీచ్ ద హై పొజిషన్ దట్ యు విష్ టు,
1: దానికి పూర్వము అన్ని రకములైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది.
0: ప్రయర్ టు దాట్ యు నీడ్ టు గో త్రూ ట్రబుల్స్ అండ్ సారోస్, యు హావ్ టు ఫేస్ దెమ్.
1: కనుక నసుఖార్ లభ్యతే సుఖం.
0: దేర్ఫోర్ happiness is not born out of happiness.
1: Sukham nunchi sukham valaku raadu.
0: From happiness you can never obtain happiness.
1: Kashtam undiye manaku sukham praapti.
0: Only from trouble we derive pleasure.
1: Ee kashtamanu anubhavinchee nimittamai kaayam manaku vachindi.
0: This body has been given to us to endure difficulties.
1: ఈ కాయమును సరైనటువంటి రీతిలో మనం ఉపయోగ పెట్టినప్పుడే కష్టమును మనకు సహించేటువంటి ధైర్య సాహసాలు శక్తులు కూడా మనకు లభ్యమవుతాయి.
0: ఓన్లీ వెన్ వి పుట్ దిస్ బాడీ టు రైట్ యూజ్ వీ వుడ్ బి ఏబుల్ టు డిరైవ్ ద కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ద ట్రబుల్స్.
1: మానవుని యందు లేని శక్తి మరొక దీని యందు లేదు.
0: ద స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ ఇన్ ఎనీ అదర్ బీయింగ్.
1: ఇంత కష్టమును నేను ఏ రీతిగా సహించాలి అని బలహీనుడవుతుంటాడు.
0: Thinking, how am I to face such difficulties, one becomes weak. No need to feel weak. The strength needed to endure such difficulties too is within us.
1: నిజముగా సహించేటువంటి శక్తి మనయందు లేకుండా ఇన్ని కష్టములను మనము ఏమాత్రం సహించుకుని జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
0: ఇఫ్ ద స్ట్రెంగ్త్ నీడెడ్ టు ఎండ్యూర్ సచ్ డిఫికల్టీస్ ఇస్ నాట్ దేర్, హౌ ఆర్ వి పుట్టింగ్ అప్ విత్ హార్డ్షిప్స్ అండ్ క్యారీయింగ్ ఆన్ విత్ లైఫ్?
1: దీనికి ప్రత్యక్ష నిదర్శనం.
0: దిస్ ఇస్ ద డైరెక్ట్ ప్రూఫ్.
1: కష్టమంటున్నాం.
0: యు ఆర్ సేయింగ్ డిఫికల్టీస్.
1: కాలాన్ని గడుపుతున్నాం.
0: యు ఆర్ స్పెండింగ్ టైమ్.
1: ఈ కాలము లోపలనే కష్టాన్ని జయిస్తూ వస్తున్నాం.
0: అండ్ ఇన్ దిస్ టైమ్ యు హ్యావ్ బీన్ టైడింగ్ ఓవర్ డిఫికల్టీస్.
1: ఈ జయించే శక్తి మన యందే ఉంటున్నది.
0: ద స్ట్రెంగ్త్ టు కాన్కర్ ఇస్ విద్ ఇన్ అస్.
1: కానీ ఉన్న శక్తిని ఉపయోగించుకునేటువంటి విధానం మనకు తెలియలేకపోవటం చేతనే కష్టములకు కృంగిపోతున్నాం.
0: Since we do not know the means of using this strength within, we are wilting under difficulties. We must always be courageous. That is the four F's told to children.
1: First F, follow the master.
0: First F is to follow the master. Your master is your conscience.
1: నీ హృదయమే నీ యొక్క మాస్టర్.
0: యువర్ ఓన్ హార్ట్ ఈజ్ యువర్ మాస్టర్.
1: కనుక నీ ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్.
0: దేర్ఫోర్ ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్.
1: ఇదే మన యొక్క జీవితం.
0: దిస్ ఈజ్ అవర్ లైఫ్.
1: ప్రతి దాని కూడా మనం ఎదుర్కోవాలి.
0: వి మస్ట్ ఫేస్ ఎవ్రీథింగ్.
1: కష్టమే కష్టమే కష్టమేని కృంగి కుసించిపోతే కష్టం మరింత భారమైపోతుంది.
0: ఇఫ్ యూ కీప్ లామెంటింగ్ ట్రబుల్స్ ట్రబుల్స్ ట్రబుల్స్ అండ్ గెట్ డిప్రెస్డ్, ద ట్రబుల్స్ విల్ బికమ్ మోర్ బర్డన్ సమ్.
1: కష్టాల సమయం లోపలనే మనం ధైర్యాన్ని ఎదుర్కోవాలి.
0: ఇట్ ఈస్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ దట్ వీ మస్ట్ ఫేస్ ద డిఫికల్టీస్.
1: సర్వసాధకం.
0: కరేజ్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: జగత్తులో అనేక రకములైనటువంటి బాధలు ఎంటాడుతుంటాయి.
0: ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ విల్ కీప్ కమింగ్ టు అస్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీని మాత్రం ఏమాత్రము మనము వెరవరాదు.
0: వీ కెనాట్ అఫోర్డ్ టు గెట్ పర్టర్బ్డ్ బై ఇట్.
1: ధైర్యంతో ఎదుర్కోవాలి.
0: వీ మస్ట్ ఫేస్ దెమ్ బోల్డ్లీ.
1: ఈ యొక్క ధైర్యాన్ని పిప్పిలాదుడు విద్యార్థులకు బోధిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ దిస్ కరేజ్ దట్ పిపిలాద టాట్ హిస్ స్టూడెంట్స్.
1: విద్యార్థుల యొక్క హృదయాలు సున్నితమైనటువంటివి.
0: ద హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ టెండర్.
1: కానీ విషయం తెలియకపోవటం చేత,
0: బట్ యాజ్ దే డు నాట్ అండర్స్టాండ్ థింగ్స్,
1: కన్ఫ్యూజన్, తికమకల పడిపోతుంటారు.
0: దే గెట్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ కన్ఫ్యూజన్ చేత,
0: బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్,
1: ఉన్న ఫ్యూజ్ కూడా పోతుంది.
0: విత్ కన్ఫ్యూజన్ దే లూజ్ దేర్ ఫ్యూజ్.
1: డిప్రెషన్ బయలుదేరుతుంది.
0: డిప్రెషన్ బిగిన్స్.
1: డిప్రెషన్ వల్ల,
0: బికాస్ ఆఫ్ దిస్ డిప్రెషన్,
1: ఒక జీవితం అనేటువంటిది నిరాశగా రూపొందుతుంది.
0: లైఫ్ టర్న్స్ ఇన్ టు డిస్పెయిర్.
1: ఇది మంచి కాదు.
0: దిస్ ఇస్ నాట్ గుడ్.
1: ఏ ఒక్కదానికి మీ ధైర్యంతో మనం ఎదుర్కోవాలి.
0: ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ మస్ట్ ఫేస్ విత్ కరేజ్.
1: ఆ విధమైన ధైర్య సాహసాలు విద్యార్థులలో అభివృద్ధి కావాలి.
0: సచ్ కరేజ్ అండ్ అడ్వెంచరస్నెస్ మస్ట్ డెవలప్ ఇన్ స్టూడెంట్స్.
1: సత్యాన్ని వదలక,
0: వితౌట్ గివింగ్ అప్ ట్రూత్,
1: ప్రేమను విడువక,
0: వితౌట్ లీవింగ్ లవ్,
1: ధైర్యానికి చెలించక,
0: వితౌట్ లూజింగ్ కరేజ్,
1: చెలించని మనసును భ్రమించని దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ మస్ట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ విజన్.
1: నిజమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడే,
0: ఓన్లీ వెన్ వీ లీడ్ అవర్ లైవ్స్ దిస్ వే,
1: కష్టే ఫలి, ఈ కష్టములకు తగినటువంటి ఫలితం మనము పొందుతాము.
0: వీ వుడ్ రీప్ ద బెనిఫిట్స్ బిఫిటింగ్ అవర్ ఎఫర్ట్స్.
1: ఏ ఒక్క వ్యక్తి కూడా కష్టపడకుండా సుఖాన్ని పొందలేడు.
0: No individual can obtain happiness without undergoing difficulties.
1: Pilachi adiga charaku pettuna bellambu pippi gotti rasamu pilchakunna.
0: Just by asking, will the sugar cane give you jaggery without crushing it and extracting the juice?
1: Oh cheruka namaskaram chesi naaku bellam ivvante istunda.
0: If you prostrate before it and say, Oh sugar cane, give me jaggery, will it give? You need to put it in a machine and crush it.
1: దానిని నిప్పులో వేసి కాల్చి,
0: then burn it in a fire.
1: ఇంకా అనేక రకమైనటువంటి సంస్కారాలు చేయటం చేతనే,
0: and on account of many such refining processes, It takes the form of a permanent fine sugar. Thinking, why should I trouble this sugar cane? If you keep it in a corner,
1: దానిని ఏదో చెరకులో బెల్లముంది చెరకులో బెల్లముందని ఆశిస్తూ ఉంటే చెరకు ఎండిపోయి బెండు పారిపోతుంది.
0: అండ్ కీప్ థింకింగ్ ఓ దెర్ ఇస్ జాగరి ఇన్ దిస్ షుగర్ కేన్, దిస్ షుగర్ కేన్ విల్ ఓన్లీ డ్రై అండ్ షివెల్ అప్.
1: దానిలో ఉన్నటువంటి మధురమైన రసం కూడా వ్యర్థమైపోతుంది.
0: ద స్వీట్ జ్యూస్ ఇన్ ఇట్ వుడ్ బి వేస్టెడ్ టు.
1: కనుక మన దేహమే ఒక చెరకు వంటిది.
0: సో ఆ బాడీ ఇస్ లైక్ ద షుగర్ కేన్.
1: మన ఈ కష్టములే దీనికి తగినటువంటి యొక్క సాధన వంటివి, సంస్కారములు.
0: The troubles which we go through are like the sadhana or the process of refinement.
1: ఈ కష్టముల ద్వారా మనలో ఉండినటువంటి ఒక దివ్యత్వమైనటువంటి ఒక రసం మనలో ఆవిర్భవిస్తుంది.
0: Through these difficulties, the divinity that is present as the essence within us will manifest.
1: ఈ రసోవై సహా, ఈ రసమే మన జీవితమునకు తగినటువంటి ఒక సహాయంగా ఉంటుంది.
0: Divinity is present as the essence. This essence will help us in our lives. This is our divine life. So every individual, without giving into troubles, without caring for sorrows, taking on everything that comes by with courage and adventurousness, the path of truth has to be attained.
1: సత్యస్య సత్యం, ఈ సత్యమును సరైనటువంటి రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: The truth of all truths, we must make efforts to experience this truth in the right manner.
1: ప్రపంచములో ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మనం విచారించి అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
0: In this world, we are not making efforts to inquire into and then experience things. We are trying to experience without inquiring. That is why even in the Bhagavad Gita, it talks of three things, Natum, Drashtum and Praveshtum.
1: Natum, విషయాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి బాగా.
0: జ్ఞాతుం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నో అబౌట్ ఇట్ క్లియర్లీ.
1: అది నిజమైన జ్ఞానం.
0: దాట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్.
1: విషయాన్ని తెలుసుకోకుండా మనం ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా దాంట్లో ప్రవేశించరాదు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ వీ కెనాట్ బ్లైండ్లీ ఎంబార్క్ ఇన్ టు ఎనీథింగ్.
1: ఏది మనకు కావాలో అది ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ లభిస్తుంది, ఎవరి వద్ద లభిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
0: Whatever we need, we must first inquire as to where do we find it, how do we get it, and from whom do we get it.
1: మనం ఒక్క ఈ ఒక్క మామిడి పండ్ల కాలం లోపల చక్కని రసాలు మనకు ఉంటుంటాయి.
0: During the mango season, we get good mangoes which are quite sweet.
1: ఈ రసములను నేను తినాలని ఆశిస్తున్నాను.
0: I have the desire to eat those sweet mangoes.
1: ఈ రసం ఎక్కడ చిక్కుతుంది?
0: Where are these mangoes available?
1: ఎప్పుడు చిక్కుతుంది?
0: When will it be available?
1: ఏ విధంగా చిక్కుతుంది?
0: How are they available?
1: ఈ ప్రశ్న వేసుకోవాలి.
0: We need to pose these questions.
1: ఇది మామిడి పండ్ల కాలం.
0: This is the mango season.
1: ఈ కాలమునంతే ఈ పండు లభిస్తుంది.
0: Only in this season this fruit will be available.
1: ఈ పండు ఎక్కడ లభిస్తుంది?
0: Where is this fruit available?
1: మార్కెట్ లో లభిస్తుంది.
0: It's available in the market.
1: ఎక్కడ లభిస్తుంది?
0: How do we get it?
1: డబ్బు ఇచ్చినప్పుడే మనకు లాభం చెందుతుంది.
0: Only when we pay money, we get it.
1: కనుక మనం మార్కెట్ కు పోవాలి.
0: So we need to go to the market.
1: ఇవన్నీ విచారణ చేయటము నాతుం.
0: All this inquiry is నాతుం.
1: మార్కెట్ కు పోయి చూచినప్పుడు ద్రష్టుం అని చూచినాం.
0: When we go and see in the market, it is ద్రష్టుం or seeing it.
1: చూసేటప్పటికి కొంతవరకు మనకు తృప్తి కలిగింది.
0: When we see it, we are satisfied to an extent.
1: దానికి డబ్బు ఇచ్చాము, మనం దాన్ని పొందినాము.
0: We paid money for it and have acquired it.
1: పొందినటువంటి పండును భుజించాము.
0: The acquired fruit has been partaken.
1: ప్రవేష్టుం.
0: That is ప్రవేష్టుం.
1: మొట్టమొదటి జ్ఞాతం. ద్రష్టుం ప్రవేష్టుం.
0: సో ఫస్ట్లీ ఇట్ ఇస్ నాతుం, దెన్ ద్రష్టుం, అండ్ దెన్ ప్రవేష్టుం.
1: ఈ మూడు జరిగినప్పుడే మనం ఆశించినటువంటి ఫలమును మనం అనుభవించినటువంటి వారమవుతాం.
0: ఓన్లీ వెన్ ఆల్ ద త్రీ హ్యాపెన్ we would be the one who has experienced the fruit desired for.
1: కేవలము ఆశించినంతా మాత్రమే నా ఈ ఫలము మనం అనుభవించలేము.
0: Merely by desiring for them we won't be able to relish these fruits.
1: చూచినంతా మాత్రమే నా ఈ ఫలము మనం అనుభవించలేము.
0: Merely by seeing them we won't be able to relish these fruits.
1: దానిని చూచినటువంటి దాన్ని మనం పొందాలి, పొందిన దాన్ని జీర్ణించుకోవాలి.
0: What has been seen has to be acquired. And that which is acquired has to be digested.
1: అప్పుడే ఇది మనకు తగినటువంటి తృప్తిని అందిస్తుంది.
0: Only then this would give us the appropriate satisfaction.
1: కనుక విద్యార్థులారా, ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పటికీ ఈ విషయములకు సంబంధించినటువంటి దీన్ని చక్కగా తెలిసిన వారి దగ్గరికి వెళ్లి చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, students, when you wish to gain knowledge about something, you must approach those who know well about it. And try to gain that knowledge.
1: నాకు అన్ని తెలిసిదే, ఒక దగ్గరికి పోనక్కర్లేదు అనేటువంటి అహంకారములకు అవకాశం ఇవ్వరాదు.
0: You cannot afford to give scope to egoistic feelings such as, oh, I know everything, I don't need to go to anyone.
1: ఈనాటి ప్రపంచంలో తెలుసుకున్నది అల్పము, తెలియనిది అనంతము.
0: In today's world, what is known is negligible, and that which is unknown is infinite.
1: ఏ సైంటిస్ట్ కాని తెలుసుకున్నది చాలా అల్పమే.
0: బి ఇట్ ఈవెన్ ఎనీ సైంటిస్ట్, వాట్ ఈస్ నోన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ మైన్యూట్.
1: తెలుసుకోవాల్సినటువంటిది అనంతంగా ఉంటుండాలి.
0: వాట్ హీ నీడ్స్ టు నో ఇస్ ఇండీడ్ ఇన్ఫినిట్.
1: అనంతమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడే,
0: ఓన్లీ వెన్ వీ నో దాట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
1: మనము నిజమైనటువంటి ఒక తృప్తిని మనం పొందగలం.
0: వీ కెన్ అటైన్ ద ట్రూ సాటిస్ఫాక్షన్.
1: దీనిని అవేర్నెస్ అన్నారు.
0: They call this awareness.
1: Awareness ante emiti?
0: What is awareness?
1: Inaati vidyarthulandaru kodamu telusukovatam anukuntunnaru.
0: Today's students think awareness is to know.
1: Ee telusukovatam emiti?
0: What is this knowing?
1: Idantha chetulo pattukoni idi emiti, what is this ante emiti cheptaru?
0: If I hold this whole thing in my hand and ask you all, what is this? What would you say?
1: It's a piece of cloth anta.
0: You will all say it is a piece of cloth.
1: ఇది తెలుసుకోవటం కాదు.
0: This is not really knowing.
1: ఇది ఏదో కొంత మాత్రం తెలుసుకోవటం మాత్రమే.
0: This is only knowing partially.
1: దీనిని పూర్తి విప్పి ఈ విధంగా చూస్తే ఇది కర్చీఫ్ అంటాం.
0: When we open it fully, we say it is a kerchief.
1: ఇది పూర్ణంగా తెలుసుకోవటమే అవేర్నెస్. పరిపూర్ణ జ్ఞానమే అవేర్నెస్.
0: Knowing entirely is awareness. Awareness is complete knowledge.
1: Amto into telusukotam awareness kaadu.
0: Knowing in bits and pieces is no awareness.
1: Ee naati padamullu kudanu manamu anninti kudanu manam upayogapadutunnam.
0: These days we use even words indiscriminately.
1: ఏ పదము ఎప్పుడు ఎక్కడ ఎవరికే ఏ విధంగా వినియోగించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవటం లేదు.
0: We do not realize which word needs to be used, when, where, to whom, and how.
1: కనుక తెలుసుకోవాలని ఆశ ఉండినప్పుడు,
0: so when we have the eagerness to know,
1: ఎవరి దగ్గరికి పోతే ఈ విషయాన్ని తెలుసుకోవచ్చును,
0: to whom should we go to know this information,
1: దీనికి ఎవరు అధికారి,
0: who is an authority in this,
1: అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
0: We should consider these things too.
1: అప్పుడే దీన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోగలము.
0: ఓన్లీ దెన్ వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ప్రిసైస్లీ.
1: ఈ ప్రశ్నోపనిషత్తు అనేటువంటిది విద్యార్థులకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ప్రశ్నోపనిషద్ ఈస్ ఆఫ్ ఇమెన్స్ ఇంపార్టెన్స్ టు స్టూడెంట్స్.
1: ఈనాటి విద్యార్థులలో ఆవిర్భవించేటువంటి యొక్క అన్ని విధమైనటువంటి యొక్క సందేహములను కూడా నివారణ కావిస్తుంది.
0: ఇట్ ఆఫర్స్ సొల్యూషన్స్ టు ద వేరియస్ డౌట్స్ that arise in students these days.
1: Anaati vidyarthulu ye vidhanga undetundi vaadu.
0: How were the students of yesteryears?
1: Vine vidyetanu prakatistu,
0: shining with humility and obedience,
1: chitta shuddhi kaligi,
0: having a pure heart,
1: indriyani kramu cheta,
0: and with sense control,
1: kevalam sarvamu tyagam chesi,
0: sacrificing everything, They kept only what they wished to know as their ambition. If we were to see where our ambition lies today, it is running in a multitude of directions. We have one ambition in the morning, one in the afternoon, and another at night. The ambition should not change with time. It must be fostered with a steady determination. Today's students are becoming slaves to their senses and are not able to become masters of the power of the senses. Students, you are celibates. Youngsters, you become
1: masters.
0: Being masters, who is a master? The one who keeps his senses under control is a master. The moment we become slaves to the senses, we become merely a mister. So, when you are enslaved by the senses, it is not right to call yourself a master. So today's students must keep their senses under control. One should not be diseased with sense obsession. We need to develop steadiness. We must not have a wavering mind. The wards of rishis in those days practiced such intense austerities. As a result of such reasons, students those days had determination of such order. They could also offer such devotion. Their discrimination too was so powerful.
1: Devotion, discrimination, determination.
0: Since they had devotion, discrimination and determination, they were able to attain divinity. Today's devotion is like deep ocean. Where is it? Even this devotion is not to be seen today. We say devotion, devotion. Merely meditating and doing japam are not devotion. For the sake of our ideals, we must sacrifice our life. This is true devotion. We need to put in more diligence in the work we do. We cannot be perturbed till the task is accomplished. That is true determination.
1: Duty is God, work is worship.
0: That is, duty is God and work is worship. Whatever you're supposed to do, doing it sincerely, you must consider that itself as your devotion.
1: Discrimination.
0: Next, discrimination.
1: Mana discrimination etla chestunnam?
0: How do we discriminate?
1: Mana avasaranni patti discrimination chestunnam.
0: We discriminate based on our needs.
1: Mana anukoolanni patti discrimination chestunnam.
0: We discriminate according to our convenience.
1: Mana samanvayanni patti discrimination chestunnam.
0: We discriminate based on our circumstances.
1: Mana samarthatanu gurthi discrimination chestunnam.
0: We discriminate based on our abilities.
1: దాన్ని దోషమైన కొను సమర్థించుకునే నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాం.
0: ఈవెన్ వెన్ వి ఆర్ ఎట్ ఫాల్ట్ వి డిస్క్రిమినేట్ టు డిఫెండ్ ఆర్ ల్యాప్సెస్.
1: ఇది సరైన డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఇది కేవలం సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
0: దిస్ ఇస్ మియర్లీ సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: ఇది కేవలం ఇండివిజువల్ డిస్క్రిమినేషన్.
0: దిస్ ఇస్ మియర్లీ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్.
1: డిస్క్రిమినేషన్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: We need fundamental discrimination.
1: నాకు నీకు వారికి ఎవరికైనా కూడాను సత్యం సత్యంగానే ఉండాలి.
0: For you, me or him, and for everyone, truth should always remain the truth.
1: నీ డిస్క్రిమినేషన్ ఎవరు చేసినా ఇది రైట్ అనేటువంటి దీంట్లో జవాబు రావాలి.
0: The discrimination that you have done, when done by anybody else, should give the same right answer.
1: కానీ ఈనాటి డిస్క్రిమినేషన్ రావటం లేదు.
0: But that is not the case with today's discrimination.
1: తనదాన్ని తాను సమర్థించుకునే నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తాడు.
0: They discriminate in order to support and justify themselves.
1: ఇది విద్యార్థులలో చాలా విరుద్ధమైన మార్గం.
0: This is quite opposite path in students.
1: కనుక మనము అందరికీ సమానమైన సమాజ డిస్క్రిమినేషన్ కావాలి మనకు.
0: So we need such social discrimination that is same for all.
1: ఈ విధమైన డిస్క్రిమినేషన్ చేసినప్పుడే నీవు అన్నిటికీ కూడాను అధికారి కాగలవు.
0: ఓన్లీ వెన్ వి డిస్క్రిమినేట్ దిస్ వే యూ బికమ్ ఎన్ అథారిటీ ఫర్ ఎవ్రీథింగ్.
1: లేకపోతే కొన్ని శిక్షలకు గురి కావాల్సి వస్తుంది.
0: అదర్వైజ్ వన్ హ్యాస్ టు ఫేస్ ది ఆర్డియల్.
1: ఇండివిజువల్ ఫ్రీడమ్ ఒకటి, ఫండమెంటల్ లా మరొకటి.
0: ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇస్ వన్ థింగ్ అండ్ ఫండమెంటల్ లా ఇస్ అనదర్.
1: ఇండివిజువల్ ఫ్రీడమ్ ఏ రీతిగా ఉంటుంటుంది?
0: హౌ ఇస్ ఇండివిజువల్ ఫ్రీడమ్?
1: నీవు ఒక కర్రం తీసుకుని చక్కగా కసరత్తు చేయాలని ఆశిస్తావు.
0: యు పిక్ అప్ అ స్టిక్ అండ్ విష్ టు ఎక్సర్సైజ్ విత్ ఇట్.
1: ఎక్సర్సైజ్ చేయాలి. కానీ ఆ విధంగా చేయాలనుకుంటే నీ కంపౌండ్ లో నువ్వు చేసుకో, నీ టెరెస్ పైన నువ్వు చేసుకో, నీ యొక్క దీంట్లో ఎక్కడైనా నువ్వు చేసుకో, తప్పులేదు. కానీ ఆ పెద్ద కర్రం తీసుకుని వచ్చి పబ్లిక్ రోడ్ లో వచ్చేసేసి నువ్వు తిప్పుతూ కూర్చుంటుంటే ఇది ఫండమెంటల్ లాకు విరుద్ధం అవుతుంది.
0: ఇఫ్ యూ విష్ టు ఎక్సర్సైజ్ దాట్ వే, డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ కంపౌండ్ ఆర్ టెరెస్ ఆర్ ఎనీవేర్ in your place, it is not wrong. But if you bring that long stick to a public place and start waving it around, it would be a transgression of fundamental law.
1: అప్పుడు పోలీస్ వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాడు.
0: Then police will come and arrest you.
1: ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఎట్లా ఉండాలంటే,
0: how must discrimination be?
1: నీ యొక్క ఫ్రీడమ్ నీకు ఎంత అవసరమో,
0: as much as your freedom is necessary to you,
1: ఎంత ప్రధానమో,
0: as important it is,
1: ఎదుటివాడి యొక్క ఫ్రీడమ్ కూడా వాడికి అంత ప్రధానం.
0: So is the freedom for the person before you.
1: నీ ఫ్రీడమ్ ఎదుటివాడి ఫ్రీడమ్ కు విరుద్ధం కాకుండా ఉండేటువంటి ఫ్రీడమ్ నువ్వు అనిపించాలి.
0: You should experience such a freedom that does not hinder the freedom of the person before you.
1: అంతేకాని నేను కర్రం తిప్పుతున్నానంటే నీ కర్రం తప్పించుకుని తిరిగేటువంటి కూడాను ఆ రోడ్ లో ప్రయాణం చేసేటువంటి యొక్క పాఠశాలకు ఉంటుంటుంది.
0: That's it. When you exercise with the stick, the pedestrian on the road has also got the freedom to escape from it and move on.
1: వాని యొక్క ఫ్రీడమ్ కు నీవు అడ్డుగుతున్నావు.
0: You are becoming a hindrance to his freedom.
1: కాబట్టి ఇది ఫ్రీడమ్ కాదు. The end of wisdom is freedom. The end of culture is perfection. The end of knowledge is love, not allergy.
0: So this is not freedom. The end of wisdom is freedom. The end of culture is perfection. The end of knowledge is love.
1: ఈనాటి విద్యార్థుల లోపల బలహీనతనే ప్రేమగా మారుతుండాలి.
0: ఇన్ టుడే స్టూడెంట్స్ ద వీక్నెస్ ఇస్ చేంజింగ్ ఇన్ టు లవ్.
1: కాదు కాదు, దాని ఒక పవిత్రమైనటువంటి ఒక దీక్షతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: నో నో, ఇట్ మస్ట్ బి విత్ సీక్రెట్ డిటర్మినేషన్.
1: కనుక ఆ ఎనర్జీ మనం ఏనాడు మనం కోల్పోతున్నామో,
0: దేర్ ఫార్ ద డే వీ లూజ్ దాట్ ఎనర్జీ,
1: అప్పుడే మనలో ఎలర్జీ ప్రారంభమవుతుంది.
0: దెన్ అలర్జీ బిగిన్స్ ఇన్ అస్.
1: ఎలర్జీకంతా కూడా మనం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ మస్ట్ నాట్ గివ్ స్కోప్ ఫర్ అలర్జీ.
1: ఎనర్జీని పోషించుకోవాలి.
0: వీ మస్ట్ డెవలప్ ఎనర్జీ.
1: అది ఏ మన యొక్క మానసిక సంబంధమైనటువంటి శక్తి.
0: దాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ రిలేటెడ్ టు ద మైండ్.
1: ఆ మానసిక శక్తిని మనం చెలించకుండా మనం కాపాడుకోవాలి.
0: వీ నీడ్ టు ప్రొటెక్ట్ దిస్ మెంటల్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ విదరింగ్ అవే.
1: ఇలాంటి ప్రబోధలు పిప్పిలాదుడు విద్యార్థులకు బోధిస్తూ వచ్చాడు.
0: Pipilada gave such teachings to the students.
1: Vidyarthulu bhavi bharatodharakulu.
0: Students are the future saviors of India.
1: Bhavishyattulo
2: వీరేది జగత్తును పరిపాలన చేసేటువంటి అధికారులు.
0: ఇన్ ఫ్యూచర్ దే ఆర్ ద లీడర్స్ హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్.
2: అలాంటి అధికారులు కావాల్సినటువంటి విద్యార్థులు,
0: స్టూడెంట్స్ హూ ఆర్ టు బికమ్ సచ్ లీడర్స్,
2: ఎంతటి శక్తి సామర్థ్యం సాధించాలి?
0: హౌ మచ్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్ మస్ట్ దే అక్వైర్?
2: కేవలం అట్టు కాకుండా మాకు రైట్ రైట్ అని ఫైట్ వేస్తున్నారు.
0: ఇన్స్టెడ్ దే ఫైట్ క్లామరింగ్ ఫర్ రైట్స్ రైట్స్.
2: కానీ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ?
0: బట్ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ?
2: ఈ రెస్పాన్సిబిలిటీ కూడా మనం చూసినప్పుడే రైట్ కు మనం సరి తయారవుతాం.
0: ఓన్లీ వెన్ వి డిశ్చార్జ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ వి బికమ్ వర్దీ ఆఫ్ రైట్స్.
2: జీవితంలో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు కూడా రెండు వీల్స్ రెండు వింగ్స్.
0: సో ఇన్ లైఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ లైక్ టూ వీల్స్ ఆర్ టూ వింగ్స్.
2: విద్యార్థులు రైట్ కోసమే ఫైట్ చేయకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నాట్ ఫైట్ జస్ట్ ఫర్ రైట్స్.
2: రెస్పాన్సిబిలిటీ కూడా చూడాలి.
0: దే మస్ట్ ఫోకస్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్ టూ.
2: మన బాధ్యతను కూడా మనం గ్రహించాలి.
0: వి మస్ట్ క్యారీ అవుట్ అవర్ డ్యూటీస్ టూ.
2: మన విద్యార్థులుగా ఉండేటువంటి వారము,
0: యాజ్ వి ఆర్ స్టూడెంట్స్,
2: తల్లిదండ్రుల యొక్క బాధ్యత,
0: ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ పేరెంట్స్,
2: సమాజం యొక్క బాధ్యత,
0: ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ,
2: దేశం యొక్క బాధ్యత,
0: ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది కంట్రీ,
2: ఈ జీవితం యొక్క బాధ్యత, అన్నిటినీ మనం వహించాలి.
0: అండ్ ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దిస్ లైఫ్, ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ టు బి క్యారీడ్ అవుట్.
2: ఈ విధమైనటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ మనం చూసినప్పుడే మనం సహజంగా ఆటోమేటిక్ గా మనకు రైట్ ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి బిహేవ్ విత్ సచ్ రెస్పాన్సిబిలిటీ అవర్ రైట్స్ వుడ్ కమ్ టు అస్ ఆటోమేటికలీ.
2: కనుక విద్యార్థులు మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటిది రెస్పాన్సిబిలిటీ.
0: దెర్ఫోర్ స్టూడెంట్స్ మస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రికగ్నైజ్ రెస్పాన్సిబిలిటీ.
2: రెస్పాన్సిబిలిటీ వస్తే ఆటోమేటిక్ గా రైట్స్ మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కమ్స్, ఆటోమేటికలీ రైట్స్ వుడ్ కమ్ టు అస్.
2: రెస్పాన్సిబిలిటీస్ మనం వదిలిపెట్టినప్పుడు రైట్ మనకి ఏమాత్రం కూడా లేదు.
0: When we abandon responsibility, we will not get any rights.
2: కనుక విద్యార్థులారా,
0: so students,
2: మన యొక్క జీవితంలో,
0: in our life,
2: జీవిత పరమావధిని గుర్తించడానికి,
0: to recognize life's purpose,
2: ఈ ఆరు మంది శిష్యులు కూడాను,
0: these six students,
2: ఆరు ప్రశ్నలు వేస్తూ వస్తారు,
0: put forth six questions.
2: ఒక్కొక్క ప్రశ్నకు కూడాను పిప్పిలాదుడు చక్కని సమాధానమిస్తాడు.
0: Pipilada gave precise answers for each of these questions.
2: ఈ సమాధానములో ఈ కలి ప్రభావాన్ని ముంచేటువంటి ఈ విద్యార్థులు ఎందు ఎంతైనా అవసరం. ఎందుకంటే కలి ప్రభావానికి గురి అవుతున్నారు విద్యార్థులు.
0: These answers are vital to today's students who are being drowned in the negative influences of the Kali Yuga. Because students are falling prey to these negative influences of Kali,
2: దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని అనుసరిస్తున్నారు.
0: Students are acting according to place, time and situation.
2: తమ యొక్క హృదయ సంచితిని ఏమాత్రం కూడా విచారించడం లేదు.
0: They are not looking into their hearts and inquiring.
2: కేవలం outlooks బహిర్ముఖమైనటువంటి దృష్టి మనము ప్రసరింప చేసుకుంటున్నాం.
0: We are only looking outward. We are fostering merely the vision that focuses outward.
2: అంతర్దృష్టిని కూడాను ప్రసరింప చేసాడు.
0: We must cultivate inner vision too.
2: అంతర్దృష్టి యొక్క ప్రభావమే బహిర్దృష్టిగా మారిపోతుంది.
0: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్నర్ విజన్ వుడ్ టర్న్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఔటర్ పర్స్పెక్టివ్.
2: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: దట్ ఈస్ వాట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
2: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ కావాలి కానీ మనము,
0: వీ నీడ్ దిస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
2: అప్పుడే మన బ్యాలెన్స్ కూడా సరిగా ఉంటుంది.
0: ఓన్లీ దెన్ అవర్ బ్యాలెన్స్ వుడ్ బి పర్ఫెక్ట్.
2: విద్యార్థులకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
0: Students possess immense intelligence.
2: కానీ ఆ తెలివితేటను సక్రమంగా పెంచుకోవటం లేదు.
0: But they are not developing this intelligence properly.
2: వాటిని సక్రమమైనటువంటి రీతిలో మనం స్కిల్ చేయటం లేదు.
0: We are not skilling it in the right manner.
2: ఆ యొక్క తెలివితేటను కిల్ చేస్తున్నారు.
0: We are killing that intelligence.
2: కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పుతాం.
0: And because we kill, this balance is lost.
2: కనుక మొట్టమొదట బ్యాలెన్స్ ని మనం సరైన రీతిలో పెట్టుకోవాలి.
0: So, we must primarily keep this balance in a proper manner. For that, we need to develop our inner feelings. This is a tree.
2: ఈ చెట్టు లోపల ఇక్కడ కాయలు కాచినాయి.
0: ద ట్రీ హాస్ బోర్న్ సమ్ ఫ్రూట్స్.
2: దీని నీడు ఇక్కడ ఉంటుండాలి.
0: ద షాడో ఆఫ్ ద ట్రీ ఈస్ హియర్.
2: ఈ నీడను మాత్రమే మనం ఎక్కుతూ పోతే,
0: ఇఫ్ వీ క్లైంబ్ మియర్లీ ద షాడో,
2: నీడ ఫలములే మనకు చిక్కుతాయి.
0: We attain only the shadow fruits.
2: కాని యథార్థమైనటువంటి వృక్షం మనకు లభ్యం కాదు.
0: But we do not get the fruits from the real tree.
2: ఇది నిజమైనటువంటిది.
0: This is the true one.
2: ఇది రియాలిటీ, దట్ ఇస్ షాడో.
0: This is reality and that is shadow.
2: ఈనాడు షాడోను మాత్రమే మనం అనుసరిస్తున్నాము.
0: Today we are following only the shadow.
2: షాడోను అనుసరించడం వల్ల షాడో ఫలాలే మనకు లభిస్తున్నాయి.
0: Because we are after the shadow tree, we only get the shadow fruits.
2: కానీ రియల్ ట్రీని మనం ఎక్కుతూ పోతే,
0: బట్ వెన్ వీ కీప్ క్లైంబింగ్ ద రియల్ ట్రీ,
2: షాడోలో కూడా మనం ఎక్కుతాం.
0: వీ విల్ క్లైంబ్ ద షాడో టూ.
2: షాడోలో ఫలము షాడోకి చిక్కుతుంది, రియాలిటీ ఫలం రియాలికి చిక్కుతుంది.
0: ద షాడో గెట్స్ ద షాడో ఫ్రూట్ అండ్ ఇన్ రియాలిటీ యూ గెట్ ద రియల్ ఫ్రూట్.
2: కనుక బింబములకు బింబము లభిస్తుంది, ప్రతిబింబానికి ప్రతిబింబము లభిస్తుంది.
0: సో ది ఆబ్జెక్ట్ గెట్స్ ది ఆబ్జెక్ట్, ద రిఫ్లెక్షన్ గెట్స్ ద రిఫ్లెక్షన్.
2: ఏ దారిని మనం అనుభవిస్తే రెండింటి ఎందుకు మనం అనుభవించిన వారం అవుతామో.
0: సో దాట్ పాత్ విచ్ వెన్ ఫాలోడ్ వుడ్ ఎనేబుల్ అస్ టు ఫాలో బోత్ పాత్ సైమల్టేనియస్లీ,
2: దానిని మనం అనుభవించాలి.
0: వీ మస్ట్ పర్సూ దాట్.
2: కనుక మనం రియాలిటీ, మన హృదయమును మనం అనుసరించాలి.
0: సో వీ మస్ట్ ఫాలో రియాలిటీ, వీ మస్ట్ ఫాలో అవర్ హార్ట్.
2: కనుక దీనిని మనం అనుసరించినప్పుడే సరి అయినటువంటి ఒక స్థితిని మనం పొందుతాం.
0: వన్స్ వీ ఫాలో దిస్, వీ విల్ బి ఏబుల్ టు అటైన్ ద రైట్ స్టేట్.
2: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
2: ఈనాడు ఈ లోకమునకు ఇలాంటి విద్యార్థులు ఎంతైనా అవసరం.
0: సచ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ నెసెసరీ ఫర్ టుడేస్ వరల్డ్.
2: విద్యార్థులు చాలా మంచి వారే.
0: స్టూడెంట్స్ ఆర్ ఇండీడ్ వెరీ గుడ్.
2: విద్యార్థులు గుణగణములు కలిగినటువంటి వారే.
0: స్టూడెంట్స్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ ఐడియల్స్.
2: కానీ వారిని కొంతవరకును అనుసరింపజేసేటువంటి వారిలో ఉంటుండాలి దోషాలు.
0: బట్ ద మిస్టేక్స్ లై విత్ దోస్ హూ ఆర్ గైడింగ్ దెమ్.
2: బయట వాతావరణం చాలా మాలిన్యంగా ఉంటుంటారు.
0: అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ ఇంప్యూర్.
2: ఎంత మాలిన్యంగా ఉన్నప్పటికీ మీ హృదయాలు పరిశుద్ధంగా ఉంటే ఎటువంటి దీంట్లో కూడా మనం ప్రవేశించి విజయాన్ని సాధించవచ్చు.
0: హౌఎవర్ ఇంప్యూర్ ఇట్ మే బి, ఇఫ్ యువర్ హార్ట్స్ ఆర్ ప్యూర్, యూ కెన్ టేక్ ఆన్ ఎనీ సినారియో అండ్ బి విక్టోరియస్.
2: ఆ ధైర్యాన్ని మొట్ట విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
0: యూ నీడ్ టు హ్యావ్ సచ్ కరేజ్ అండ్ ఫెయిత్.
2: కనుక నీ మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఫార్ మోస్ట్.
2: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన లైఫ్ యొక్క పునాది.
0: దాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
2: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది చక్కగా ఉంటున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అదే మనకు గోడలుగా కట్టుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ దేర్ యాజ్ ద ఫర్మ్ ఫౌండేషన్, వీ కెన్ బిల్డ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యాజ్ ద వాల్స్.
2: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి గోడలు భద్రంగా ఉంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూపును వేసుకోవచ్చు.
0: వెన్ ద వాల్స్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ ద రూఫ్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ కెన్ బి ఎరెక్టెడ్.
2: కనుక సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూపును వేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ మనం అనుభవించవచ్చు.
0: వన్స్ వీ హావ్ బిల్డ్ ద రూఫ్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ యూ కెన్ ఎంజాయ్ సెల్ఫ్ రియలైజేషన్.
2: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్.
2: అయితే
0: బట్
2: కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్షన్, సాక్రిఫైస్, రియలైజేషన్, దీని అన్నిటికీ ముందు సెల్ఫ్, సెల్ఫ్, సెల్ఫ్ అని ఉంది.
0: ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్షన్, సాక్రిఫైస్ అండ్ రియలైజేషన్ ద వర్డ్ ప్రిసీడింగ్ ఈజ్ సెల్ఫ్, సెల్ఫ్. Who is this self?
2: దానిని మొట్టమొదట గుర్తించాలి.
0: We must recognize that first.
2: Self లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: Without self, where does self confidence come from?
2: Self లేకపోతే సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: Without self, where does satisfaction come from?
2: Self లేకపోతే సాక్రిఫైస్ ఏమి చేస్తాం?
0: Without self, what sacrifice can you do?
2: సెల్ఫ్ లేకపోతే రియలైజేషన్ ఏం చేస్తాం?
0: విదౌట్ సెల్ఫ్ వాట్ విల్ యూ రియలైజ్?
2: ఈ అన్నింటికి సెల్ఫ్ చాలా ప్రధానము.
0: ఫర్ ఆల్ ఆఫ్ దీస్ సెల్ఫ్ ఈస్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్. What is that self?
2: అది నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: That is the true ఆత్మతత్వ.
2: ఇవన్నీ కూడా కేవలము ఇవన్నీ కొన్ని పదార్థములు వంటివి. అది మ్యాటర్.
0: These are all matter.
2: ఇవంతా కూడా ఆధేయములు.
0: These are all based.
2: Self ఆధారం.
0: Self is the basis.
2: Self ప్రాణము.
0: Self is the life force.
2: ఇవన్నీ కూడా ప్రాణి.
0: All these are life forms. Only from life principle, life is obtained. So firstly, we need to keep the self in a right manner. Self should always remain as self. In no way it should undergo any change.
2: Selfish మరి వస్తే మరి చాలా చెడిపోతుంది.
0: బట్ వన్స్ ఇట్ బికమ్స్ సెల్ఫిష్ ఇట్ డిగ్రేడ్స్.
2: కనుకనే ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని.
0: దట్ ఇస్ వై ఇట్ ఇస్ సెడ్ ఫిష్ ఇస్ బెటర్ దాన్ సెల్ఫిష్.
2: మనం సెల్ఫిష్ కాకూడదు.
0: వీ షుడెంట్ బికమ్ సెల్ఫిష్.
2: సెల్ఫ్ సెల్ఫ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
0: సెల్ఫ్ ఇస్ గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
2: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: And not getting and forgetting. Self is lovelessness. Love is selflessness. So, we must engage this self in holy activities. That is what Pipilada taught. We need to keep the self as the nature of the Atma.
2: నేను ఒక రామయ్యను, నేను ఒక కృష్ణయ్యను, నేను ఒక రంగయ్యను, నేను ఒక దొంగయ్యను అని ఈ విధంగా చేసుకోకూడదు.
0: We shouldn't define self by saying I am Ramayya, Krishnaya, Rangaya and so on.
2: ఇవి పెట్టిన పేర్లు, పుట్టిన దేహాలు.
0: These are given names and bodies born in.
2: పుట్టిన దేహానికి పెట్టిన పేర్లు.
0: Names given to the bodies that were born.
2: పుట్టలేదు, పెట్టలేదు.
0: But Atma was neither born nor is it a given name. We must consider this as self, which was neither born nor named. So students, when we say self, the atmic state is the real self. I told many a times to children,
2: రెండు రకమైనటువంటి సెల్ఫ్లు ఉన్నాయి.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్ఫ్.
2: ఏమిటి ఆ సెల్ఫ్లు?
0: వాట్ ఆర్ దోస్ సెల్ఫ్స్?
2: వన్ లెటర్ సెల్ఫ్ ఒకటి, ఐ.
0: వన్ లెటర్ సెల్ఫ్ ఐ ఇస్ వన్.
2: ఈవైఐ త్రీ లెటర్స్ ఐ ఒకటి.
0: ద త్రీ లెటర్ సెల్ఫ్ ఈవైఈ ఇస్ ది అదర్.
2: ఈవైఐ ఏ బాడీ.
0: ఈవైఈఐ ఇస్ బాడీ.
2: వన్ లెటర్ ఐ ఏ ఆత్మ. కనుక ఈ ఐ ఐ ఐ అనేటువంటి దాంట్లో ఏకాక్షరం ఐ.
0: వన్ లెటర్డ్ ఐ ఇస్ ఆత్మ. So when we say I, it is the one-lettered I.
2: Ekam satya prabhodavadanti.
0: Truth is one. The learned call it by various names.
2: Adi nijamaina atma tattvamu.
0: That is the real atmic principle.
2: Ikkada I ki one ku rendu kudunu vyathasam ledu.
0: Here there is no difference between I and one.
2: Idi ankhya shastramlo chuste one antam.
0: As per numerology, we call it one.
2: అక్షర శాస్త్రంలో చూస్తే ఇంగ్లీష్ లో ఐ అంటారు.
0: అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ ఇట్ ఇస్ ఐ.
2: కానీ అక్షర శాస్త్రం లోపల అనేకంగా పెరిగిపోతుంది, తరిగిపోతుంది.
0: బట్ ఇన్ న్యూమరాలజీ ద నంబర్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ మానిఫోల్డ్.
2: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ అయిపోయింది.
0: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ హ్యాస్ బికమ్ ఫోర్.
2: కానీ ఇది ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ కోటి ఐలు పెట్టు అయ్యే అవుతుంది.
0: But when you write I plus I like this, even if you write a crore I's, it remains as I. This does not increase nor diminish. I plus I, if this goes on, then everyone would become just one I. So such an I is the atmic principle. In this audience they are there.
2: ఐ అని చేయెత్తుతాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ హూ ఇస్ రామయ్య, దెన్ హీ విల్ రేస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
2: కృష్ణయ్య ఎవరు అంటే ఐ అని చేయెత్తుతాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ హూ ఇస్ కృష్ణయ్య, హీ విల్ రేస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
2: రామమ్మ ఎవరు అంటే ఐ అని చేయెత్తుతుంది.
0: ఇఫ్ యూ ఆస్క్ హూ ఇస్ రామమ్మ, షీ విల్ రేస్ ద హ్యాండ్ అండ్ సే ఐ.
2: కృష్ణమ్మ ఎవరు అంటే చేయెత్తుతుంది ఐ అని.
0: వెన్ యూ ఆస్క్ హూ ఇస్ కృష్ణమ్మ ఈజ్, షీ విల్ రేస్ ద హ్యాండ్ అండ్ సే ఐ.
2: కానీ రామమ్మ కృష్ణమ్మ ప్రత్యేకమే రూపనామం లే.
0: బట్ బోత్ రామమ్మ అండ్ కృష్ణమ్మ ఆర్ ఓన్లీ యూనిక్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
2: రామయ్య కృష్ణయ్య ప్రత్యేకమైన రూపనామం లే.
0: రామయ్య అండ్ కృష్ణయ్య ఆర్ ఓన్లీ యూనిక్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
2: కానీ నా ప్రశ్నకు ఐ ఐ ఐ ఐ అనేటువంటి అందరి ఎందుకు సమానమైన ఆన్సర్ గా వచ్చారు.
0: బట్ ఫర్ మై క్వశ్చన్ ద కామన్ ఆన్సర్ ఫర్ ఆల్ వాస్ ఐ ఐ ఐ.
2: కనుక ఐ ఈజ్ ఎవ్రీవేర్.
0: సో ఐ ఈజ్ ఎవ్రీవేర్.
2: అదే నిజమైన ఆత్మ.
0: దాట్ ఈజ్ రియల్ ఆత్మ.
2: అట్టి స్వభావము విశ్వాసము మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: సచ్ నేచర్ అండ్ ఫెయిత్ మస్ట్ డెవలప్ ఇన్ మ్యాన్.
2: ఈనాడు అట్టి స్వభావం లేదు.
0: టుడే సచ్ నేచర్ ఇస్ నాట్ దేర్.
2: దేహాన్ని పురస్కరించుకుని, రూపాన్ని పురస్కరించుకుని, పేరును పురస్కరించుకుని,
0: కన్సిడరింగ్ ద బాడీ ఫార్మ్ అండ్ నేమ్
2: ఐ మై సో అండ్ సో అని చెప్పుకుంటున్నాం.
0: వీఆర్ సేయింగ్ ఐఎమ్ సో అండ్ సో.
2: కాదు కాదు.
0: నో నో.
2: ఇది ఎంతకాలం ఉండేటువంటివి?
0: హౌ లాంగ్ డు దీస్ ఎగ్జిస్ట్?
2: ఈ రూపనామములన్నీ కూడా కేవలము ఒక నీటి గుడగల వంటివి.
0: దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ మియర్లీ లైక్ వాటర్ బబుల్స్.
2: కానీ మాయనటువంటిది, మారనటువంటిది, శాశ్వతంగా ఉండేటువంటి ఐ ఆత్మనే.
0: బట్ దాట్ విచ్ రిమైన్స్ ఇన్డిస్ట్రక్టబుల్, అన్చేంజబుల్ అండ్ పర్మనెంట్ ఈస్ ఐ, ది ఆత్మ.
2: దానిని ఆధారం చేసుకుని,
0: టేకింగ్ దాట్ యాజ్ ద బేసిస్,
2: ఈ దేహ మనస్సుల చేత, ఇంద్రియముల చేత మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలి.
0: వి మస్ట్ గెట్ అవర్ డ్యూటీస్ పర్ఫార్మ్డ్ త్రూ ద బాడీ, మైండ్ అండ్ ద సెన్సెస్.
2: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
2: ఈ విధమైన యొక్క సమర్థమైన యొక్క దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ మస్ట్ ఫాస్టర్ దిస్ ఫండమెంటల్ ఈక్వానిమస్ డివైన్ నేచర్.
2: అందరి సుఖం కూడా మనం కోరాలి.
0: వీ మస్ట్ సీక్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్.
2: మన సుఖము అందరి సుఖము ఎందే చేరి ఉంటుండాలి.
0: అవర్ హ్యాపీనెస్ ఈస్ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ఆల్.
2: మన సుఖం ప్రత్యేకంగా లేదు.
0: అవర్ హ్యాపీనెస్ ఈస్ నాట్ డిస్క్రీట్.
2: తినటం ప్రత్యేకంగా తినవచ్చు.
0: వీ మైట్ ఈట్ సెపరేట్లీ.
2: కానీ
0: బట్
2: ఆశించటము అందరి యొక్క ఆనందాన్ని ఆశించాలి.
0: When we aspire, we must aspire for everyone's happiness.
2: ఇలాంటి విశాల భావం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి.
0: Such broad-mindedness must be fostered in students.
2: ఈ విశాల భావమును చక్కగా వివరింపచేయడానికి, విశదీకరించడానికి, విశాలపరచడానికి ఇంకా చక్కని చక్కని ఆదర్శాలంతా కూడాను ఈ ప్రశ్నోపనిషత్తులో ఉంటున్నాయి.
0: To explain and clarify clearly about such large-heartedness and expand further, ప్రశ్నోపనిషద్ హ్యాస్ మెనీ సచ్ గుడ్ ఐడియల్స్.
2: రేపటి నుంచి ఆ యొక్క విషయాలు నూతనమైన విషయాలు.
0: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ సచ్ సబ్జెక్ట్స్ దట్ ఆర్ న్యూ,
2: నూతనూగించేటువంటి విషయాలు,
0: ఇన్స్పైరింగ్ సబ్జెక్ట్స్,
2: ఉత్సాహాన్ని చేకూర్చే విషయాలు,
0: సబ్జెక్ట్స్ దట్ ఎన్థ్యూజ్,
2: ఉత్తమ స్థాయిని అందించే విషయాలు,
0: సబ్జెక్ట్స్ దట్ బెస్టో హైయర్ స్టేట్స్.
2: రేపటి నుంచి మనం ముచ్చటించుకుందాం.
0: We shall discuss from tomorrow.
2: ఈనాడు ఇంకా కార్యక్రమం ఉంటుండాలి.
0: Today we still have programs remaining.
2: ఈనాడు ఆదివారం సెలవు దినము.
0: Today is Sunday, a holiday.
2: విద్యార్థులందరూ కూడా సోషల్ వర్క్ చేశారు.
0: All students have done social work.
2: కానీ దీనికి పేరేమో సోషల్ వర్క్ కానీ నా దృష్టిలో షో వర్క్ గా మారిపోయింది.
0: Though the name for this is social work, in my view it has become show work.
2: ఒక్క విద్యార్థి అయినా కూడా సరిగా పనిచేయలేదు.
0: నాట్ ఈవెన్ అ సింగిల్ స్టూడెంట్ వర్క్డ్ ప్రాపర్లీ.
2: చెట్ల కింద కూర్చొని గుంపులు గుంపులుగా మాట్లాడుకోవటం,
0: అసెంబ్లింగ్ అండర్ ట్రీస్ అండ్ చాటరింగ్ ఇన్ గ్రూప్స్.
2: ఈనాటి కలికాలం యొక్క సోషల్ వర్క్ కూడా అదే రకంగానే ఉంటుండాలి.
0: ద సోషల్ వర్క్ ఇన్ టుడేస్ కలి ఏజ్ ఈస్ ఆల్సో లైక్ దాట్.
2: అట్లా మనం చేయకూడదు.
0: వీ షుడెంట్ డూ దాట్ వే.
2: ఏ పని చేస్తున్నా తన కోసం తాను చేసినట్టుగా విశ్వసించాలి.
0: వాట్ ఎవర్ వర్క్ వన్ మైట్ డూ, వన్ మస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ వర్క్ డన్ ఫర్ వన్ సెల్ఫ్.
2: నేను తృప్తిగా చేస్తున్నానా లేదా, నీ కాన్షియస్ నీకు సరైన జవాబు ఇవ్వాలి.
0: ఆమ్ ఐ డూయింగ్ ద వర్క్ సాటిస్ఫాక్టరీలీ ఆర్ నాట్? యువర్ కాన్షియన్స్ మస్ట్ గివ్ ద ఆన్సర్.
2: చాలా మంది పిల్లలు లాన్ లో కూర్చొని ఒక్కొక్క గరక పోసినంత తీయటం, ఇది ఆ సోషల్ వర్క్.
0: మోస్ట్ స్టూడెంట్స్ వర్ సిట్టింగ్ డౌన్ ఇన్ ద లాన్స్ పుల్లింగ్ అవుట్ వీడ్స్ అట్ లీజర్. Is this social work?
2: Kaadu, kaadu, kaadu.
0: No, no, no.
2: Man aarogyamunaku, aanandamunaku, anukoolamunaku, samanvayamainti yokka sadhanalu manam cheyali.
0: For our health, bliss and convenience, we must put in synergized efforts. Our surroundings and neighborhood must be kept clean. For that cleanliness, the necessary cleaning has to be done. Social work means it's not merely for us, it is for the people, for the society, for the people. We must do service that helps people. We need to do such service that confers health on people. We should do ideal service for the people. For that cleanliness, the necessary cleaning has to be done.
2: ఇది సోషల్ వర్క్ కంటే మన కోసమే కాదు

0: done too well.
1: కేవలము ఒక షో చూచినట్టుగా చేస్తూ వచ్చేసారు.
0: They have done as if they are seeing a show.
1: అది చేయకూడదు బంగారు.
0: Dear ones, you shouldn't do that way.
1: హృదయపూర్వకంగా మన కాన్షియన్స్ మనకు తృప్తిగా ఉంటుండాలి.
0: We must do wholeheartedly unto the satisfaction of our conscience. We should also give up the fear of what others would think. We take bath ourselves. We cleanse ourselves of the dirt. Do we retain the dirt saying, "Oh, what would others think?" Never. Let the world think anything. What I am doing is good work. Such kind of courage should develop in us. Such kind of faith should develop in us. Such faith has diminished in today's youth. Whatever service we do, we must do it wholeheartedly. Only then will it confer the appropriate results. You're all tired. So participate in today's music program too. Tomorrow onwards, keeping your heart in the right state, record in your hearts what is told. Just recording on a tape recorder is of no use. What is in a tape recorder remains in a tape recorder. But it should record here in the heart. Only then it will be like a negative. If the negative is with us, at any time, at any place, we can make prints out of it again. When we do it in a tape recorder, it will be like a Polaroid picture. This is useless. Students, the subjects elders come and teach you, the instructions given by the experienced ones must be filled into the heart.
1: అందుకోసమని అప్పుడు అది నింపుకున్నప్పుడే మన జీవితం లోపల అవసరమైనప్పుడంతా కూడా దాన్ని వినియోగించుకోవచ్చు.
0: That's why when we store it in our heart, we can use it whenever the need arises in life.
1: వినియోగించుకుని మన అవసరాలంతా తీర్చుకోవచ్చును.
0: By utilizing it, we can fulfill our needs.
1: ఆనందాన్ని అందుకోవచ్చును.
0: We can obtain bliss.
1: కష్టమును ఎదుర్కోవచ్చును.
0: Obstacles can be faced.
1: ధైర్యంగా సాధించవచ్చును.
0: We can courageously achieve.
1: ఈ విధమైన యొక్క జీవితాన్ని మనం మున్ముందు అభివృద్ధి గావించుకున్నప్పుడే భారతదేశము ఎంత ఉన్నతమైన స్థితికి రాగలదు.
0: When we foster our lives in such a manner, India can attain great heights in future.
1: అన్ని దేశముల కంటే భారతదేశం చాలా పవిత్రమైన.
0: India is more sacred than all other nations.
1: అన్ని దేశములు పవిత్రమే.
0: All nations are indeed sacred.
1: కానీ ఇది త్యాగ భూమి, యోగ భూమి, కర్మ భూమి.
0: However, this is the land of sacrifice, spirituality and action. But unfortunately, following others, we are trying to turn this land too into a land of pleasure and indulgence. We don't need pleasure. Sacrifice is what's necessary. Action alone is necessary. Only action is your right. The world of people is bound by action. Hence we must become people of action. We must become heroes of action. We must become renunciants of the fruits of actions.
1: కనుక ఆ విధమైనటువంటి యొక్క దీంతో మీరు మున్ముందు దేశానికి తగినటువంటి యొక్క రీతిలో ఆదర్శాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: సో ఐ హోప్ అండ్ విష్ దాట్ యూ వుడ్ బి సెటింగ్ ఐడియల్ టు ద కంట్రీ ఇన్ ఫ్యూచర్ బ్లెస్సింగ్ దస్ ఐ బ్రింగ్ మై డిస్క

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్, ద ఈగో, ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాన్ని,
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ,
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింప చేయునదే ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యూ డివైడ్ ఇంటూ రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమునందు వివిధ రూపములచే కూడినటువంటి, నామములచే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: Because of these cross walls as obstacles, you find so many rooms designed for different purposes.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటే.
1: Therefore, the mansion of ఆత్మ is
0: one. ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనము ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దేర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: What is this guru?
0: ఎవరు ఈ గురు?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు గురు?
1: Who is guru?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: Is the guru who teaches you the physical form of education?
0: నేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru that shows physical objects?
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానాన్ని విపులంగా విశదీకరించేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: కాదు కాదు.
1: No.
0: వీరందరూ కూడా అధ్యాపకులే.
1: All of them are teachers.
0: నిజమైన గురువు,
1: a true guru,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమి?
1: A true guru is Brahmananda, eternal bliss. What
0: do you mean by బ్రహ్మానందమే నిజమైన గురు?
1: This eternal bliss is true guru.
0: ఎవరు ఈ బ్రహ్మానందం?
1: Who is this బ్రహ్మానంద?
0: ఇతని యొక్క రూపం ఏమిటి?
1: What is his form?
0: ఇతను ఎక్కడ ఉంటాడు,
1: వేర్ ఇస్ హీ
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడాను బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈజ్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందములు కూడాను అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందములో.
1: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దిస్ వెన్ మ్యాన్ ఇస్ హెల్తీ, వెరీ స్ట్రాంగ్, పీస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ప్లెజర్?
0: ధన కనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించడమేం లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
1: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property,
0: wealth? కేవలము మానవానందము అన్నారు.
1: This is called the pleasure of man.
0: మనుష్యానందము అన్నారు.
1: It is called pleasure of man or మనుష్యానంద.
0: ఈ మనుష్యానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
1: 100 times more than this pleasure of man, మనుష్యానంద, there is ఇంద్రానంద.
0: ఈ ఇంద్రియానందము కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
1: 100 times మోర్ దెన్ ది ప్లెజర్ ఆఫ్ సెన్సెస్ ఇంద్రియానంద, దేర్ ఇస్ దేవేంద్రానంద బియాండ్ దాట్.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
1: 100 times మోర్ దెన్ బ్లిస్ఫుల్ దేవానంద ఈస్ ది దేవానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు.
1: 100 times మోర్ దెన్ దిస్ ఈస్ దేవేంద్రానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 times ఈజ్ బృహస్పతి ఆనంద.
0: ఈ ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 times ఈజ్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
1: బియాండ్ దట్ 100 times మోర్ దెన్ ప్రజాపతి ఈజ్ బ్రహ్మానందం.
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
1: This Brahmanandam is the true measure, yardstick.
0: Itti manavulaku uhaatheetamainte aanandamunu nitya jeevithamulo manamu brahmanandam brahmanandam ani upayog pettukuntunnam.
1: This Brahmananda, which is beyond all stretches of our imagination,
0: na kumarthi vivaham brahmanandanga jarigindi antaru.
1: We say that it is done in perfect measure, happiness brahmananda.
0: Na kumarudu pariksha lopala brahmanandamanga result techukuntadu.
1: We say that my son got result brahmananda, supreme bliss.
0: Na kumarudu videshamulo apra brahmanandanga untunnadu.
1: My son is in supreme bliss abroad.
0: Ee brahmanandam ante anta sulabhamainatuntida, anta chinna deinatuntida, loka sambandhamainatuntida, leka bhoga bhagyamulato koodinatuntida, leka bhautikamainatuntida? Kaadu kaadu.
1: Is that brahmananda is so cheap, is so little, is so fractional, which is related to the physical,
0: naitika, bhautika, dharmika, aadhyatmika, laukikamulaku atheetamainatuntide ee brahmanandam.
1: Brahmananda supreme bliss is beyond all social, ethical, scientific, technological atmosphere.
0: Ee aanandamunu anubhavincheetunti vaade nijamaina guru.
1: The true guru is one who experiences that brahmananda.
0: Atanu evaru?
1: Who is he?
0: Okka bhagavantudu tappa మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ అథారిటీ టు ఎంజాయ్ దిస్ బ్రహ్మానంద.
0: ఈ ఆనందమునంటే సమస్త ఆనందములు కూడా ఇమిడి ఉంటున్నది.
1: ఇన్ దిస్ ఆనంద ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ కంటైన్డ్.
0: ఇంకా రెండవ వాడు ఎవడు?
1: దెన్ హూ ఇస్ సెకండ్ వన్?
0: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడా ఈ పరమ సుఖము అత్యున్నతమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ ది సుప్రీం ప్లెజర్ పరమ సుఖదం.
0: ఇది భౌతికమైనటువంటి సుఖము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ప్లెజర్.
0: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయం లోపల అంత్యమవుతున్నవి.
1: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ ద బిగిన్ ఎట్ వన్ టైమ్.
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: వరల్డ్లీ కంఫర్ట్ చేంజ్.
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: ది కమ్ అండ్ గో.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దాట్ విచ్ నైదర్ కమ్స్ నా గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడా కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: When at what time it would burst, no one knows.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ఈ ప్రపంచమునందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖములు కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: కనుక అట్టి మార్పు చెందనటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురు.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: మూడవది,
1: the third,
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: వాట్ ఈస్ మీన్ బై కేవలం?
0: దేశ కాలములకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం మెంట్ హీ హూ ఇస్ బియాండ్ టైం.
0: ప్రపంచంలో ఉన్న సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: సిన్స్ ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
0: కనుక అట్టి దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
1: ద థర్డ్ గురు ఇస్ ద వన్ హూ ఇస్ బియాండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: అతడే భగవంతుడు.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: కేవలం జ్ఞానమూర్తి
1: ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానం,
1: జ్ఞాన
0: ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ వరల్డ్
0: పదార్థ జ్ఞానమా?
1: ఆర్ ఆఫ్ ది మెటీరియల్?
0: లేక రసాయన జ్ఞానమా?
1: ఆర్ ఇస్ ఇట్ సైంటిఫిక్?
0: ఇంక ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దట్?
0: వైజ్ఞానమా?
1: ఇస్ ఇట్ సైన్స్?
0: కాదు, కాదు.
1: నో,
0: ఈ జ్ఞానమును కూడాను కేవలము పదార్థములచే నిర్మింపబడేటువంటిది ఈ జ్ఞానము.
1: దిస్ నాలెడ్జ్ ఈజ్ రిలేటెడ్ టు ద మెటీరియల్.
0: జగత్తునందు గల సమస్త పదార్థముల యొక్క పరిణామమును గుర్తింపచేసేటువంటిది ఈ భౌతిక జ్ఞానం.
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఈజ్ దట్ విచ్ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: సమస్త జ్ఞానములకు మూలాధారమై,
1: ద బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇది సర్వ జ్ఞానములకు కూడాను అతీతమై,
1: beyond all forms of knowledge,
0: anantamai,
1: it is infinite,
0: avyaktamai,
1: which is not expressed,
0: muktamai,
1: it contained
0: secrecy, ekatvanga undetundi jnana,
1: remains as one unity is jnana.
0: Anaga advaita darshanam jnanam.
1: It meant non dualism, advaita darshanam.
0: Samastamu okkate okkate okkate.
1: Everything is one, one unity alone.
0: Rendava padarthame jagatnandu ledu.
1: In this world there is no second.
0: ఒకవేళ ఉన్నదా,
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రెజెంట్,
0: ఈ పదార్థం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లే కానీ రెండవది కాదు.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ మియర్లీ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ద ఫస్ట్ వన్.
0: అనగా నిజమైన జ్ఞానం అనగా స్వస్థరూప సందర్శనమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ మెంట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.
1: Understanding one's own self is true wisdom.
0: తనం తాను తెలుసుకోవాలని చేసేటానికి ప్రయత్నించేటువంటి మానవుడు ఏ ప్రదేశములకు వెళుతాడు?
1: A person who would like to know his own self,
0: ఏ గురువును ఆశ్రయిస్తాడు?
1: Whom does he approach?
0: అయ్యా, నేను ఎక్కడున్నానని ఎవరైనా అడుగుతున్నారంటే వాడు నిజమైన జ్ఞాన కాదు, అజ్ఞాని.
1: If anyone asks, where are you? Is he a man of wisdom? No, he is innocent.
0: తనను తాను ఎవడు కూడాను బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నించడు.
1: No one would find out himself in the outside world.
0: ఇవాడు అట్టి మానవుడిగ తయారు కావటం చేతనే అందరూ అజ్ఞానులుగా ఉంటున్నారు.
1: As in the modern times, people are like that. All of us are ignorant.
0: తనను తాను గుర్తింపజేసుకునేటువంటి వాడే జ్ఞాని.
1: He is really jnani, the man of wisdom, if he knows himself.
0: తన తత్వాన్ని తాను గుర్తింపజేసుకునేటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకరు లేరు.
1: The only one who would make you to recognize yourself is God only.
0: కనుక భగవంతుడే జ్ఞానస్వరూపుడు.
1: So God is a very form of wisdom.
0: కనుకనే అతను సత్య స్వరూపుడు.
1: ఇది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: అతను అనంత స్వరూపుడు.
1: ఈజ్ ఇన్ఫినిట్.
0: అందువలనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ బ్రహ్మ గాడ్ ఈజ్ డిఫైన్ దిస్ వే, సత్యం ట్రూత్ జ్ఞానం విజ్డమ్ అనంతం ఇన్ఫినిట్.
0: కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం ద్వంద్వాతీతం
1: ద్వంద్వాతీతం.
0: ఏమిటి ఈ ద్వంద్వం?
1: వాట్ ఆర్ దీస్ టు ద్వంద్వ.
0: శీతోష్ణములకు అతీతము.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
0: సుఖ దుఃఖములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: లాభ నష్టములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ హస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం.
1: So that which is beyond duality.
0: Atane nijamaina guru.
1: He is true guru.
0: Gagana sadrusham. Gagana sadrusham.
1: Gagana sadrusham, next aspect.
0: Gaganam ekkada undi?
1: What is meant by gagana?
0: Sarvatra vyapinchi untunnadi.
1: That which is all encompassing. That which spreads.
0: Ekkada chuchina gaganam untunnadi.
1: The sky, the ether is present everywhere.
0: Gaganam anaga aakasham annagaru.
1: The gagana means sky.
0: Akasham anaga yevati?
1: What is meant by sky?
0: Akasham gaganam shunyam.
1: The sky is shunya, emptiness.
0: Kanipinchetvanti kadani.
1: It is not apparent.
0: Maina paina chuchi idi akasham anukuntunnam.
1: We look up and say it is sky.
0: Adi akasham kadu.
1: It is not sky.
0: Akasham anaku avakasham kalipinchinatvantidi.
1: It gives a scope avakasha to akasha.
0: Ee meghamulu yokka sammilita swarupam.
1: It is just a combination of clouds.
0: Deenini manam akasham anukuntunnam.
1: That we take it as sky.
0: Akashame kaadu.
1: It is no sky.
0: Sarvatra untunnadi akasham.
1: It is spread all over.
0: Ekkada choopadaniki veelavutunda? Tappaka.
1: No. It cannot be shown. It cannot be shown.
0: Ikkada undi akasham.
1: It is.
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you twiddle the finger, it is there.
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you clap, there is ఆకాశం.
0: నేను మాట్లాడేది దట్టు ఉంటుంది ఆకాశం.
1: As Swami speaks, there is ఆకాశం.
0: ఈ ఆకాశమునకు గుణం ఏమిటి?
1: What is the quality attribute of ఆకాశం?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: The sound is the quality of ఆకాశం.
0: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
1: Wherever there is sound, there is ఆకాశం.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
1: Even inhalation, exhalation is sound.
0: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
1: So where is the position of
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత?
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం, అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మ.

0: ஆனந்தமயி நிரஞ்சனமயி.
1: This is described as Shabda Brahmamayi, Characharamayi, Jyotirmayi, Vangmayi, Nityanandamayi.
0: Idanta aakasham yokka gunamule.
1: These are all the attributes of aakasha.
0: Kanuka ee vidhanga sarvatra vyapinchinatunti vaadu kanukade aa vyapinchina vaadu evaru?
1: Who is the one that is present everywhere?
0: Atane bhagavantudu.
1: He is God.
0: Kanuka atane nijamaina guruvu.
1: Therefore he is true guru.
0: Gagana sadrusham తత్వమస్యాదిలక్ష్యం.
1: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాదిలక్ష్యం.
0: ఈ తత్వములంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై తత్వ?
0: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
1: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
0: ఒకటి,
1: వన్,
0: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
1: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈజ్ కంటైన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: అహం బ్రహ్మాస్మి.
1: ద నెక్స్ట్ అహం బ్రహ్మ,
0: ఇది యజుర్వేదం యొక్క సారము.
1: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
0: తత్వం అసి.
1: నెక్స్ట్ తత్వం,
0: ఇది సామగ వేదం యొక్క సారం.
1: ఇట్ ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
0: అయమాత్మ బ్రహ్మ,
1: అయమాత్మ బ్రహ్మ,
0: ఇది అధర్వణ వేద యొక్క సారము.
1: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్వణ వేద.
0: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
1: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యం.
0: ఈ నాలుగు మహావాక్యములు కూడాను,
1: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యం,
0: ఒక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
1: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
0: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ,
1: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్,
0: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ,
1: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్,
0: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ,
1: షోయింగ్ డిఫరెంట్ పార్ట్స్,
0: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
1: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
0: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై ప్రజ్ఞ?
0: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం. కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
1: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో,
0: ఇది కాదు ప్రజ్ఞ.
1: దాట్ ఈజ్ నాట్ ప్రజ్ఞ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
0: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
1: దిస్ ప్రజ్ఞ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ఈగో, ఆల్ ఓవర్.
0: కనుక ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, చరా అచరముల యందు కూడా ఉంటున్నది.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, ద లివింగ్ అండ్ ద నాన్ లివింగ్ అలైక్.
0: దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే ఏమి?
1: వాట్ ఈజ్ మీన్ బై అవేర్నెస్?
0: తెలుసుకోవటము.
1: నోయింగ్.
0: ఏమిటి తెలుసుకోవటము?
1: వాట్ ఈజ్ టు బి నోన్?
0: ఇంత ఇంత తెలుసుకోవటమా?
1: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్?
0: కాదు కాదు.
1: నో,
0: అంతా తెలుసుకోవటం.
1: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
1: ది కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
0: చర అచరములు ఎందుకు ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
1: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
0: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
1: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
0: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
1: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
1: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
0: బ్రహ్మ అనగా ఏమిటి?
1: వాట్ మీన్ బై బ్రహ్మ?
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
1: బ్రహ్మ ఇస్ వన్, ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
1: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ, దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
0: ఈ ప్రపంచమంతే కూడా బృహత్ స్వరూపమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
0: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమునందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
1: బ్రహ్మ, ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే, ఎక్స్పాన్షన్.
0: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
1: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
0: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
0: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
1: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వమును కలిగినటువంటి వాడే మొదటి గురువు.
1: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: రెండవది అహం బ్రహ్మాస్మి.
1: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
0: అహం అనగా ఏమిటి?
1: వాట్స్ మీన్ బై అహం?
0: అహం అనగా నేను అనుకుంటున్నారు.
1: వీ సే అహం అండ్
0: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి.
1: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
0: సాక్షి,
1: విట్నెస్,
0: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
1: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీవన్.
0: అతనే ఆత్మ.
1: ఈజ్ ఆత్మ.
0: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
1: దిస్ అహం ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
1: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
1: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
1: దిస్ ఆత్మ ద అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఇది ఏమిటి? వస్త్రం.
1: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ క్లాత్.
0: ఇది వస్త్రము తీసివేస్తే దారము.
1: When you remove it, you find thread.
0: దారము తీసివేస్తే ప్రత్తి.
1: When you remove the threads, you find cotton.
0: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒక్కటైనట్టుగా.
1: Therefore, the cotton, the thread, and the cloth are one.
0: వివిధ సమయములందు,
1: at different times,
0: వివిధ కాలములందు,
1: in different times,
0: వివిధ పరిస్థితులయందు,
1: different positions,
0: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి
1: is present in the form of
0: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
1: That awareness present all over.
0: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
1: In the human being is present in the form of ఆత్మ.

0: అస్మి. అస్మి అనగా కలవటం.
1: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
0: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
1: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same. Aham Brahmasmi.
0: Inka moodavadi, tat tvam asi.
1: The third one, tat tvam asi.
0: Idi samavedam anandu undi netvanti yokka saram.
1: This is the essence in samaveda.
0: Tat adi.
1: Tat that.
0: Tvam idi.
1: Tvam this.
0: అసి ఒక్కటి.
1: అసి ఆ తువాన్.
0: నేను నీవు, నీవు వేరు నేను వేరుగా ఉన్నప్పుడు నీవు నీవే నేను నేనే.
1: When you and I are separate, we are different.
0: నీవు నేను రెండు అసి కూడినప్పుడు ఊయి అయిపోతుంది. ఇంకా రెండోది నీవు నేను లేదు, మనము అయిపోతుంది.
1: When you say you and I are one, there's no you and I anymore. We are we.
0: కనుక రెండు ఒక్కటే.
1: So both are one and the same.
0: ఉపాధిని ధరించినప్పుడు తమ్ అనుకుంటున్నావు.
1: When you have the body, we say tvam.
0: Upadhi rahitamainappudu tat aipothundadi.
1: When there is no more body, it becomes tat that.
0: Kanuka upadhi rahitame tat, upadhi sahitame tvam.
1: That with the body is tvam, that which is beyond body.
0: Upadhi sahitame jeevudu, upadhi rahitude devudu.
1: With the body is jeeva, the individual. Beyond the body is deva.
0: Devudu jeevudu okkate aneetvante ee oka samavedamu chakkaga ఇప్పుడు ఇంకా విశదీకరిస్తూ చెప్తూ.
1: ఇండివిజువల్ జీవ, ద దేవ గాడ్ హింసెల్ఫ్ ఆర్ వన్, ఎక్స్ప్లెయిన్ బై సమవేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: ద నెక్స్ట్ వన్, అయమాత్మ బ్రహ్మ.
0: ఇక్కడ చక్కగా మీరు విచారణ చేయాలి.
1: ప్యూర్ ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఐఎమ్ సాయిబాబా.
1: ఐఎమ్ సాయిబాబా.
0: అయమ్ ఆత్మ. ఐఎమ్ ఆత్మ.
1: ఐఎమ్ ఆత్మ. ఐఎమ్ ఆత్మ.
0: అండ్ బ్రహ్మ.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: రెండు కాదు ఇక్కడ ఉండేది.
1: నో టూ హియర్.
0: అయం.
1: అయం.
0: ఆత్మ.
1: ఆత్మ.
0: బ్రహ్మ.
1: బ్రహ్మ.
0: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్. మూడింటి యొక్క ఏకత్వం.
1: దీస్ త్రీ థింగ్స్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్ దిస్ వే.
0: దేహం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది.
1: యు హావ్ ది బాడీ, ది మైండ్ అండ్ ఆత్మ.
0: ఈ మూడు చేరి ఒక్కటే.
1: ఆల్ దీస్ త్రీ టుగెదర్ ఆర్ వన్.
0: శరీరంతో పనులు చేస్తున్నావు.
1: విత్ బాడీ యూ ఫంక్షన్.
0: మనస్సుతో విచారణ జరుపుతున్నావు.
1: విత్ మైండ్ యూ థింక్.
0: ఈ రెండింటినీ సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే.
1: యు జస్ట్ యు రిమైన్ దేర్ అట్ ద విట్నెస్.
0: జాగ్రత్తలో విశ్వడు నీవే.
1: ఇన్ వేకింగ్ స్టేట్ యువర్ విశ్వ.
0: స్వప్నములో తేజుడు నీవే.
1: యాజ్ అ డ్రీమర్ యువర్ తేజస్.
0: సుషుప్తిలో నీవే తేజం.
1: ఇన్ సుషుప్తి యువర్
0: ప్రాజ్ఞుడు నీవే.
1: యువర్ ప్రాజ్ఞ.
0: ప్రాజ్ఞుడనగా ఏమిటి?
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
1: దట్ ఈస్
0: ఆత్మతత్వమే ప్రజ్ఞ.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ, ప్రజ్ఞ.
0: కనుక ఈ నాలుగు వాక్యముల యొక్క అంతరార్థాన్ని ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఏ శక్తి ఉన్నదో అదే నిజమైన గురువు.
1: దట్ సింగిల్ పాయింట్ డివినిటీ ఈజ్ ద ట్రూ గురు దట్ ఎక్స్ప్లెయిన్స్
0: అండర్లైన్ బ్రహ్మ.
1: వన్, ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: ఈ నాలుగు యొక్క తత్వమసి అనగా మహావాక్యముల యొక్క సారమును చక్కగా అనుభవించి ఆనందించి ఆకారంలో ధరించినటువంటి వాడే గురువు.
1: ఈజ్ ట్రూ గురు హూ అండర్స్టాండ్స్, ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అండ్ ఎక్స్పీరియన్సెస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్
0: మహావాక్యం.
1: ద నెక్స్ట్ ఆస్పెక్ట్, ఏకం.
0: ఏకం.
1: ఏకం.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: That ekam, single, eva, only.
0: Okkate okkati unnadi.
1: There is only one thing.
0: Idi puttaka puramu.
1: Prior to birth.
0: Maraninchina tarvata.
1: After death.
0: Jeevitamulo.
1: During lifetime.
0: Eppudu kudano undetundi okkate.
1: There is one that exists every time.
0: Maareetundi kaadi idi.
1: It doesn't change.
0: Ekam.
1: One.
0: Ekam anaga Bhagavantudu okkade ekam.
1: Ekam means God is only one.
0: ఇంకా ఎవరు ఏకం కాదు.
1: నో వన్ ఎల్స్.
0: ఇవంతా అనేకముతో కూడినటువంటి.
1: దట్స్ ఆల్ డైవర్సిటీ.
0: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
1: ఈజ్ ద ట్రూ గురు ఇఫ్ యూ అండర్స్టాండ్స్ దట్ దిస్ డైవర్సిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
0: ఏకత్వంలో అనేకత్వం ఎట్లా ఉంటుంది? అది
1: హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
0: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
1: Here is a banyan seed.
0: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుండాలి.
1: This seed is a banyan, it's just one.
0: కానీ ఆ విత్తనం అందే పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: Within the small seed is a gigantic tree.
0: ఆ వృక్షంలోనే అనేక

0: శాఖలు ఉంటున్నాయి.
1: దిస్ ట్రీ హ్యాస్ మెనీ బ్రాంచెస్.
0: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
1: ఇట్ హ్యాస్ సో మెనీ సబ్ బ్రాంచెస్.
0: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ ఫ్లవర్స్.
0: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
1: దేర్ మెనీ.
0: దానిలోనే రూట్స్ ఉన్నాయి.
1: దెన్ దేర్ ఫ్రూట్స్.
0: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్.
0: చూడా, రూట్స్ వేరు,
1: రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు వేరు,
1: బ్రాంచెస్ ఆర్
0: డిఫరెంట్. పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షమంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: The huge tree is contained within that single seed, that ekam.
0: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
1: Seed is one. Some say leaves, some say branches, some say fruits and so on.
0: కనుక ఏకం ఒక్కటే.
1: బట్ ఓన్లీ వన్.
0: ఒక్కటైనటువంటి వాడే నిజమైన గురువు.
1: దట్ ఓన్లీ వన్ ఈస్ ద ట్రూ గురు.
0: ఆ గురువు ఎవరు?
1: హూ ఇస్ దట్ గురు?
0: భగవంతుడే.
1: గాడ్ హింసెల్ఫ్.
0: ఏకం నిత్యం.
1: నిత్యం ఎవర్ ఎగ్జిస్టింగ్.
0: ఎప్పుడూ మారినటువంటి వాడు.
1: చేంజ్లెస్.
0: నిత్యుడు.
1: ఈజ్ నిత్య. ఎవర్ ఎగ్జిస్టింగ్.
0: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నాట్ చేంజ్.
0: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
0: వాళ్ళు కదులుతున్నారు.
1: దే మూవ్.
0: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
1: దో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
0: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
1: సో హీజ్ నిత్య, హూ డజంట్ చేంజ్.
0: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
1: టుడే అమంగ్ హ్యూమన్ బీయింగ్స్
0: బాయ్.
1: At the age of 10 boy.
0: 30 years man.
1: 30 years man.
0: 75 years grandfather.
1: 75 years his grandfather.
0: అంత మార్పు చెందుతున్నాడు.
1: So he changes.
0: కానీ
1: but
0: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందినటువంటి వాడు.
1: But right from birth till the end.
0: అంత్యమే లేదు.
1: There's no end at all.
0: పుట్టుకే లేదు.
1: There's no birth.
0: పుట్టుకు లేనప్పటికీ అంత్యం ఎక్కడ ఉంది?
1: When there's no birth, how do you find end?
0: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
1: The one who is beyond birth and death is Adhyanta.
0: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైన వాడే నిజమైన గురు.
1: సో ద వన్ హూ ఇస్ ఎటర్నల్, హూ ఇస్ బియాండ్ బర్త్ అండ్ డెత్, హీస్ ట్రూ.
0: ఏకం నిత్యం విమలం.
1: దట్ వన్ ది ఎటర్నల్ విమలం.
0: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
1: Vimala meant who has no dirt or filth whatsoever.
0: పరిశుద్ధమైనటువంటి వాడు.
1: The pure and clean.
0: పవిత్రమైనటువంటి వాడు.
1: Not sacred.
0: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
1: హ్యాస్ నో డర్ట్ రిలేటింగ్ ద వరల్డ్.
0: ఏది అతని చేరినప్పటికీ అన్ని భస్మమే.
1: వాట్ ఎవర్ దట్ మై జాయిన్ దట్ విల్ బి రిడ్యూస్డ్.
0: అగ్నిలో ఏం వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
1: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
0: ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటాది.
1: ఆర్ ప్యూర్ అండ్ సలీ.
0: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారమును కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
1: వెదర్ యూ బర్న్ ద బాడీ ఆర్ ది కోల్ ఆర్ ద వుడ్ ఆర్ ద ఐరన్ ఆర్ గోల్డ్, ఇట్ ఇస్ షూర్ టు యాక్ట్.
0: కనుకనే అతనినే విమలం.
1: సో గాడ్ ఈజ్ విమలం.
0: అట్టి నిర్మలమైనటువంటి వాడు,
1: ప్యూర్
0: పరిశుద్ధమైనటువంటి వాడు,
1: పర్ఫెక్ట్
0: ఎవరు?
1: హూ ఈజ్ హీ?
0: అతనే గురు.
1: ఈజ్ గురు.
0: నిర్మలం నిశ్చలం.
1: నెక్స్ట్ నిశ్చలం.
0: చాలా మార్పు చెందుతుంటాయి.
1: దేర్ సో మెనీ చేంజెస్.
0: భూమి ఎన్నో పర్యాయాలు తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
1: అర్త్ రొటేట్స్, రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్.
0: 116 మైలు తిరుగుతూ ఉంటుంది.
1: ఇట్ రొటేట్స్ 1600.
0: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
1: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్,
0: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైలు వేగంతో తిరుగుతుంటుంది.
1: ఇట్ ఆల్సో రివాల్వ్స్ రౌండ్ ద సన్ 66,000.
0: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
1: దో ఇట్ రివాల్వ్స్, వీ డోంట్.
0: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు, భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
1: వీ మూవ్, వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
0: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
1: నో, ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
0: చంద్రుడే తిరుగుతున్నాడు.
1: ద మూన్ ఆల్సో.
0: సూర్యుడే తిరుగుతున్నాడు.
1: సన్ ఆల్సో.
0: ఈ సినిమా పిక్చర్ పైన
1: ఇన్ ఎ సినిమా
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
1: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
0: ఒక సెకండ్
1: పర్ సెకండ్.
0: కానీ ఇతను నిశ్చలం.
1: బట్ హీ స్టడీ.
0: తిరిగేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ మూవ్.
0: అంతా తన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
0: అంతగా తానే ఉన్నాడు.
1: హీ ఈజ్ ఎవ్రీవేర్.
0: తిరిగేది ఎక్కడ?
1: వేర్ డస్ హీ మూవ్ దెన్?
0: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
1: అక్కడ
0: ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. కనుక నిశ్చలం
1: స్టడీ
0: నిర్మలం
1: ప్యూర్,
0: నిశ్చలం నిర్మలం
1: ఇస్ ప్యూర్ ఇన్ స్టడీ.
0: ఇలాంటి భగవంత తత్వం లోపల
1: ఏకం
0: నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం,
1: ఇస్ ఎటర్నల్ విట్నెస్,
0: అన్నింటికీ తానే సాక్షి.
1: ఈజ్ విట్నెస్ టు ఎవ్రీవన్,
0: ఎవరు మంచి కార్యం చేసినా,
1: వెదర్ గుడ్ వర్క్,
0: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
1: బ్యాడ్ వర్క్,
0: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
1: ఇన్ ఎనీ పొజిషన్,
0: ఒక సినిమా ఒక డ్రామా వేస్తుంటాము,
1: ఏ డ్రామా ఇస్ ఎన్ యాక్టర్,
0: ఈ స్టేజ్ పైన,
1: ఆన్ ద స్టేజ్
0: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు,
1: యాజ్ ద కింగ్ స్పీక్స్
0: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు,
1: సో మెనీ థింగ్స్,
0: జవాను దాన్ని దండం పట్టుకుని నిలుచుకున్నాడు,
1: ఎవరెవరు
0: ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు, లైట్ ఇవ్వటమే తన యొక్క పని.
1: On the stage, many people in different roles speak differently, but the light remains same.
0: Kani Harishchandra baadapadutunnadu.
1: But Harishchandra is feeling sad.
0: Chandramati yedustundadi.
1: Chandramati is crying.
0: Kani Lohitasini paamu garchindi. Vaadu chachipoyadu.
1: Lohitasini is bitten by
0: him. Ee yechina vaadu chachina ina baadapadna light maatram yedchudu chaavudu. Okkatigane untadu.
1: Whether she cries or the body dies or whether he feels sad, but the light doesn't cry.
0: Anta actors ki maatrame ee maarpulu chendutuntani kani idi sakshibhootuniki itani director ee maatrame undadu.
1: There are changes in the actors, but the light is the director, no
0: change. Sakshibhutam. Atane nijamaina guru.
1: He is the true guru, the eternal witness.
0: Ekam, nityam, vimalam, achalam, sarvati sakshibhutam. Bhavatitam.
1: The next aspect is bhavatitam.
0: Yatho vacho nivartante aprapya manasasaha. ఇతను ఇట్టివాడే అట్టివాడని ఎవ్వరూ చెప్పడానికి వీలు కానటువంటి
1: గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు.
1: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
0: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
1: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యు కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
1: ఇట్ ఇస్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యు డిసైడ్.
0: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
1: సిన్స్ ఇస్ బియాండ్,
0: అతనే నిజమైన గురువు.
1: హి ఇస్ ట్రూ గురు.
0: త్రిగుణరహితం,
1: he has no three qualities.
0: Sattva rajo tamo gunamulu,
1: three qualities, the pious, the passionate,
0: and sattva rajo tamo gunamulu prakruti yokka lakshanalu.
1: These three qualities refer to the world.
0: Ee moodu lakshanamulu undinappude,
1: when these three qualities are
0: sukhamu dukhamu untuntadi,
1: there are pain and pleasure.
0: Ee moodu lakshanalu lekapothe ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
1: When these three qualities are not there, there's no pleasure.
0: Ee moodu gunamule sarva alakshanamulu.
1: These three are bad things.
0: కనుక అలక్షణముల చేత,
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
0: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
1: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
0: కనుక త్రిగుణరహితం, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
1: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
0: అతనే భగవంతుడు.
1: హీస్ గాడ్.
0: త్రిగుణరహితం,
1: ఇస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
0: అతనే గురువు.
1: హీస్ గురు.
0: ఈ గురువు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ గురు?
0: అనేక మంది చెప్పుకుంటారు.
1: Many say,

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
1: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ. ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్.
0: తానే హిస్ క్రియేషన్. సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
0: ఈ భూత్తరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
1: హిస్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
0: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖచక్ర కదా ధారియానా.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
0: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
0: కర్త తానే.
1: హిస్ క్రియేటర్.
0: కర్మ తానే.
1: ఇస్ ఆల్సో యాక్షన్.
0: కనుక జగత్తంతా కూడా క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
0: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: కారణం తానే.
1: హీస్ యాక్షన్.
0: కర్మ తానే.
1: యాక్షన్.
0: కర్తవ్యము తానే.
1: డూయర్
0: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ఫ్. ఇస్ విశ్వం
0: విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ.
0: గురువు.
1: అండ్ దట్ గురు.
0: గురువు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
0: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడు ఆ గురువు?
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
0: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గు ఇస్ అట్రిబ్యూట్లెస్. రూ ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య.
1: గు ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ.
1: రూ ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
0: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
1: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్?
0: ప్రకాశమే,
1: ద లైట్.
0: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మెంట్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
0: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వారు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
0: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరూ గురువు కాదు.
1: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వి అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
0: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్.
0: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
1: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
0: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్స్ ద వన్
0: ఆచార్యులు లేరు.
1: దెర్ ఆర్ నో ఆచార్య.
0: గురువులు లేరు.
1: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
0: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
1: దే విస్పర్ మంత్ర
0: తత్వము.
1: దే విస్పర్ మంత్ర ఇన్ ది ఇయర్ అండ్ కలెక్ట్ మనీ.
0: గురువు యొక్క లక్షణములు.
1: దాట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ది టీచర్.
0: గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.
1: థర్డ్ ఆస్పెక్ట్ గురుదేవ.
0: మహేశ్వరునిగా ఎవరు?
1: హూ ఇస్ మహేశ్వర
0: అనగా
1: ఈమెన్?
0: ఈ జగత్తునందు సమస్త జీవులను శాసించేటువంటి వాడు మహేశ్వర.
1: మహేశ్వర ఇస్ ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే శాశ్వతం. ఇది శాస్త్రం అని శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
1: హీ ఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
0: ఎవరు ఏ ఏ దినంలో ఏ ఏ కాలంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధన చెప్పేటువంటి వాడు.
1: ఈస్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి
0: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
1: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది ఏనాటికి ఎప్పటికి ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్ దిస్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
1: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ ఎ కమాండ్.
0: ఋతువులు శాసనమే.
1: సీజన్స్ ఇస్ శాసనం.
0: వర్షము శాసనమే.
1: ద రెయిన్స్ కమాండ్.
0: రాత్రి పగలు శాసనమే.
1: ద డే అండ్ ద నైట్
0: అంతా శాసనమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ కమాండ్.
0: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
1: ఇస్ ఆల్ నోయింగ్.
0: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
1: ఆల్ ఎన్కంపాసింగ్.
0: సమస్తమును తన హస్తంలో ఉంచుకున్నటువంటి వాడు గురువు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
0: కనుకనే విష్ణువు.
1: సో విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్రం.
1: యస్ గట్ శంఖ
0: గదా పద్మము.
2: వన్ ఇస్ గద అండ్ పద్మ.
0: నాలుగు హస్తములు ఉన్నాయని.
2: హస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఒక చేతిలో శంఖము.
2: విత్ వన్ హ్యాండ్ శంఖ.
0: ఒక చేతిలో చక్రము.
2: ద అదర్ హ్యాండ్ వీ.
0: ఒక చేతిలో గద.
2: హస్ గట్ గద.
0: రెండవ చేతిలో పద్మం.
2: అనదర్ హ్యాండ్.
0: దీని అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: అనగా శంఖము. శంఖమనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: చక్రము కాల చక్రము టైమ్ భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ద చక్ర ద వీల్ ద టైమ్ ఇస్
0: గద అనగా బలము.
2: ద గద ద పవర్
0: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పద్మము
2: ద పద్మ ఫ్లవర్
0: హృదయ పద్మములు అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
0: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో బల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ చక్ర గదా పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తునకు బోధిస్తూ వచ్చినటువంటి వారు.
2: సో శంఖ చక్ర గద పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ఇన్ సిగ్నిఫికెన్స్.
0: అయితే ఇక్కడ విష్ణువు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రం పొత్తు కుదరదే?
2: Here you say విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
0: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
2: If you say that they don't see eye to eye, they are not no different.
0: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నా చూడదు, సంకుచిత బుద్ధులు వీళ్ళకు పొత్తు కుదరదు.
2: Only the narrow minded people bring about the difference between.
0: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
2: One says I am వైష్ణవ, another one says
0: కేవలం సంకుచితమైన భావములే.
2: They have all narrow feelings.
0: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
2: దే ఫైట్ అమాంగ్ దెమ్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కడే,
2: హీస్ ఓన్లీ వన్ గాడ్.
0: చూడండి, విష్ణు చేతి లోపల శంఖము చక్రము అనగా శబ్దము కాలము బలము హృదయము మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: గాడ్ హెస్ గోట్ ద సౌండ్ ద టైమ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు,
2: దెన్ ఈశ్వర్.
0: ఈశ్వరుడి చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
2: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమర.
0: ఇంకొక చేతిలో త్రిశూలము.
2: అనదర్ హ్యాండ్ త్రిశూల.
0: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
2: ధమరక స్టాండ్ ఫర్ సౌండ్
0: అనగా శబ్దము భగవంతుడి చేతిలో ఉన్నది.
2: సౌండ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: త్రిశూలము త్రికాలము యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
2: త్రిశూల ద త్రీ టైమ్.
0: కాబట్టి కాలము కూడా భగవంతుడు ఈశ్వరుని చేతిలోనే ఉంటుండాది.
2: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
0: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: Does when we say we find God is one, but the names are different.
0: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
2: From the worldly point of view among Bharatiyas, there's one example.
0: వైష్ణవులు తిరుపతికి వెళ్తుంటారు.
2: Vaishnavas go to Tirupati.
0: శైవులు తిరుపతికి పోతుంటారు.
2: Shaivites also go to Tirupati.
0: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
2: But there is only Venkatramana, one God.
0: కానీ శైవులు పోయినప్పుడు వెంకటేశ్వరా వెంకటేశ్వర అంటారు.
2: బట్ శైవైట్స్ కాల్ ఓ వెంకటేశ్వర.
0: వైష్ణవులు పోయినప్పుడు వెంకటరమణ వెంకటరమణ అంటారు.
2: బట్ వైష్ణవైట్స్ వెంకటరమణ
0: ఈశ్వర ఇక్కడ రమణ.
2: దేర్ ఈశ్వర
0: భావాలకే మార్పు, కానీ వెంకటేశ్వరి ఏ మార్పు కలగలేదు.
2: దేర్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫీలింగ్స్ బట్ వెంకటేశ్వర ఇస్ వన్.
0: వెంకటరమణ అనేటువంటి దాన్ని,
2: ద వర్డ్ వెంకటరమణ,
0: ఈశ్వర అనేటువంటి దాన్ని
2: వెంకటేశ్వర
0: కేవలము అల్పబుద్ధులు యొక్క తృప్తులు.
2: That is mere satisfaction out of narrow feelings.
0: ఈశ్వరునికి పశుపతి అన్నారు.
2: ఈశ్వర ఇస్ కాల్డ్ పశుపతి.
0: పశుపతి అనగా పశువులకంతా కూడా నాథుడు.
2: పశుపతి మీన్స్ ద లార్డ్.
0: పశువులు అనగా ఏమిటి?
2: out of this animal.
0: మనోబుద్ధులతో చేరేటువంటి ఒక జీవతత్వానికి పశుత్వము అని పేరు.
2: ద నేచర్ దట్ గోస్ అలాంగ్ విత్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: అదే విష్ణువు లోపల పోయినప్పుడు గోపాల అని అంటారు.
2: But from the sense of Vishnu is
0: Gopala Pashupati rendu okate.
2: So Gopala Pashupati are one.
0: Veedu Gopala antadu, vaadu Pashupati antadu.
2: Vaishnava is called Gopala, Shaivas call it Pashupati.
0: Ee vidhamainatti peru lopala kodunu ekatvanni chakkaga nirupana chestu vastundaru.
2: But even in the names there is unity here.
0: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamai pothunnayi.
2: Therefore narrow feelings among human beings lead to this diversity.
0: ఈ ఎంతకాలం ఈ అల్పబుద్ధులతో మనం సాధన చేసినప్పటికి,
2: however long you may do with all this narrow feelings,
0: ఉన్నత స్థాయిని మనం ఏమాత్రం కూడా పొందలేము.
2: You will never reach noble heights.
0: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
2: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: నీవు దైవమే.
2: యువర్ గాడ్.
0: తెలియనంత వరకు నీవు జీవుడే.
2: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
0: తెలుసుకుంటే నీవే దైవం.
2: వన్స్ యూ నో యువర్ గాడ్.
0: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
2: ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్,
0: వివేకంలో మనం ప్రవేశించాలి.
2: డిస్క్రిమినేట్.
0: ఎంత విజ్ఞానం ఉండినప్పటికి
2: విత్ ఆల్ ద నాలెడ్జ్
0: వివేకమే లేకపోతే
2: నో డిస్క్రిమినేషన్.
0: సర్వము వ్యర్థమైపోతుంది.
2: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్.
0: ఇంతసేపు
2: సో లాంగ్
0: అనిల్ కుమారు,
2: అనిల్ కుమార్
0: టోకియా జపాన్ హాంకాంగ్ అన్ని వైపులా పోయి వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
2: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
0: వీరికంతా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకు ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
2: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
0: Mee paina niddaya kaani vaari paina daya kaani rendu levu naaku.
2: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: Yantamatramunna yavvaru talachina antamatrame neenu. Yavaru entamatram talustaro antamatrame untadu.
2: As you think, so God manifests himself.
0: వారి విశ్వాసములే దీనికి మూల కారణం.
2: Their faith is responsible.
0: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితములు అందిస్తుంటారు.
2: Their faith gives them results.
0: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉంటున్నది.
2: However, good and bad are everywhere.
0: కానీ వారు దూరముగా ఉండటం చేత,
2: since they are far off,
0: దీని యొక్క భక్తి ప్రపత్తులు
2: their devotion,
0: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
2: They are very deep in them.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
2: the feelings which are so deep,
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్షేమంగానే ఉంటాయి.
2: Under any circumstances they are
0: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
2: the devotees who
0: don't, ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
2: They are always restless.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: a small example,
0: రోడ్డు ప్రక్కలోపల
2: alongside of the road,
0: పెద్ద పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
2: They are huge trees.
0: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
2: When you look at them, they are gigantic.
0: కానీ క్షామం ఏర్పడింది.
2: But there was famine.
0: Varsham ledu.
2: No rain.
0: Neeru ledu.
2: No water.
0: Kaani aa vrikshamulu pachchagane untunnayi.
2: But those trees are green.
0: Daniki prakkane
2: on one side
0: oka vari panta untundadi.
2: Paddy field.
0: Daniki nityamu neeru pettali.
2: The paddy field has to be watered.
0: Oka diname emaina neeru pettakapothe adi vaadipothundi, endipothundi.
2: If you don't water paddy field for one day, it would be dry.
0: Ee telivu takku manishi em anukuntadu?
2: Who is the foolish one?
0: Vari inta chinna mukka ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడికి ఎండి చచ్చిపోతుండాలి.
2: సచ్ లిటిల్ వన్ ద ప్యాడీ,
0: ఇంత పెద్ద వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా కళకళలాడుతుంటారు.
2: ఎ బిగ్ ట్రీ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాటర్ ఇట్ స్టిల్ రిమైన్స్ గ్రీన్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
2: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
0: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
2: Therefore, the roots having gone into the depths could take water.
0: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
2: But the roots of the paddy field have not gone that deep.
0: పైపైనే ఉంటున్నాయి. పైపై నీరున్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతేనే ఎండిపోతుంది.
2: Roots of the paddy field are just superficial. Receive the water there only, then becomes dry.
0: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
2: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్
0: అండర్స్టాండింగ్? భావమును ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
2: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
0: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
2: వి జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
0: అంతా మనం ఫ్లయింగ్ సాసర్స్ మాదిరి తయారైపోయినాం.
2: వి హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసర్స్.
0: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
2: వీ హావ్ వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
0: ఆ నమ్మకం మన కుదరాలి.
2: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
2: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంట చేతనే,
2: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
2: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
2: వీ ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్.
0: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
2: We listen so many words.
0: Swami matalu nithyamu vintune untunnam.
2: We listen to Swami's words.
0: Kaani kontha mandi okka thuri vinte chalu adi life antha pettukoni danni aacharanalo pettuntaru.
2: But some, if they listen once, they'll practice throughout their life.
0: Inta upanyasam chesinatvanti okka Anil Kumar kudanu.
2: Anil Kumar having given such a long lecture
0: ikkada India lo, Bangalore lo, Guntur lo unnanta varaku మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
2: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లైక్.
0: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నది. కానీ
2: దో ది లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్,
0: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్సు జంప్సు బంప్సు జంప్స్.
2: బట్ హిస్ మంకీ మైండ్ హెస్ గాట్ బంప్స్ అండ్ జంప్స్.
0: ఒక్కొక్కరు తానే చెప్తాడు.
2: హీ హింసెల్ఫ్ సేస్ ఇట్ వన్ టైం.
0: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
2: బట్ హీ డౌట్స్ ఈజ్ ఇట్ ట్రూ.
0: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
2: టు క్లారిఫై హిస్ డౌట్స్ ఐ హావ్ సెంట్ హిమ్ టు టోక్యో.
0: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్తులంతా కండ్లారా చూచాడు.
2: హీ హాస్ సీన్ హింసెల్ఫ్ ది డివోషన్ ఆఫ్ దోస్ పీపుల్.
0: దీనికంతా మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
2: హీ కుడ్ అండర్స్టాండ్ ది ఫెయిత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫౌండేషన్.
0: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
2: వేర్ ఎవర్ ఇట్ మే బి,
0: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
2: The faith will never lead you to failure.
0: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
2: When the faith is less, there will be anxiety.
0: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
2: ప్రహ్లాద loves హరి.
0: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
2: హిరణ్యకశిప హేట్స్.
0: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిప goes on saying, denying
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద has got single faith, God exists, God exists.
0: కొండల నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడండి.
2: When he was thrown out of the hills, who protected him?
0: విష్ణు కాదు.
2: It's not విష్ణు.
0: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
2: That faith has assumed the form of విష్ణు.
0: కనుక ఏ సమయం లోపల ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్ట వస్తుందో,
2: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
0: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
2: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
0: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
2: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
0: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోంచేయాలని ఆశించింది.
2: She wanted Swami to visit her house.
0: Tappaga vastanani maatichadu.
2: Baba promised that he would come.
0: Kaani aame siddham chesukundi.
2: But she was ready.
0: Anni vidhara kudanu kaachukundi paapam.
2: She was waiting anxiously.
0: Kaani cheppinata kaalaniki poledu baba.
2: But Baba didn't go at the appointed hour.
0: Anni tattalo pettukundi.
2: All materials are served.
0: Pakkam daggariki poyindi baba, enduku nannu inta avamanam chestunnavu?
2: Then he went to Baba.
0: Naaku avamanamaina paravaledu. మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్ట్ టు ఫాల్స్హుడ్.
0: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
2: బట్ యూ షుడ్ నెవర్
0: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
2: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
0: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
2: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
0: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
2: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
0: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
2: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ది ప్లేట్.
0: చూచేటప్పటికి కుక్క తింటూ ఉండాలి.
2: She noticed the dog eating. The
0: kara isko dani baga kotti tarangottindi.
2: She has beaten the dog with a stick.
0: Appudu chi yeri chesindanta kodu katta kadapidi kukka kapitam chesana daivaniki kade daivam anikunte god idi dog daivaniki chesinatundi dog kantari atitamaipoyindi nen enta duradrishtavantralo anukundi papa.
2: She felt so mad, so sad because she wanted to offer all the preparations to god devotee, but it is devotee dog that has partaken the food.
0: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
2: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ టు షిరిడీ.
0: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
2: బాబా. షుడ్ యూ నాట్
0: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
2: యూ షుడ్ స్టాండ్ బై యువర్.
0: ఇంత అబద్ధం చెప్పారు.
2: వై డిడ్ యూ స్పీక్ లైస్
0: బాబా? కోపం వచ్చి సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
2: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ అటర్ ఫాల్స్హుడ్?
0: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
2: బాబా యూస్ టు యూజ్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
0: ఇప్పుడు ఎక్కువ దున్నపోతా దున్నపోతా అని ఉపయోగపెట్టేది.
2: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతూ దున్నపోతూ హీ బఫెలో.
0: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
2: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
0: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం ఆడడానికి కరలేదు.
2: ఐ నీడ్ నాట్ సాటిస్ఫైడ్. I'm very firm of truth.
0: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
2: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫాదర్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది. ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
2: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
0: అన్ని రూపాలు నావే.
2: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
0: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
2: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: మీది నేరో మైండ్.
2: యువర్స్ ఇస్ నేరో మైండ్.
0: దాని వల్ల నీకు భేదం కనిపిస్తుండాలి.
2: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: కుక్క ఎవరు? నేనే.
2: అండ్ దట్ వెరీ డాగ్
0: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇట్.
0: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని
2: కీపింగ్ వన్ ఫామ్,
0: దీని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకుని
2: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
0: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము, ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
2: బేసింగ్ ఆన్ దీస్ చేంజెస్ ఇఫ్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టు ద డివినిటీ ఇట్స్ నారో మైండెడ్.
0: భగవంతుడు ఏ రూపములైనా రావచ్చు.
2: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
0: అన్ని రూపములు తానే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
2: ఏది స్వామి?
0: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
2: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
0: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్తని మెసేజ్ ని పంపవచ్చు.
2: స్వామి కెన్ సెండ్ ఎ మెసేజ్ త్రూ ఎనీబడీ.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
2: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
2: వన్ మై డై బికాస్.
0: ఒకరి పిడుగుబడి చచ్చిపోతాడు.
2: వన్ మై డై బికాస్.
0: ఒకరు జారి పడి చచ్చిపోతాడు. జారి
2: వన్ మై స్లిప్ అండ్ డై.
0: ఇవన్నీ జరుగుతుండేటంటే ఏమిటి భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాముని తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
2: వీ హ్యావ్ హియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఇది ఎందుకోసం కట్టాలి?
2: వై షుడ్ బి కన్స్ట్రక్టెడ్?
0: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
2: మెనీ పీపుల్ సఫర్ ఫ్రమ్ వేరియస్ డిసీజ్.
0: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
2: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కొంతమంది మందుల పైన విశ్వాసము,
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ డాక్టర్స్.
0: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
2: పీపుల్ హావ్ ఫెయిత్ ఇన్
0: ఏ రకమైతే ఏమిటి,
2: వాట్ ఎవర్ మే బి.
0: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని. చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
2: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
0: అదేవిధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
2: ద డిసీజ్ మస్ట్ బి క్యూర్డ్, యూ షుడ్ బి హెల్తీ అండ్ యూ షుడ్ బి హ్యాపీ.
0: దానివల్ల చాలా మంది శ్రద్ద భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీం, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
2: ఫర్ దట్ రీజన్ మెనీ డాక్టర్స్, డాక్టర్ వేణుగోపాల్, ఢిల్లీ టీం, హైదరాబాద్ టీం,
0: వేణుగోపాలు, ఈ ఢిల్లీ టీము, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఏది కారణం?
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వేణుగోపాల్ అండ్ ఢిల్లీ టీమ్ టు విజిట్?
0: శ్రద్దా భక్తులే దీనికి మూల కారణం.
2: ఇట్స్ ఓన్లీ దట్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఢిల్లీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ రాత్రి పగలు సేవ పడవలసిన అవసరం ఏమిటి?
2: వై షుడ్ దే లీవ్ ఢిల్లీ అండ్ స్ట్రగుల్ హార్డ్?
0: ఆసుపత్రి లోపల మంచిగా ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
2: దే గాట్ దట్ గుడ్ డిటర్మినేషన్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ, దట్ ఆపరేషన్ షుడ్ బి సక్సెస్.
0: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
2: దే డూ ఆల్ దిస్ కీపింగ్ స్వామి ఇన్ వ్యూ, నథింగ్ ఎల్స్.
0: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని చేపించాలి.
2: సో ఈచ్ వర్క్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ పర్టికులర్ పర్సన్.
0: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
2: ఎవ్రీథింగ్ లీడ్స్ టు సేమ్
0: గోల్. ఒక్క లక్ష్యమే,
2: ఓన్లీ వన్ గోల్.
0: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాళ్ళు.
2: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్
0: అంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు.
2: దే యూజ్ టు సమన్ రిలేటివ్స్.
0: ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో,
2: వాట్ వుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆపరేషన్.
0: వీళ్ళు ఏడ్చడము, వచ్చిన బంధువులు ఏడిపించడమే.
2: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
0: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
2: సచ్ థింగ్స్ హ్యాపెన్.
0: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది. వాడు
2: when heart operations are undertaken prashanthi nilayam
0: bhayame ledu,
2: no one is afraid of heart
0: kabatti aa yokka nirbhayame nijamainatundi yokka bhayam.
2: That fearlessness is there,
0: ade abhayamu.
2: That gives you all security.
0: చిన్న చిన్న పిల్లలంతా కూడాను,
2: ఈవెన్ లిటిల్ చిల్డ్రన్,
0: నవ్వుతూ నవ్వుతూ వస్తున్నారు హాస్పిటల్.
2: దే కమ్ టు ద హాస్పిటల్ స్మైలింగ్.
0: హాస్పిటల్కి వెళ్ళాను
2: స్వామి, వెంట హాస్పిటల్.
0: చిన్న బిడ్డ ఆపరేషన్ జరిగింది.
2: ఎ స్మాల్ లిటిల్ చైల్డ్ వాజ్ ఆపరేట్.
0: ఆ మంచం పైన నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
2: ద చైల్డ్ సిటింగ్ ఆన్ ద బెడ్.
0: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
2: నో మదర్, నో ఫాదర్, నో రిలేటివ్.
0: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వై షుడ్ ద చైల్డ్ బి సో హ్యాపీ?
0: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
2: ఇట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్.
0: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
2: దట్ ఫెయిత్ ఈస్ ది బేసిస్.
0: కనుక అన్ని విధాలకు ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హ్యాపీ వే.
0: అన్ని కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
2: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: మేము చేస్తున్నామే, మేము. ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
2: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
0: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్దాభక్తితో చేస్తున్నారు.
2: ఇట్ నీడ్ నాట్ బి సెడ్ ఆన్ దర్ ఫేస్. దే డూ ఇట్ విత్ లాట్ ఆఫ్
0: ఎమోషన్. శ్రద్దాభక్తులు కలిగినటువంటి వాళ్ళే ఈనాడు లోకానికి అవసరం.
2: For this world, the men of devotional
0: శ్రద్ధాభక్తియే లేకపోతే ఇన్ని చేసి ఏం ప్రయోజనం?
2: When they are missing, what is the fun of doing these things?
0: కూరగాయలు మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
2: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
0: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
2: యు బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
0: మంచి కొత్త ఉప్పు వేశాము.
2: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
0: మంచి మిరపకాయలు వేశాము.
2: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
0: చక్కని సాంబార్ చేశాము.
2: గుడ్ సాంబార్ ఇస్ ప్రిపేర్డ్.
0: కానీ అది చెడిపోయింది సాంబార్.
2: బట్ ద సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
0: ఉప్పులో తప్పుందా?
2: ఇస్ దేర్ మిస్టేక్ ఇన్ ది
0: ఉప్పులో తప్పుందా?
2: ఆర్ ఇన్ ద దాల్?
0: లేక చింతపండులో తప్పుందా?
2: ఆర్ డిఫెక్ట్ ఇన్ టామరిండ్?
0: కూరగాయల్లో తప్పుందా?
2: ఆర్ ఇన్ వెజిటబుల్?
0: కాదు కాదు కాదు. పాత్రలో కళాయి వేయలేదు అందువల్ల పాయిజన్ అయిపోయింది.
2: ద వెసల్ ఇస్ నాట్ టిన్డ్ దేర్ఫోర్ ఇట్ బికేమ్ పాయిజన్.
0: కనుక ఇవన్నీ ఆపరేషన్లు ఎంత చేసినా
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్
0: లక్షల రూపాయల ఖర్చు అయినటువంటి వాల్స్ అంతా పెట్టినప్పటికి
2: ఈవెన్ ఇఫ్ లాక్స్ ఆర్ స్పెండ్
0: అన్ని చేస్తున్నప్పటికి
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ డన్
0: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో కూర్చుండినట్టు అవుతుంది.
2: When there is no love, the thing within the vessel of heart, everything becomes a poison.
0: Kanaka vishwasam kavali.
2: That faith is necessary.
0: Ekkadaina kudalu vijayaniki kani apajayaniki kani vishwasamu avishwasamu moolakaranam.
2: For success and failure is the faith and absence of faith.
0: Chota anni jarugutayi.
2: If you got faith, everything will be done.
0: Kani vishwasam lekunda
2: without faith
0: ఏదో భక్తి అని వాదోపవాదం వేస్తూ కూర్చుంటే
2: ఇఫ్ ఎంటర్ ఇంటు ఆర్గ్యుమెంటేషన్
0: అహంకారం యొక్క ప్రభావాలు
2: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో
0: ఆడంబరాల యొక్క ప్రభావాలు
2: ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్
0: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావం కాదు.
2: నాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్
0: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా
2: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
0: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే
2: టు అండర్స్టాండ్ ది డివినిటీ
0: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ
2: ఎయిదర్ ద ప్లేస్ వితౌట్ గాడ్
0: దైవనామము కానటువంటి వస్తువు కానీ
2: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
0: లేదు.
2: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక గురు పూర్ణిమ అనగా
2: గురు పూర్ణిమ
0: పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు
2: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్స్
0: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో జాయత
2: మైండ్ ఈజ్ ది ప్రిస
0: మన యొక్క మనసే
2: ద మైండ్ ఇస్ ద మూన్.
0: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి యొక్క దీనిగా ఉన్నప్పుడు
2: వెన్ ది మైండ్ ఈజ్ ఫుల్ అండ్ ప్యూర్
0: అదే గురు పూర్ణిమ మంచి ప్రకాశాన్ని ఇస్తుంది.
2: దట్ ఈస్ గురు పూర్ణిమ గివ్స్ గుడ్ లైట్.
0: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం కానీ
2: దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్
0: శిష్యులందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం ఇవి కాదు గురు పౌర్ణమి యొక్క లక్షణాలు.
2: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్ కలెక్టింగ్ మనీ మేకింగ్ దమ్ గో రౌండ్ హిమ్.
0: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు.
2: హి మే జస్ట్ గో రౌండ్ హిమ్ ప్రదక్షిణ బట్ వితౌట్
0: దక్షిణ ప్రదక్షిణ.
2: సో దక్షిణ ఆఫరింగ్ ద మనీ
0: దక్షిణ ఏమిటిది?
2: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్?
0: నీ ప్రేమను అందించడమే దక్షిణ.
2: ఆఫర్ యువర్ లవ్.
0: ప్రదక్షిణ అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ మెంట్ బై ప్రదక్షిణ?
0: సర్వత్రా ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే ప్రదక్షిణ.
2: టు నో గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ.
0: హిందూ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించుకుంటే
2: వెన్ వీ అండర్స్టాండ్ దట్ నేచర్
0: నిత్యము గురు పౌర్ణమి
2: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి
0: సర్వము గురుత్వమే
2: ఎవ్రీథింగ్ ఇస్ టీచర్
0: మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి.
2: ద మూమెంట్ ది సీక్రెట్ ఈస్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్
0: మర్మము తెలియకుండా ఉండినంత వరకు వాడు అంధకారమే.
2: వెన్ ది సీక్రెట్ ఈస్ నాట్ నోన్ ఈజ్ ఇన్ డార్క్నెస్
0: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే.
2: వెన్ ది నేచర్ ఈజ్ అండర్స్టూడ్ దట్ ఈస్ టీచర్
0: గురువు అనగా ఒక్క దైవమే గురువు దైవమే గురువు దైవమే గురువు ఇంకెవరు గురువు లేరు లోకంలో.
2: దెన్ హూ ఇస్ గురు? గాడ్ గాడ్ గాడ్ అలోన్ ఈజ్ గురు.
0: కనుక దైవ చింతన చెయ్యండి.
2: దెన్ థింక్ ఆఫ్ గురు.
3: भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं.

0: ప్రేమస్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దేర్ ఆర్ మెనీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడాను చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడాను గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: పీపుల్ విజిట్ ఫారిన్ కంట్రీస్, దే రిసీవ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ అక్వైర్ న్యూ స్కిల్స్.
0: నిజముగా భారతీయులకు ఉన్నంత ఓపిక మరొకరికి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ దట్స్ నాట్ ప్రెసెంట్ హియర్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎల్స్వేర్.
0: విదేశాల్లో పోయి రాత్రింపగలు కూడా కష్టపడి రోగులను చూస్తూ ఎన్నో విధమైనటువంటి యొక్క శ్రమలు పడుతున్నారు.
1: దే స్ట్రగుల్ హార్డ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది పేషెంట్స్ డే అండ్ నైట్.
0: కానీ అక్కడ కూడాను అధికంగా రోగులకు తగినటువంటి వైద్యం చేసేది భారతీయులే కాని విదేశీయులు ఎక్కువ మంది కాదు.
1: బట్ దేర్ అబ్రాడ్ ది డాక్టర్స్ హూ అటెండ్ ఆన్ ద పేషెంట్స్ ఆర్ ఇండియన్ డాక్టర్స్ ఓన్లీ.
0: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా.
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
0: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
1: మనీ బిలాంగ్స్ టు అస్, ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్. Jewels are many, beauties others.
0: Jewels are
1: mine and beauties others. Beauty others.
0: Kanaka chesedantha kudunu bharatiyulu akkada pani.
1: What all that is done is done by Indians.
0: Kirti pratishthanta vallaku.
1: But the name and repute goes to them.
0: Atuvanti reetigane bharat desham lopala inni vidhamainatunti okka shakti samarthyam kalinatunti vaaru untunnaru.
1: Like this in India there are many people with capacities and skills.
0: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత విలువ గుర్తించడానికి వీలు కాదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
0: అది దూరంగా ఉండిన దానిపైనే చాలా ఆకర్షణ.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్
0: అవే. 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
1: సో లాంగ్ వేర్ సో నియర్ టు స్వామి వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
0: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
1: ద మూమెంట్ వేర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్ విల్ నో ద వాల్యూ.
0: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వారికి తెలుస్తుంది అని కింద ఉన్నటువంటి వారికి క్రియేట్ అది.
1: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ సెట్ టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన భారతీయుల లోపల
1: అమాంగ్ భారతీయ
0: చాలా శ్రద్దా భక్తి కలిగినటువంటి వారు
1: మెనీ పీపుల్.
0: విదేశంలో కూడా మంచి మంచి వారంతా లేకపోలేదు.
1: దేర్ గుడ్ పీపుల్ టూ.
0: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికీ
1: though there are many people with such capacity,
0: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
1: దేర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
0: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
0: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
1: బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
0: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటిగా ఇవ్వటం లేదు.
1: దే డోంట్ హావ్ జాబ్ పొటెన్షియల్.
0: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్.
0: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేసేస్తుంటారు.
1: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
0: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
1: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
0: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
1: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
1: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్?
0: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని
1: థింకింగ్ దట్ వీ షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ వర్క్.
0: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
1: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
1: వెన్ డూ దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
0: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
1: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్ షుడ్ బి హెల్తీ.
0: హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
1: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ దే కెన్ డూ ఎనీథింగ్.
0: అందువల్ల నేను చెప్తుంటా దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
1: దే ఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 and 12.
0: వద్దు వద్దు, 4, 2, 3 చేయండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీకు తగినటువంటి శ్రమ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటాను.
1: స్వామి రిస్ట్రిక్టెడ్ దెమ్ టు నంబర్ 4 ఆపరేషన్స్ పర్ డే బికాస్ ఫర్ ద కంఫర్ట్.
0: కనుక అలాంటి డాక్టర్స్ అంతా ఉన్నప్పుడు
1: వెన్ యూ హావ్ సచ్ డాక్టర్
0: మంచి నర్సెస్ కూడా ట్రైనింగ్ చేయాలనేటువంటి సంకల్పము చేసి
1: స్వామి విల్ దట్ దేర్ షుడ్ బి ట్రైన్డ్ నర్సెస్.
0: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
1: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ స్టార్టెడ్.
0: డాక్టర్స్ ఆపరేషన్ చేయడం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
0: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేది చాలా ఇబ్బంది.
1: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కూరగాయలు కోయటం చాలా సులభము.
1: టు కట్ ది వెజిటబుల్ ఈజ్ ఈజీ.
0: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
1: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఈజ్ డిఫికల్ట్.
0: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
0: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
1: విత్ ద నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్
0: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
1: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని.
1: So in order to train good
0: nurses college ye pichi start chestunnam.
1: Swami started nurses college.
0: Yavaraina manchi tyaga jeevulu ganu pavitramaina hrudayamto seva cheyalanante uddesham undetundi vaallu ma safai daggariki vachi applications ichukoni vaallu andulo chetamula ye vidhamaina kharchu ledu. Free education.
1: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fee.
0: If you have nurses training, you can pay tuition fees, you can pay MMO fees, you can pay any fees. Here.
1: In other institutions, they should pay tuition fees like that. Here, no fee.
0: Petrol is also free.
1: Food is also free.
0: Bhojan is also free.
1: Everything is free.
0: Kanuka, yavaraina, manchi hrudayam kaliginatuvanti vaallu kavali.
1: We need people with pure hearts.
0: ఇప్పుడు మా హాస్పిటల్లో కావాల్సినంత మంది ఉంటున్నారు. కానీ ఎంతమంది ఉండినప్పటికీ పని జరగటం లేదు.
1: The number of people, but yet work is not completed.
0: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
1: Because patients number more.
0: ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
1: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
0: కేవలం మా నిమిత్తమే మేము కోరటం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
0: దేశం యొక్క నిమిత్తం.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క సేవమే మన క్షేమం.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపి గరీయసి అని మన జన్మమిచ్చినటువంటి తల్లి జన్మించిన దేశము రెండు స్వర్గముల కంటే మించినటువంటివి.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
0: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
1: సచ్ థింగ్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
0: ఏ మూల పల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
0: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి.
1: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
0: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
1: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
0: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవటం కోసం మేము ప్రారంభించడం లేదు.
1: దిస్ ఈస్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: మాకు ఆచరణ ప్రకారం
1: వీ వాంట్ ప్రాక్టీస్.
0: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
1: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
0: హార్ట్ ఆపరేషన్ జరిగితే
1: అండ్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్
0: కనీసం ఒక నెలైన హాస్పిటల్లో ఉండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ద హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
0: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటి దినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీ.
0: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
1: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
0: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
1: ఫిఫ్త్ డే
0: కుట్లు.
1: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
0: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
1: సెవెంత్ డే డిశ్చార్జ్.
0: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మాదిరి ఉంటున్నారు.
1: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
0: ఇంత గట్టిగా అదే ఆనందం.
1: So strong, that is happening.
0: ఆరోగ్యమే మహాభాగ్యము.
1: The health is well.
0: ఆరోగ్యం బాగుంటే ఎన్ని కార్యములనే చేయొచ్చు.
1: One is healthy, anyone can do anything.
0: అలాంటి వాళ్లే ఎంతో మంది చక్కగా పుష్టికరంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: Such healthy people only enjoy happiness.
0: ఇది క్రమక్రమేణా గాని నేడు కాదు రేపు కాదు ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
1: Not only today or tomorrow, it's going to be the ideal to the entire world.
0: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి నాది కాదు.
1: నో నీడ్ నో వన్ నీడ్ టు హెజిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ స్వామీజ్ ఇట్ ఇస్ యువర్.
0: మీ నిమిత్తమై పెట్టినటువంటిదే ఇది.
1: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
0: ఎవరైనా వచ్చి రైట్ గా మీరు అక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులు అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎనీవన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హాస్పిటల్ as a matter of right and enjoy supreme happiness and lead an ideal life. That Swami expects and concludes.
0: కేవలం బీద వాళ్ల కోసమే పెట్టారేమో, మాబోటి వారు పోకూడదు ఏమో సందేహిస్తున్నారు.
1: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
0: అందరికీ ఇది హాస్పిటల్.
1: This hospital is meant for everybody.
0: రోగం వీడు సార్, రోగం వీడు శ్రీమంతుడే వీడు దరిద్రుడే రోగం కలుక్కొని రాదు.
1: The disease has no relation recognition of a poor man.
0: ఎవరైనా రావచ్చును,
1: it may come anytime.
0: కాబట్టి ఎవరైనా రావచ్చును ఇక్కడ.
1: Anyone can come here.
0: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ హియర్.
0: కోటీశ్వరుడు మొదలుకొని కూటి మీద వరకు సమానత్వమే.
1: ఎ మిలియనేర్ అండ్ ఎ పాపర్ కెన్ కమ్ హియర్.
0: మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా,
1: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్,
0: అందరూ హాస్పిటల్కి రండి.
1: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
0: ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యం మీకు ఉంటుండాలి.
1: యు హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
0: ప్రేమ ముదిత మనసే కసో.

భవ సముద్ర సుఖద నావ ఏక రామన పరమ శాంతి.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 14th of July 2016 as part of Thursday Live from Prashanthinilam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 15 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा ने अपने इस पीयूष सदृश प्रवचन में कर्म और आंतरिक विशुद्धता के महत्व को पुनः रेखांकित करते हुए हमारे लिए आचरण अनुकूल मार्ग का निर्देशन किया। स्वामी ने स्पष्ट किया कि कर्म और मानव जीवन ताने बाने की भांति आपस में जुड़े हुए हैं, जिन्हें अलग करना संभव नहीं है। जब मानव के लिए कर्म अनिवार्य है, तब अपने ज्ञान और बुद्धि का उपयोग करते हुए सत्कर्म ही करने चाहिए। किसी के लिए भी अनासक्त सत्कर्मों में प्रवेश करना सरल नहीं है, जिसके लिए बहुत बाह्य एवं आंतरिक साधना करनी पड़ती है। निष्काम कर्म और उसके परिणाम को समझाने के लिए स्वामी ने बुजुर्गों द्वारा आम के पौधे रोपने का प्रभावपूर्ण उदाहरण प्रस्तुत किया है। भगवान बाबा का स्पष्ट कथन है कि आंतरिक विशुद्धता के बिना यह अनासक्त कर्म करना साध्य नहीं है। अतः प्राथमिक स्तर पर प्रत्येक साधक को अपने मन से राग, द्वेष, अभिमान जैसे दुर्गुणों को निकाल फेंकना चाहिए। बाह्य दृष्टि को रखने पर आंतरिक दृष्टि विकसित नहीं हो पाती है। इसीलिए सांख्य योग के उपदेशों को जीवन में आचरण में लाना अनिवार्य है।
4: कर्मेन्द्रियाणि संयम्यया आस्ते మనసా స్మరణ్. కర్మలను ఆచరించుటలో కాని కర్మలను ఆచరించకపోవటలో కాని ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు. చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము. మనసునందు మాధుల్యములను దూరము చేయుటే ప్రధానము. చిత్తమునందలే రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము. ఇవి ఏవి చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంతవాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
3: కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరణ. కర్మోకే కర్ణే अथवा कर्मों के न करने में कोई रुकावट नहीं है। चित्त में निहित वासनाओं को दूर करना ही प्रधान विषय है। मन में विद्यमान मलिनताओं को दूर करना ही प्रधान है। चित्त में निहित राग और द्वेष का उन्मूलन करना ही इसका प्रधान आशय है। इन सब के न करने पर भी संसार से डर कर, भाग कर पहाड़ों की गुफाओं में निवास करने और कोई कर्म न करने पर भी वह बद्ध ही है।
4: कारणम मनस नंदली मालिन्यमुलु अनेक विधमुलैनटुवंटि भावमुलनु पुरुकोल्पुचू उंटाई। हृदयम नंदली वासनलु అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుంటాయి. చిత్తమునందరి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి. కనుకనే మనసునందలి మాలిన్యము, హృదయమునందలి వాసన, చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
3: इसका कारण मन में निहित मलिनताएं अनेक प्रकार की भावनाओं को उकसाती रहती हैं. हृदय की वासनाएं अनेक प्रकार के संकल्पों विकल्पों का सृजन करती रहती हैं. चित्त में निहित राग और द्वेष मानवता को ढक देते हैं. भगवत गीता ने निरूपित किया कि मन की मलिनता, हृदय की वासना और चित्त के राग द्वेष का उन्मूलन कर जो प्रशांत हृदय से रहते हुए लोगों के बीच में रहते हुए भी कई प्रकार के कर्म करते हुए रहते हैं वही सच्चे योगी हैं.
4: అయితే ఇట్టి సత్యమును గుర్తించలేని మానవులు కర్మ సన్యాసమును పూని కేవలము కాలము వ్యర్థము గావించుటలో తమ కర్తవ్యమని భావిస్తుంటారు. ఆధ్యాత్మిక రంగములో సోమరత్వమును ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది. కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది. అది అనాసక్తి, ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
3: ఇస్ సత్య సే జో అవగత్ నహీ హై వే కర్మ సన్యాస్ కో అపనాకర్ समय को व्यर्थ में बिताते हुए इसे ही अपना कर्तव्य मानते हैं. गीता बार बार चेतावनी देती आई है कि आध्यात्म के क्षेत्र में आलसीपन के लिए कोई स्थान नहीं है. इसीलिए भगवद गीता में सच्चे योग के रूप में अनासक्त योग को ही निरूपित किया गया है. वही अनासक्ति है. आसक्ति रहित दिव्य मार्ग ही అనాసక్తి హై.
4: ఈ సాంఖ్యయోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది. ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగదాపటం ఇది సాధ్యం కాని పని. సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మను చేరడానికి ప్రయత్నించాలి.
3: గీత इस सांख्य योग में निष्काम कर्म की विशेषता को निरूपित करती आई है. किसी भी साधक के लिए दुष्कर्मों की स्थिति से निष्काम की स्थिति को पहुंचना असंभव है. प्रथमतः सद्गुण कर्मों अर्थात सदाचार संबंधी कर्मों में प्रविष्ट होकर वहां से सत्कर्मों में प्रवेश करने के द्वारा निष्काम कर्म में पहुंचने के ప్రయత్న కర్నే చాహియే.
4: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతావాక్యము. చిత్తశుద్ధియే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలాచరించమని ఆదేశించింది. అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది? ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
3: కర్మకు కర్నేమే निहित आंतरिक अर्थ क्या है? गीता का उपदेश है कि इन कर्मों के कारण चित्त शुद्धि प्राप्त होती है. चित्तस्य शुद्धये कर्मः. गीता ने आदेश दिया कि चित्त की शुद्धि के लिए कर्मों का आचरण करो. फिर किस प्रकार के कर्मों से चित्त की शुद्धि प्राप्त होती है? ईश्वरार्पण बुद्धि से किए जाने वाले कर्मों से ही చిత్త కీ శుద్ధి ప్రాప్త హోతీ హై.
4: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది. వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది. ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించుటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది. కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియకుడను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది. దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది. ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
3: ఈశ్వరార్పణ బుద్ధి సే కియే జానే వాలే కర్మో సే చిత్త మే పవిత్రతా ఉత్పన్న హోతీ హై. పకాయే గయే ఖానే కో జబ్ హమ్ ఖాతే హై తో వహ్ మాత్ర భోజన హోతా హై, పరంతు ఉసే జబ్ ఈశ్వర్ కో సమర్పిత కర్కే ఖాయా జాతా హై తో వహ్ ప్రసాద్ హో జాతా హై. అతః మానవ ఆసక్త భావనా సే జో క్రియా కర్తా హై వహ్ కర్మ మే పరిణత హోతీ హై, పరంతు దైవార్పిత బుద్ధి సే కియే జానే పర్ కర్మ కర్మయోగ్ అథవా పవిత్ర యజ్ఞ కా రూప్ ధారణ కర్తా హై. ఐసే కర్మయోగ్ సే హీ చిత్త శుద్ధి కీ ప్రాప్తి హోతీ హై.
4: భగవంతునికి అతీతముగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి, పవిత్రమైనట్టుగా ఉండాలి. సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనట్టుదిగాను పవిత్రమైనట్టుదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి. అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి, ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి, ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి. భగవంతునికి అర్పించట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు. కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
3: ఈశ్వర్ కు సమర్పిత కియే జానే వాలే కర్మ కైసే హోనే చాహియే? వే కర్మ అత్యంత పవిత్ర హోనే చాహియే. ఏక్ సామాన్య వ్యక్తి కో దీ జానే వాలీ ఏక్ ఛోటీ సీ వస్తు ఉత్తమ పవిత్ర ఔర్ ఉపయోగీ హోనీ చాహియే. ఐసీ స్థితి మే ఈశ్వర్ కు అర్పిత కియే జానే వాలే కర్మ ఔర్ కితనే పవిత్ర హోనే చాహియే, కితనే విశుద్ధ హోనే చాహియే, కితనే సాత్విక హోనే చాహియే. ఈశ్వర్ కు అర్పిత కర్తే సమయ జో కర్మ చాహే ఉస్ కర్మ కో జిస్ వస్తు కో చాహే ఉస్ వస్తు కో అర్పిత కర్నే కే ప్రయత్న నహీ కర్నే చాహియే, అపితు ఈశ్వర్ కు అర్పిత కియే జానే వాలే కర్మ సత్కర్మ పవిత్ర ఔర్ ఆదర్శపూర్ణ కర్మో మే రూపాయిత్ కర్నే చాహియే.
4: ఒక భగవంతునికి ఒక పుష్పము అర్పితము చేయాలంటే ఆ పుష్పమునందులో ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితముగా ఇస్తాం. కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పముగా రూపొందాలి. పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి. పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి. ఇట్టి కర్మలను భగవత్ అర్పితము గావించటమే భగవద్గీత యొక్క నిజ యోగము.
3: జబ్ హమ్ ఈశ్వర్ కో కోయి పుష్ప సమర్పిత కర్తే హై తో పహలే యది ఉస్మే కోయి కీట పతంగ హో తో ఉసే దూర్ కర్ ఉసే సాఫ్ కర్ సమర్పిత కర్తే హై. అతః హమ్ జో భీ కర్మ కరే వే ఈశ్వర్ సమర్పిత పుష్ప హోనే చాహియే. జైసె పుష్ప మే సుగంధ రహతీ హై ఉసీ ప్రకార హమారే కర్మో మే పవిత్ర భావనాయే జుడీ హోనీ చాహియే. జైసె పుష్ప మే సుందరతా హోతీ హై ఉసీ ప్రకార మానవ కే కర్మ భీ విశుద్ధ ఏవం మార్గదర్శక హోనే చాహియే. ఐసే కర్మో కో ఈశ్వరార్పణ కర్నా హీ భగవద్ గీతా కా యథార్థ యోగ్ హై.
4: జ్ఞానాజ్ఞానమును వేరు చేసి జ్ఞానమును అజ్ఞానమును తెలుసుకొని జ్ఞానమును జ్ఞానముతో లయము గావించటమే సాంఖ్యము. కనుక సాంఖ్యయోగం అనగా జ్ఞానమును జ్ఞానముతో లయము గావించుకునేటువంటి విధానమే సాంఖ్యము. ఈశ్వరానుభూతిని పొందగోరు వారు మొట్టమొదట కొన్ని ప్రధానమైనటువంటి లక్షణముల కూడాను కలిగి ఉంటుండాలి. ఓర్పు, పట్టుదల, శారీర మానసిక పరిశుద్ధము, ఆవేదనతో కూడినటువంటి ప్రేమ, షట్ సంపత్తి, ఇది శమ దమము ఉపరితి తితిచ్ఛ శ్రద్ధ సమాధానం.
3: జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ కో అలగ్ కర్ జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ సే అవగత హోకర్ జ్ఞాన్ కో జ్ఞాన్ మే విలీన్ కర్నా హీ సాంఖ్య హై. అతః सांख्य योग का तात्पर्य ज्ञान को ज्ञान में विलीन करने का विधान ही सांख्य है। ईश्वर की अनुभूति को प्राप्त करने के इच्छुक व्यक्ति में सबसे पहले कुछ लक्षण होने चाहिए, जैसे संयम, दृढ़ संकल्प, शारीरिक एवं मानसिक शुद्धता और व्यथापूर्ण प्रेम। इन्हें षट संपत्ति कहते हैं, जैसे शम, दम, उपरति, तितिक्षा,
5: श्रद्धा
3: और समाधान।
4: इकड़ ओर्पु ओर्पु अनेटुवंटिदि प्रति मानवुनिकि प्रधानमुगा उंडवलसिनटुवंटि लक्षणम्। ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు. ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి. ఓర్పునే లేకుండా మానవత్వం మనకి ఏమాత్రము విలువ రాణించదు. ఈ ఓర్పు అనేటువంటిది కేవలం స్థిత ప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది. ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
3: పహలే సంయమ్, प्रत्येक मानव में संयम अवश्य होना चाहिए। इस संयम से वंचित होने के कारण ही राजा भ्रष्ट हो गए, संयम को खो देने के कारण ही ऋषि भी भ्रष्ट हो गए, संयम को खो देने के कारण ही पंडित भी पतित हो गए। अतः संयम को हमें प्रधान कवच के रूप में ग्रहण करना चाहिए। संयम के न होने पर मानव जीवन कदापि उत्कृष्ट नहीं होगा। संयम एक स्थित प्रज्ञ के लिए प्रधान गुण के रूप में साकार होता है। बिना संयम के हम स्थित प्रज्ञता को प्राप्त नहीं कर सकते हैं।
4: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము. ఈ పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉండకూడదు. పవిత్రమైన కార్యములయందు, పారమార్థికమైనటువంటి విషయములందు ఇది ఏమాత్రం కూడాను తాము చలించక భ్రమించక స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు. ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలం మనకు సంభవించినప్పటికీ పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము. పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు. ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు. ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు. పట్టుదల వీడింతమా ఓర్పు అనేటువంటిది మనం బలహీనం పొందుతాం. ఓర్పును కోల్పోతిమా పట్టుదల అనేటువంటిది అంతర్ధానమైపోతుంది.
5: సంయమ్ కా ప్రధాన లక్షణ సంకల్ప హై.
3: సంకల్ప హోనా చాహియే, పరంతు మూర్ఖతాపూర్ణ నహీ హోనా చాహియే. కహా గయా హై కి పవిత్ర ఏవం పారమార్థిక కార్యో మే విచలిత్ ఔర్ భ్రమిత్ నా హోతే హువే स्थिर रहने वाली भावना ही मानव के लिए संकल्प है। चाहे कितनी ही परेशानियां क्यों न आए, कितनी ही असुविधाएं क्यों न हों, परंतु संपन्न करने के लिए स्वीकृत पवित्र कार्य को पूरा करने के लिए हम में संकल्प होना चाहिए। संकल्प ही न हो तो संयम में शक्ति नहीं होगी। संयम और संकल्प जुड़वां बच्चे हैं, ये एक दूसरे को छोड़कर नहीं रह सकते हैं। संकल्प को त्याग देने पर संयम में कमजोर पड़ जाएंगे। संयम को खो देते हैं तो संकल्प अदृश्य हो जाता है।
4: इनका शारीर मानसिक परिशुद्धములు, శరీరమును మనం ఏ విధంగా పరిశుద్ధము గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనను కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకునేటకు తగిన ప్రయత్నం చేయాలి. ఇందులో రాగద్వేషములు, అభిమాన మమకారములు ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి. అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
3: అబ్ శారీరక్ ఏవం మానసిక విశుద్ధత కే బారే మే, జిస్ ప్రకార్ హమ్ శరీర్ కో విశుద్ధ రఖతే హై ఉసీ ప్రకార్ మన్ కే వ్యవహార్ ఏవం భావనాఓ కో విశుద్ధ రఖనే కే ప్రయత్న కర్నే చాహియే. మన్ సే రాగ్ ఔర్ ద్వేష్ तथा अहंकार और ममत्व को हमें दूर करना चाहिए, तभी हम इंद्रिय नियंत्रण कर पाते हैं।
4: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టమొచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టమొచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుందను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత. కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము. కనుకనే ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానత అందించింది. అర్థము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో, మన దేహమునందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో, మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపంలో నిరూపిస్తుంది.
3: జిస్ ప్రకారే కచువా అప్నే అంగోం కో అప్నీ ఇచ్చా కే అనుసార్ అందర్ బాహర్ కర్తా హై, ఉసీ ప్రకార్ హమే భీ అప్నీ ఇంద్రియోం కో అప్నే వశ్ మే రఖనే కే ప్రయత్న కర్నే చాహియే. ऐसे गुणों को स्थित प्रज्ञ के लक्षणों के रूप में गीता ने निरूपित किया है. मानव का स्वभाव कैसा है इसे निरूपित करने वाला कर्म क्षेत्र ही है. इसीलिए निष्काम कर्म को अत्यंत प्रधानता दी गई है. जिस प्रकार एक आईना हमारे चेहरे के स्वरूप को स्पष्ट करता है, जिस प्रकार हमारे शरीर के तापमान को थर्मोमीटर बताता है, उसी प्रकार हमारी अच्छाई और बुराई के बारे में हमारे कार्यकलाप ही बताते हैं.
4: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింపు చేసుకోవచ్చు. ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును, మహాత్యాగిగా గోచరం కావచ్చును, పవిత్రమైన హృదయుడుగా మనకు విశ్వసించవచ్చును, కానీ అతను చేయు కర్మల యందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింపచేస్తుంది. మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు, నిర్దయ నిద్యాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు, కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు. ఏ వ్యక్తి రజోగుణమునందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
3: अतः हम मानव के स्वभाव को उसके कर्मों के द्वारा जान सकते हैं. एक आदमी देखने में बड़ा सात्विक लग सकता है, महान त्यागी लग सकता है, परम पवित्र हृदय वाला प्रतीत हो सकता है, परंतु उसके कर्म पशुता और राक्षसता पूर्ण हो सकते हैं. कुछ लोग देखने में बड़े कठोर लग सकते हैं, बड़े निर्मम और निर्दयी लग सकते हैं, लेकिन दया और प्रेम से पूर्ण उनके कर्म उन्हें सात्विक निरूपित करते हैं. एक व्यक्ति रजोगुण वाला है अथवा वह सात्विक गुण में है या तामसिक गुण वाला है, यह उसके कर्मों द्वारा ही हम जान सकते हैं.
4: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది. మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత. సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసమును పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు. కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మమని కూడాను నిరూపించింది. ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మమని కూడాను బోధించింది. జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యమని కూడాను స్పష్టం చేసింది.
3: అత గీతాన్ని నిరూపిత్ కియా హై కి మానవ్ కి ధర్మ సంబంధి ప్రవృత్తి కో నిరూపిత్ కర్నే కి క్షమతా కర్మ క్షేత్ర మే హీ హై. మానవ్ కే దైనందిన్ జీవన్ మే आचरण योग्य कार्यों को गीता ही निरूपित करती है. सर्वसंग परित्यागी होने, जंगल में प्रवेश करने अथवा संन्यास ग्रहण करने का आदेश गीता कदापि नहीं देती. गीता ने निरूपित किया है कि मानव के लिए कर्म मार्ग ही प्रधान धर्म है.
5: यह भी उपदेश दिया कि धर्म मार्ग में अग्रसर होना ही जीवन का मर्म है.
3: यह भी स्पष्ट किया है
5: कि जीवन के धर्म
3: और धर्म के मर्म से अवगत होना ही मानव का कर्तव्य है.
4: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు. కర్మాచరణ ఎందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది. కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైన సాధకుడు, మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి. ఈ కర్మలయందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి, పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి, ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి, ఆచరించాలి. అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
3: కర్మ కో త్యాగ్ కర్ శరీర్ కా ఏక్ పల్ కే లియే భీ రహనా అసంభవ్ హై. గీతా నే ఇస్ సత్య కా ఉపదేశ్ దియా హై కి మానవ్ కా కర్తవ్య కర్మాచరణ మే హీ హై. అతః ఏక్ సామాన్య మానవ్ या एक सामान्य साधक को सबसे पहले कर्म मार्ग में प्रवेश करना चाहिए. हमें सदा पवित्र कर्मों का ही अनुसरण करना चाहिए. जो भी कर्म करते हैं वे परोपकार संबंधी होने चाहिए. आदर्शपूर्ण कर्मों का आदेश देना और स्वयं उनका आचरण भी करना चाहिए. ऐसा करने पर ही वे धीरे धीरे सात्विक भावना में प्रविष्ट होकर తదనంతర నిష్కామ కర్మ మే ప్రకాశమాన్ హోంగే.
4: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు. అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి. కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు. ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది. ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి. ఈ ఆవరణ విక్షేపములకు రూపము లేదు. ఆవరణం అనగా ఆవరించినటువంటిది, కప్పబడినటువంటిది. ఏ విధంగా కప్పబడినటువంటిది, దేనితో కప్పబడినటువంటిది, ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి, రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా, ఇది మాయ యొక్క స్వభావం.
3: బినా ఇచ్ఛాంకే కోయి భీ మానవ కర్మ నహీ కర్ సక్తా హై. ఇసిలియే హమే ఇన్ ఇచ్ఛాంకో ईश्वर की प्रीति के संदर्भ में बढ़ाना चाहिए. इसी को श्री कृष्ण बार बार अनासक्ति योग के रूप में निरूपित करते आए. यहां कुछ हद तक माया आवृत होती है. इसके मूल कारण के रूप में आवरण और विक्षेप उपस्थित रहते हैं. इन आवरण और विक्षेप के कोई रूप नहीं है. आवरण का अर्थ ढका हुआ है. किस प्रकार ढका हुआ है, किससे ढका हुआ है, ढके हुए इसको हम कैसे हटा सकते हैं. जिसका रूप ही नहीं है उसका ढकना क्या और उसका कैसे निकालना, यही माया का स्वभाव है.
4: दारी अंदु पड़ने कुंटे त्राड़नु चीकटिगा उन्न समय में लो इदि पामु अनि मनं भ्रमिंचामु. अयिते इक्कड आवरणं एमिटि, उन्न त्राड़नु పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము. కానీ పాము ఉన్నదా, లేదు. లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి. ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది, ఇది చీకటి ఎందు ఆవరించినది. అయితే త్రాడును పాము ఆవరించినదా, లేక మనందను భ్రమ ఆవరించినదా? త్రాడును పాము ఆవరించలేదు, మానవుని మనసును భ్రమ ఆవరించింది. కనుక ఈ భ్రమనే ఒక మాయ. దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు, ఉన్నది త్రాడే. కనుక ఆవరణం పోయినది.
3: అంధేరే మే రాస్తే మే పడి రస్సీ కో హమ్నే సాంప్ సమ్జా. యహాం ఆవరణ క్యా హై, యహాం జో రస్సీ హై ఇస్సే హమ్ సాంప్ కే రూప్ మే భ్రమిత్ హో రహే హై. లేకిన్ క్యా సాంప్ హై, నహీ హై. जो नहीं है उससे ढका रहना ही भ्रम है. इस भ्रम ने हमें कब ढका, इसने अंधेरे में हमें ढका. तो क्या रस्सी को सांप ने ढक दिया अथवा हमें भ्रम ने ढक दिया? रस्सी को सांप ने नहीं ढका, मानव मन को भ्रम ने ढक दिया. अतः यह भ्रम ही एक माया है. लेकिन एक ज्योति अथवा प्रकाश के सहारे देखने पर प्रतीत होगा कि यहां सांप नहीं है, रस्सी ही है. अतः आवरण हट गया.
4: ఉన్న పదార్థం కనిపిస్తుండాలి, ఇది విక్షేపం. ఉన్నది ఎప్పటికీ ఉండిదే, తోటలో ఏ మార్పులు కూడాను ఉండవు. భ్రమలు రావటం పోవటం ఇది కేవలం ఒక విధమైనటువంటి బంధుత్వంగా భావించుకోవచ్చు. మాయ కాని, బాధలు కాని, నిందలు కాని, నిష్క్రూరములు కాని, ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి. వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు, రావటం పోవటం. ఇదే విధంగానే మాయ అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
3: యహా జో పదార్థ హై వహీ దిఖాయి పడ్ రహా హై, యహీ విక్షేప హై. అతః జో హై వహ సదా కే లియే రహేగా, ఇస్మే కోయి పరివర్తన్ నహీ హోంగే. భ్రమ హీ ఆతే జాతే రహతే హై. ఇసే ఏక్ ప్రకార్ సే బంధుత్వ మానా జా సక్తా హై. మాయా హో అథవా కష్ట అథవా నిందా అథవా ఆలోచనా, యే సబ్ ఆనే జానే వాలే రిష్తేదారో కే సమాన్ హై. ఆయ హువే రిష్తేదార్ హమేషా కే లియే హమారే ఘర్ మే నహీ ఠహరేంగే. యే ఆతే ఔర్ చలే జాతే హై. ఇసీ ప్రకార్ మాయా భీ మానవ కే భ్రమ కే రూప్ మే ఆతీ జాతీ రహతీ హై.
4: ఉన్నత్రాడను కప్పబడినటువంటిది పాము, ఇదే ఆవరణం. కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము. అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడాను గోచరం కావచ్చును, కానీ రెండు కూడాను ఒకే పర్యాయం గోచరం కావచ్చు. రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడాను జరగవచ్చు.
3: జో రస్సీ హై ఉసే సాంప్ నే ఢకా, యహీ ఆవరణ హై. పరంతు ప్రకాశ్ కే సహారే ఢకే హువే సాంప్ కో దేఖనే పర్ ఉస్కా న హోనా ఔర్ జో రస్సీ థీ ఉస్కా హోనా హీ విక్షేప హై. హమ్ విచార్ కర్ సక్తే హై కి క్యా ఏక్ బార్ ఆవరణ ఔర్ ఏక్ బార్ విక్షేప్ హోతే రహతే హై? బారీ బారీ సే ఏక్ ఏక్ హో సక్తే హై తథా దోనో ఏక్ హీ బార్ భీ హో సక్తే హై. ఆనా ఔర్ జానా హో తభీ దోనో ఆవరణ ఔర్ విక్షేప్ హో సక్తే హై.
4: కనుక అర్జునుకు కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు. కానీ మనము బయట పై దృష్టిలు మాత్రమే మనము అభివృద్ధిని గావించుకుంటున్నాము. అంతర్దృష్టి ప్రధానమైనటువంటిది, అదే శాశ్వతమైనటువంటిది. అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన, అస్థిరమైన, చంచలమైన, మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
3: అత శ్రీకృష్ణే ఇస్ సాంఖ్య యోగ్ మే అర్జున్ కో ఢకే అజ్ఞాన రూపీ ఆవరణ కో జ్ఞానోపదేశ్ కే సహారే నికాల్ ఫేంక్ కర్ అర్జున్ కే సహజ స్వభావ కే స్వయం ప్రకాశ్ స్వస్వరూప్ స్వసంకల్ప తత్వ కో నిరూపిత్ కియా. హమ్ బాహ్య దృష్టి కో హీ వికసిత్ కర్ రహే హై, పరంతు ఆంతరిక్ దృష్టి అత్యంత ప్రధాన హై, వహీ శాశ్వత హై. ఐసే సత్య నిత్య స్వస్వరూప్ సే విస్మృత హోకర్ హమ్ నశ్వర్, అస్థిర్, చంచల్ ఔర్ సతత్ పరివర్తనశీల్ జగత్ దృష్టి కో వికసిత్ కర్నే కే కారణ అప్నే నిజ తత్వ సే దూర్ హోతే జా రహే హై.
4: భగవంతుడు చేసేటువంటి పని అది. నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి క్షణభంగురం. ఏ విధమైనటువంటి బంధుత్వమును, అభిమానమును, మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడాను కదిలిపోయేటువంటివి. ఈ జీవిత ప్రవాహములో సర్వము కూడాను ఇందులో కొట్టుకుని పోయేటువంటివి. కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థమును మనం పట్టుకున్నప్పుడు ఇవి మనము రక్షించగలవా? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోతున్నది, పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోతున్నది, పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు. దీనిని పట్టుకుని ప్రయోజనమేమిటి?
3: ఇసిలే ఈశ్వర్ కహతే హై కి వత్స్ చాహే కితనే హీ సమయ తక్ తుమ్ యహాన్ జీవన యాపన్ కరో, చాహే కితనే హీ కర్మ కరో, పరంతు సబ్ క్షణ భంగుర హై. జిస్ ప్రకార్ కే భీ బంధుత్వ, అభిమాన్ ఔర్ మమత్వ కో బఢాఓగే వే సబ్ వినష్ట హో జానే వాలే హీ హై. जीवन के इस प्रवाह में सब कुछ बह जाने वाले ही हैं। बह जाने वाले पदार्थ को पकड़ने पर क्या वे हमारी रक्षा कर सकते हैं? पकड़ा हुआ पदार्थ बहा जा रहा है, पकड़ने वाला भी बहा जा रहा है, फिर पकड़ने से फायदा ही क्या?
4: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములు యందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం. కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణుజొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందము లభిస్తుంది. కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని ఇంద్రియములను నిగ్రహించుకొని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు. మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు. కర్మను ఆధారము చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి. భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
3: హం అనిత్య విషయం పర్ పకడకో కస్తే హువే జీవన్ కే తత్వకో వినష్ట్ కర్తే జా రహే హై. అతః शाश्वत ईश्वरीय तत्व की शरण में जाने पर ही हमें यथार्थ आनंद की प्राप्ति होगी. श्री कृष्ण ने अर्जुन को आदेश दिया कि हे अर्जुन, तुम अपने ऊपर ढके हुए अज्ञान को दूर कर, इंद्रियों को नियंत्रित कर, मन में स्थित राग द्वेष को दूर कर, मन की मलिनता को मिटाओ. मानव जीवन में कर्म से बढ़कर अन्य कोई मार्ग है ही नहीं. कर्म को आधार बनाते हुए तुम्हें भक्ति में प्रवेश करना चाहिए. भक्ति को बढ़ाकर ही ज्ञान में प्रवेश करना चाहिए.
4: కనుక మానవుని యొక్క విశిష్టతకు గాని మానవుని క్రింద తోయుటకు గాని ఉన్నత స్థాయికి కొనుపోవడానికి గాని కర్మని. కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీను కర్మ చేత కట్టబడినటువంటివి. ఈ కర్మల చేత యజ్ఞ యాగాది క్రతువులు కాని దాన ధర్మాది వృత్తులు కాని మనం ఆచరించవచ్చు. అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి? కేవలం స్వర్గమును చేర్చడం మాత్రమే.
3: మానవుకి విశిష్టత అథవా ఉస్కే పతన్ హోనే या उच्च स्थान पर पहुंचने का कारण कर्म ही है. मानव की समस्त अच्छाइयां और बुराइयां उसके कर्मों से ही आबद्ध हैं. इन कर्मों के आधार पर ही हम यज्ञ यागादि क्रतुएं तथा दान धर्मादि सत्कर्म कर सकते हैं. इन यज्ञ यागादि कर्मों का फल क्या है? मात्र स्वर्ग तक पहुंचाना ही है.
4: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు. యోగ కర్మ సుకౌశలం అన్నాడు. కౌశలమనే కాదు, సుకౌశలం అన్నాడు. ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన. ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఇది కొంతకాలంలో తిరిగి దిగిరావలసి వస్తుంది. ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు. ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు. ఏదో దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు. ఏ భోగభాగ్యములు నీవు ఆశించుతావో దీనికంటే కొంత ఉత్తమమైనటువంటిగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు. కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది. అది ఏ? దైవాత్మ తత్వము. ఇదే బ్రహ్మ సంయోగము. ఇది ఆత్మానుసంధానము.
3: పరంతు శ్రీకృష్ణ అర్జున్ కో సచేత్ కియా कि इससे भी एक अन्य उन्नत स्तर है. योगः कर्मसु कौशलम, कौशल नहीं सुकौशल कहा. वत्स, इससे भी एक अन्य उन्नत स्तर है. ऐसा मत विचार करो कि यह स्वर्ग ही सत्य और नित्य है. क्षीणे पुण्ये मर्त्यलोकम विशन्ति, कुछ समय के बाद फिर धरती पर उतरना पड़ता है. यह मात्र तात्कालिक कैंप है. यहां तुम शाश्वत नहीं रह सकते हो. तुम विचार कर सकते हो कि दैहिक और इंद्रिय संबंधी भोग प्राप्त हों, ये इन सांसारिक भोगों की तुलना में कुछ उत्कृष्ट हो सकते हैं, परंतु इससे बढ़कर वहां अन्य सुख प्राप्त नहीं है. इससे भी उत्कृष्ट एक अन्य तत्व है, वही दैवात्म तत्व है, वही ब्रह्म संयोग है, यही आत्मानुसंधान है. कुछ समय के बाद फिर धरती पर उतरना पड़ता है. यह मात्र तात्कालिक कैंप है, यहां तुम शाश्वत नहीं रह सकते हो।

0: ఆచరించమన్నాడు.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది, అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు. మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో, అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును, కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా.
2: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీన్ని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది,
1: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
3: श्रीकृष्ण ने अर्जुन से कहा कि ऐसी दिव्यतापूर्ण स्थिति को प्राप्त करने के लिए तुम्हें कर्मों में निष्काम कर्म करने चाहिए. तुम जो भी कर्म करते हो तो उसका फल अवश्य है, परंतु ऐसा भी नहीं है कि उसका फल तुम ही भोगो. घर के पिछवाड़े में दादाजी ने एक आम का पौधा लगाया होगा, लेकिन उसके पेड़ होकर फल लगने तक दादाजी गुजर गए हो सकते हैं, परंतु उसके फलों को उनके बेटे, पोते, पोतियां खा सकते हैं ना. अतः कर्म का आचरण करने वाला उसके फल को न भोगने पर भी फल अवश्य होता है, उस फल का अनुभव कोई भी कर सकता है.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను తాతలేదు. మన పెరటిలోని వృక్షము ఏనాటికైనా ఫలమునిస్తుంది, అది మన వారు ఎవరైనా భుజిస్తారు అనేటువంటి ఒక విశాల భావంతో నాటి ఉండొచ్చు. ఇట్టి విశాలమైన భావంతో పాతినటువంటి వృక్షం యొక్క ఫలితమే తన కుటుంబములు అనుభవిస్తుంటారు. ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు, సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు. కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే. అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి. దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాది.
3: దాదాజీనే कभी न कभी आम खाने के विचार से पौधा नहीं रोपा. पिछवाड़े का यह पेड़ कभी न कभी फल दे सकता है, और हमारे अपने ही उन्हें खाएंगे कि विशाल भावना के कारण से पौधा रोपा होगा. ऐसी विशाल भावना से दादाजी द्वारा रोपे गए पेड़ के फलों को उनके परिवार वाले ही खाते हैं. दादाजी ने किस भावना से पौधा रोपा? कम से कम मेरे परिवार वाले तो खाएंगे, ऐसा विचार करने में भी एक संकुचित इच्छा है. फलों का खुद ही अनुभव करने की अपेक्षा परिवार वालों द्वारा अनुभव करने की विशाल भावना कुछ हद तक उत्तम ही है, लेकिन इससे भी उत्तम भावना यह है कि फलों का अनुभव चाहे जो भी करे अच्छा ही है. ఇసే దైవార్పిత భావనా కే సాత్ కర్నా ఔర్ భీ విశాల్ హై.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడాను మనం అనాసక్తితో మనం ఆచరించాలి. కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది. బుద్ధి యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది, కానీ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అనాసక్తి. అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు. సాధ్యం కాదని మనం విసర్జించరాదు, క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
3: అత నిష్కామ భావన కే సందర్భ మే హమే సభీ కర్మో కో దైవార్పిత ఏవం అనాసక్త భావన సే కర్నా చాహియే. ఇసిలియే యహాన్ యహ నిరూపిత హోతా హై कि बुद्ध योग की अपेक्षा अनासक्त योग ही अत्यंत पवित्र है. बुद्ध योग में कुछ वैचारिक शक्ति उत्पन्न होती है. बुद्धि ग्राह्यम मतीन्द्रियम, यहां बुद्ध की तुलना में अनासक्ति ही उत्कृष्ट और उत्तम है, परंतु ऐसी अनासक्ति सामान्य व्यक्ति के लिए असंभव है. इतने मात्र से असंभव मानकर हमें इसे त्याग नहीं देना चाहिए, बल्कि धीरे धीरे इसे संभव बनाने के लिए प्रयत्न करने चाहिए.
1: మనం అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము. సాధనమున పనులు సమకూరు ధరలోన.

0: మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి. ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి. సర్వత్రా పంచభూతాని అష్టం, ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి. ఎక్కడ చూసినప్పటికీ నా పాతాళే నా భూతలే, పాతాళం నందు కాని భూతలం నందు కాని ఎక్కడ కూడా నువ్వు ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు. ఈ పంచభూతములు కూడా నువ్వు పరమాత్మని యొక్క ప్రతిబింబములే, ఇవి అంశములే. కనుక అన్నింటిని కూడా నువ్వు ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇది భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
1: అనేక అసంభవ కార్యం కో హం సంభవ బనా రహే హై, సాధన సే హోతే హై కార్య సఫల్ ధర్తీ పర్. హమే ఏక్ తత్వ కో లక్ష్య మే రఖనా చాహియే कि सर्वत्र व्याप्त तत्व एक ही है के सत्य से अवगत होना चाहिए. सर्वत्र पंचभूतानि षष्टम किंचिन्न विद्यते, हमें निरूपित करना चाहिए कि छठा भूत है ही नहीं. जहां देखने पर भी न पाताले न भूतले, चाहे पाताल में हो या भूतल में, पंचभूतों से बढ़कर अन्य भूत है ही नहीं. ये पंचभूत परमात्मा के प्रतिबिंब ही हैं, अंश ही हैं. अतः सबको पंचभूतात्मक मानना, यही भगवत प्रीत्यर्थ होगा.
0: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి. మనం పైపై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు. ఒకనొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు. ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు. ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు. వాగ్ధోరణ లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు. భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు. వీరి ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు. అందులో జనక మహారాజు యొక్క సమావేశం లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటుంది, కాని సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఐసీ ఉన్నత భావనాఓ ఆర్ ఉన్నత లక్ష్యకు దృష్టి మే రఖతే హువే कर्मों का आचरण करते हुए हमें सार्थक जीव बनना चाहिए. हमें बाह्य दृष्टि को विकसित नहीं करना चाहिए. एक बार महाराजा जनक ने पंडित सभा का आयोजन किया. बहुत बड़े बड़े पंडित उसमें उपस्थित हुए. भयंकर प्रतिवादी भी प्रविष्ट हुए. वाक शक्ति से समस्त जगत को पराजित कर सकने वाले भी आए. धरती तक को हिला देने वाले भी प्रविष्ट हुए. इनकी प्रतिज्ञाओं से परिचित होने पर इनकी शक्ति का बोध होता है. सामान्य लोगों के लिए उस सभा में प्रवेश करने का अवसर ही नहीं था. जब महाराजा जनक सभा कर रहे हैं तो उसमें बड़े बड़ों के लिए ही अवसर था, सामान्य लोगों को कोई अवसर नहीं था.
0: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు? అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు, అతనికి ఎట్టి సహాయము లేదు, అతనికి దైవ సహాయం ఒక్కటే. దాన్ని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు. తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది. కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు. ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు. ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇట్టి ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: ఐసీ సభమే అష్టావక్రనే ప్రవేశ కర్నేగా ప్రయత్న కియా. అష్టావక్రకు కౌన్ అందర్ జానే దేగా? ఉన్కే పాస్ కోయి రికమెండేషన్ నహీ థా, कोई मदद नहीं थी, मात्र ईश्वर की सहायता थी. ईश्वर में आस्था रखने वालों को कोई कष्ट या हानि नहीं पहुंचती है. तात्कालिक रूप में कुछ अड़चन होने पर भी अंत में विजय ही प्राप्त होती है. तीन दिनों तक वह महाराजा जनक के द्वार पर प्रतीक्षा करते रहे, सभा में उपस्थित होने वाले पंडितों को देखते रहे. बड़े बड़ों को ही ऐसे अवसर मिलते हैं, शायद मुझे भी अवसर मिल सकता है, के विश्वास से डटे रहे.
0: కాని ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు. ఇతను వయోవృద్ధుడు కాదు, మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు. ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి, కానీ అనుభవమా నిరాభవమా అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు. ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును కనుక ఎలాంటి వ్యక్తి ఎందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయములు వెలువడుతున్నాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతని లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు. ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: ఉన్కీ స్థితి కో దేఖ్ కర్ కిసి పండిత్ నే మహారాజా జనక్ కో సూచిత్ కియా. అష్టావక్ర బూఢే నహీ ఉమ్ర మే ప్రౌఢ్ థే. देखने पर लगता था कि इन्हें कोई अनुभव नहीं है, परंतु ऐसे ही अनुभव या अनुभवहीनता का निर्णय नहीं किया जा सकता है. किस प्रकार की बांबी में किस प्रकार का सांप होगा कहना कठिन है. किस व्यक्ति में किस प्रकार का पवित्र ज्ञान होगा यह जानने के लिए महाराजा जनक ने उन्हें अंदर बुलवाया. महाराजा जनक अपने सिंहासन पर विराजमान थे तब अष्टावक्र उस सभा में प्रविष्ट हुए.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు. కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు. ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు. కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది, మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు, కానీ ఇతరు నవ్వడానికి కారణమేమిటి, ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. ఇలాంటి వికార ఆకారం చూచిన తక్షణమే ఎట్టి మనుషుడికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు. ఇది కేవలం అమాయకత్వంగా కూడా మనం భావించవచ్చు.
1: అష్టావక్రుకు దేఖ్తే హీ సభా మే ఉపస్థిత్ सभी पंडित जोर से हंसे. महाराजा जनक उनकी ओर एक टक देख रहे थे, वे नहीं हंसे. तब अष्टावक्र उन पंडितों से भी अधिक जोर से हंसे. अब पंडितों को बड़ा आश्चर्य हुआ. उन्होंने सोचा, हमारे हंसने का तो कारण है, लेकिन यह क्यों हंस रहा है? यही एक प्रश्न बन गया. ऐसे विकृत आकार को देखने पर किसी को भी अनायास हंसी आ सकती है, इसे हम मासूमियत भी मान सकते हैं.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ. ఎలాంటి వారికి తెలియకుండానే నవ్వుతారు. అమాయకత్వంలో ఉండేటువంటి పవిత్రత, కానీ ఇక్కడ పవిత్రతలో ఉండేటువంటి అమాయకత్వంగా రూపొందుతుంది. పండితులందరూ కూడా చాలా గొప్పవారు, అమాయకత్వం ఏమాత్రం కూడా చేరిలేదు వాళ్ళు. కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
1: జబ్ కోయి మా అప్ని బచ్చి కో లేకర్ జాతీ హోగీ తో పీచే సే ఆనే వాలే కో దేఖ్ కర్ యహ బచ్చి హస్తీ హై. బచ్చి కో హస్తీ దేఖ్ కర్ కోయి భీ హస్తా హై. యహ మాసూమియత్ మే నిహిత్ పవిత్రతా హై. యహాన్ సభీ పండిత్ बहुत बड़े बड़े लोग थे, उनमें मासूमियत जरा भी नहीं थी. सभी लोग प्रतीक्षा कर रहे थे कि इस व्यक्ति के हंसने का कारण क्या है.
0: पंडित साहसिंची नायना नीवेवरो कानी ई रूपम चूस्ते माकु चाला नव्वु वस्तुंटुंडाली, कानी दीनी वल्लने मेमंदरू नव्वामु, कानी नीवु नव्वडानिकि कारणमेंटि? अय्या नेनु इक्कडेदो गोप्प पंडितुल महासभ जरुगुतुंडालनि नेनु प्रवेशिंचानु. ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజు సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు. నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను, కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
1: తబ్ ఏక్ పండిత్ నే సాహస్ జుటాకర్ పూచా, వత్స్ తుమ్ కౌన్ హో? తుమ్హారే రూప్ కో దేఖనే కే కారణ హమే హసీ ఆయీ, ఇసీలియే హమ్ హసే, परंतु तुम्हारे हंसने का कारण क्या है? तब अष्टावक्र ने कहा, स्वामी, यहां कोई बड़े बड़े पंडितों की सभा होने की बात सुनकर मैं आया, लेकिन ऐसे लोग यहां होने की बात मुझे पता चलती तो मैं महाराजा जनक की इस सभा में बिल्कुल नहीं आता. मैंने सोचा यहां महान पंडित होंगे, लेकिन यहां तो सब चर्मकार ही हैं।
0: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది. చర్మకారులు అంటే చెప్పులు కుట్టేటువంటి వారు అని దీని అర్థం. ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు. అప్పుడు అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు. చెప్పులు కుట్టేటువంటి వారికే చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు. కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు, ప్రయత్నం చేయలేదు. కనుక పండితులైనటువంటి వారు అంతర్దశనము కలిగి ఉంటుండాలి. కనుక ఈ అంతర్దశనమే లేనటువంటి యొక్క తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కొన్ని అవకాశం కాదన్నాడు. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
1: ఏ బాతే సుంతే హి పండితో కో బడా క్రోధ ఆయా. చర్మకార్ కా అర్థ జూతే బనానే వాలా యా చమార్ హై. सभी पंडित बहुत क्रोधित हुए कि उनके लिए ऐसे कठोर शब्द का प्रयोग किया गया. अष्टावक्र ने कहा, तुम्हारे व्यवहार के लिए यही शब्द सही है. जूते बनाने वाले को ही चमड़े के बारे में अच्छी तरह से पता चलता है, बाकी लोगों को कुछ पता नहीं चलता है. तुम सब मेरी चमड़ी को देख रहे हो, मेरे पांडित्य को नहीं. जो पंडित होते हैं वे आंतरिक दृष्टि वाले होने चाहिए. ऐसी आंतरिक दृष्टि के न होने पर कोई भी पंडित नहीं हो सकता है. इस सत्य से अवगत महाराजा जनक ने उन्हें पंडितों की सभा में शामिल कर लिया.
0: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కాని అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించటం లేదు. కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యము నీవు ఊహించవచ్చును, కాని దైవము మానసిక పరిశుద్ధమే. హృదయం యొక్క ప్రభావమే, హృదయం యొక్క శాంత స్వభావమునే తాను పరిశీలిస్తాడు. కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూచుకోవాలి. ఎట్టి సమయమునందు కాని మనం ఉద్రేకములకు కాని ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కాని మనం ఆవేశానికి కాని మనం గురి కారాదు.
1: ఇసీ ప్రకార్ హం బాహ్య దృష్టికో వికసిత్ కర్తే హై, పరంతు ఆంతరిక్ దృష్టికో వికసిత్ కర్నే కే ప్రయత్న నహీ కర్ రహే హై. తుమ్ దేహ కీ సుందరతా, పటుతా ఔర్ శక్తి కో మహత్వ దేతే హో, పరంతు ఈశ్వర్ మానసిక్ విశుద్ధతా కో దేఖతే హై. वह हृदय के शांत स्वभाव को ही परखते हैं. इसीलिए हमें आंतरिक दृष्टि को विकसित करते हुए प्रशांत एवं आंतरिक भावनाओं को बढ़ाना चाहिए. किसी भी स्थिति में हमें क्रोध या आवेश के वशीभूत नहीं होना चाहिए.
0: ఈ దూషించటం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు. దీనికి నీవేమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు. ప్రశాంతంగా ఉంటుంటే నీపైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని, కానీ దానిని నిలపడానికి నీవు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
1: యది కోయి తుమ్హారీ నిందా కర్తా హై తో ఉస్సే తుమ్హే హోనే వాలా లాభ యా హాని కుచ్ భీ నహీ హై. इतने मात्र से तुम्हें क्रोधित नहीं होना चाहिए. यदि तुम प्रशांत चित्त से रहोगे तो तुम्हारे प्रति उसका पूरा द्वेष एक बार में ही निकल जाएगा. यदि तुम उसे अपने में संभालने की कोशिश करोगे तो वह तुम्हारे लिए ही खतरा बन जाएगा.
0: ये देना वक व्यक्ति की वॉमिटिंग वांतुल प्रारंभ होता है. ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి? ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి. ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి, ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది. కనుక దేహంలో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవటానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు. కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు. ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు. మందులు ఇస్తే ఏమవుతుంది? ఏదో తాత్కాలికంగా అది నిలిచిపోతుంది, కానీ ఆ యొక్క మాలిన్యం లోపల ముందినంత వరకు తిరిగి ఎప్పుడైనా మరి రావచ్చు.
1: వోమిటింగ్ అర్థాత్ ఉల్టియా శురు హో జాతీ హై तो किस कारण ये उल्टियां हो रही हैं? अंतड़ियों में व्यर्थ पदार्थ के पहुंचने अथवा वहां एसिड के उत्पन्न होने के कारण उल्टियां हो रही हैं। जहां मलिनता इकट्ठा होती है वहां कीड़े जमा होते हैं, जहां कीड़े और मलिनता जमा होते हैं वहां अस्वस्थता आरंभ हो जाती है। इसीलिए हमें सतर्क रहना चाहिए कि हमारे शरीर में कहीं भी मलिनता इकट्ठी न हो। भीतर की गंदगी के ही कारण ये उल्टियां आती हैं। ऐसी स्थिति में उसे उल्टियां रुकने के लिए दवा नहीं देनी चाहिए। दवा देने पर तात्कालिक रूप में उल्टियां रुक सकती हैं, लेकिन मलिनता के अंदर रहने पर फिर से कभी भी उल्टियां हो सकती हैं।
0: కనుక ఆ మాలిన్యం బయట పడేంత వరకు నీవు ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు. పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనతకు కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు. ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు. ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు. ఈ పద్ధతిని మనం అవలంబించాలి. వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు. చెప్పుకొని తనలో ఉండేటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని శాంతాన్ని వహించాలి. ఈ శాంతమే మనకు సౌఖ్యము, ఈ సౌఖ్యమే మనకు సంతోషము, ఈ సంతోషమే మనకు స్వర్గము. ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
1: మలింతాకే పూరి తరహ సే నికల్ జానే తక్ కోయి దవా నహీ దేనీ చాహియే. ఉల్టియో కే థమ్ జానే కే బాద్ కమ్జోరీ కో దూర్ కర్నే కే లియే దవా దే సక్తే హో. उल्टियों के कारण व्यक्ति कमजोर पड़ जाता है, तब हम जो भी कहें वह हमारी बात सुनता है। इस विधि को हमें अपनाना चाहिए। उनके कुछ भी कहते रहने पर हमें टोकना नहीं चाहिए, उन्हें पूरी तरह से अपना द्वेष उगल लेने देना चाहिए और हमें शांत भाव से रहना चाहिए। यह शांत भावना ही हमारे लिए सौख्य है, यह सौख्य ही संतोष है, यह संतोष ही स्वर्ग है। ऐसी स्वर्ग तुल्य भावना को त्याग कर अनावश्यक ढंग से क्रोधित नहीं होना चाहिए।
0: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం. ఉన్న సద్గుణములన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం. పర్యాయం చెప్తాను, క్షమ సత్యం, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ ధర్మము, క్షమ సంతోషము, క్షమ సర్వము, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి. కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి. గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము. పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన నూనెంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు. పైన శుద్ధం ప్రతి ఒక్కరూ భావించుకోవచ్చును, కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
1: मानव के लिए यह संयम ही प्रधान गुण है। सभी सद्गुणों में यही महान है। अनेक बार मैंने कहा, क्षमा सत्य है, क्षमा धर्म है, क्षमा वेद है, क्षमा अहिंसा है, क्षमा धर्म है, क्षमा संतोष है, क्षमा सर्वस्व है सब लोकों में। इस क्षमा के होने पर उसमें दम, उपरति और तितिक्षा सब प्रवेश करते हैं। अतः अंतस को पवित्र रखना चाहिए। दुर्गुणों को दूर करना ही आंतरिक विशुद्धता है। बाहरी तौर पर साबुन, पाउडर और खुशबूदार तेल लगाना मात्र विशुद्धता नहीं है। बाह्य स्तर पर विशुद्धता कर सकते हैं, लेकिन आंतरिक शुद्धता अत्यंत आवश्यक है।
0: కారణమేమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ, భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు. కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి. ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి. బయట ప్రపంచమునందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు. అంతర్భావమునందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
1: ఇస్కా కారణం క్యా హై? अंतर बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः। ईश्वर भीतर और बाहर दोनों जगह हैं। इसीलिए हमें निरूपित करना चाहिए कि ईश्वर का स्थान विशुद्ध है, इसे अत्यंत पवित्र रखना चाहिए। बाह्य जगत में विद्यमान ईश्वर हमें दिखाई नहीं देते हैं, आंतरिक भावना में विद्यमान ईश्वर ही हमारे आगे पीछे और साथ में रहते हुए आंख की पलक की भांति हमारी रक्षा करते रहते हैं।
0: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టిట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్యయోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. ఇక్కడ శమము మనశ్శాంతి, దమము ఇంద్రియ నిగ్రహం, ఉపరతి ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన, అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి, తితిచ్ఛ ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి. ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని, భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి. తితిక్ష ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేసుకోవటం, శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యము భగవత్ వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు. సమాధానం, ఈ సమాధానం అంటున్నట్టుగా ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: శ్రీకృష్ణనే ఇస సాంఖ్య యోగ కే అంతర్గత్ స్థిత ప్రజ్ఞ కే లక్షణం కా ఉల్లేఖ కర్తే హువే किस प्रकार के गुणों का अनुसरण कर मानव आदर्शपूर्ण बन सकता है का पूरी तीव्रता के साथ उपदेश दिया. शम अर्थात मानसिक शांति, दम अर्थात इंद्रिय नियंत्रण, उपरति अर्थात पवित्र भावना के साथ युक्त तीव्र वेदना, तितिक्षा अर्थात कष्ट के समय में भी अचंचल स्थिरता को बनाए रखना, चाहे किसी भी प्रकार के कष्ट, दुख और चिंताएं हों, परंतु ऐसी स्थिति में भी अविचल बुद्धि और भ्रम रहित मन का होना ही तितिक्षा है. उपरति का अर्थ है इच्छाओं को त्याग देना. श्रद्धा का अर्थ है गुरुओं, पंडितों और जिस ईश्वर में आस्था हो उनके द्वारा कथित वाक्यों और कथनों में पूर्ण विश्वास का होना. సమాధాన్ కా అర్థ హై హర్ స్థితి మే సంతుష్ట రహనా.
0: చింతే కాదు చిత్తేకాగ్రత అత్యవసరం. ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది. అచంచలత్వం ఏర్పడినప్పుడే మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది. ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలి యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది. వాంఛలి యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతటి తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది. మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది. అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపమైపోతుంది.
1: ఇతనా హి నహీ, చిత్తైకాగ్రత అత్యంత ఆవశ్యక హై. చిత్తైకాగ్రత కే హోనే పర్ హి మానవ్ మే అచంచలత స్థాపిత హోతీ హై. अचंचलता के स्थापित होने पर ही तीव्र श्रद्धा प्राप्त होती है. इस तीव्र श्रद्धा के प्रभाव से ही इच्छाओं में विरक्ति उत्पन्न होती है. इच्छाओं के प्रति विरक्ति उत्पन्न होने पर स्वयमेव इंद्रिय नियंत्रण संभव हो पाता है. इंद्रिय नियंत्रण को प्राप्त करने पर मानसिक शांति प्राप्त होती है. मानसिक शांति के स्थापित होने पर आंतरिक एवं बाह्य शुचिता प्राप्त होती है. आंतरिक और बाह्य शुचिता के प्राप्त होने पर संयम ही हमारा स्वरूप हो जाता है.
0: కనుకనే ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలని నిరూపించాడు. కేవలం శ్లోకములు కంఠస్థము చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు. కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి. అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు. కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: इसीलिए श्री कृष्ण ने उपदेश दिया कि इन पांच प्रकार की भावनाओं को प्राप्त करना प्रत्येक साधक के लिए अनिवार्य है. मात्र श्लोकों को कंठस्थ करने से कोई प्रयोजन नहीं है. श्लोक कंठस्थ करने के साथ साथ एक दो विषयों को हमें अपने जीवन में अपनाना चाहिए, तभी गीता का माधुर्य हमारे हृदय में प्रविष्ट हो सकता है. अतः मैं आशा करता हूं कि प्रतिदिन तुम जिस आनंद की अनुभूति प्राप्त कर रहे हो उसे धीरे धीरे अंतर्मुख कर सकोगे. उपसंहार. भगवान बाबा ने अपने इस प्रेरणादायक प्रवचन में मानव जीवन से संबद्ध अनेक महत्वपूर्ण तथ्यों का उपदेश दिया, ताकि हम उनको अपने जीवन में अपनाकर लाभान्वित हों. स्वामी ने स्पष्टतः कहा कि कर्म और कर्मफल दोनों मानव के लिए अनिवार्य हैं. इसीलिए मानव को शम से लेकर समाधान तक विद्यमान षड्गुणों को पूरी तत्परता के साथ विकसित करने के लिए साधना मार्ग को अपनाना चाहिए. आध्यात्मिक क्षेत्र में यदि कुछ भी करना है तो प्रथमतः व्यक्ति को आंतरिक शुचिता को अपनाना चाहिए. आंतरिक विशुद्धता के महत्व को समझाने के लिए स्वामी ने अष्टावक्र का उदाहरण प्रस्तुत किया. श्री कृष्ण ने भी अर्जुन को यही उपदेश दिया, जिसे प्राप्त करने के लिए राग द्वेषादि बुरे गुणों का विसर्जन कर सद्गुणों को बढ़ाना चाहिए, जिनमें संयम और दृढ़ संकल्प अत्यंत प्रधान है. संयम और संकल्प की नींव पर ही जीवन की अट्टालिका खड़ी है. संयम की अनुपस्थिति में कुछ भी संभव नहीं है. अतः आध्यात्मिक प्रगति हेतु सर्वप्रथम इस संयम को पाथेय बनाना चाहिए. अस्तु.
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 15 सितंबर 1984 को दिया गया प्रवचन सुना.
3: यू आर ट्यून टू रेडियो साई ग्लोबल हार्मोनी, ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతయు కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: జీవరాశులన్నీ కూడాను ధర్మంతోనే కూడి ఉన్నవి.
1: ద హోల్ ఆఫ్ క్రియేషన్ గోస్ అకార్డింగ్ టు ధర్మ.
0: కనుక జగత్తంతయు కూడాను సచ్చిత్ ఆనందమయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ సచ్చిత్ అండ్ ఆనంద.
0: అంతయు కూడాను దైవ స్వరూపమే.
1: Everything is God's presence and form.
0: భారతీయ వాంగ్మయమైనటువంటి వేదములు, ఈ వేదములకు తల్లి గాయత్రియే.
1: The Vedas of Bharatiya, of the Bharat, is the mother is Gayatri.
0: Gayatri Chandasam Mata. Vedamulaku Matrumurti ee Gayatri.
1: Gayatri is the mother of the Vedas.
0: ఈ మాతృమూర్తి యొక్క స్వరూపమే ఈ విశ్వము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ దట్ గాయత్రి.
0: కనుక గాయతే త్రాయతే ఇది గాయత్రి. గాయత్రి సర్వత్రా నిండినటువంటి ఒక మాతృమూర్తియే.
1: గాయత్రి ఇస్ ద మదర్హుడ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి మాతృస్మరీపేన ప్రతి మానవుడు కూడాను మాతృస్వరూపియే.
1: ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మదర్.
0: కానీ లౌకికమైన భౌతికమైన రూపనామములు విచారం చేసుకుంటూ ఇది మగ ఇది ఆడ అనేటువంటి భేదములను పాటించుకుంటూ భేదాభిప్రాయములు వర్ధించుకుంటున్నారు.
1: But the world has become divided thinking that this is man and this is woman, forgetting that the mother is the one in each one of us.
0: స్త్రీ పురుషులు అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: There is absolutely no difference between man and woman.
0: ఎల్లప్పుడు మాం ఇచ్చా భవతి, ఆత్మా భవతి, రామో భవతి, తప్తో భవతి అని ప్రతి దాని ఎందు కూడాను మాతృతత్వమైనటువంటి యొక్క చైతన్యము ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోచరించుచునే ఉన్నది.
1: ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మదర్ ఇస్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: కనుక చైతన్యము లేనటువంటి ఒక జీవుడు జగత్తులో కానరాదు.
1: Without dynamism there is absolutely no individual.
0: Ah chaitanyame gayatri swarupam.
1: This dynamic consciousness is the form of the gayatri.
0: Atte sarvashaktimayamu.
1: This is so full of strength and power.
0: Atti yadartha tattvani ee naadu manavudu smarinchi laukikamaina bhautikamaina prakrutamainatundi rupanamunu aadharam chesukoni kevalamu aneka dukkhamulaku guri avutunnadu.
1: Man has forgotten this profound truth. And he now concerns himself with the outward form and things like that, and is now experiencing misery and suffering because of that.
0: కనుకనే ప్రతి మానవునకును సులభ మార్గమును చూపించగోరి ఈ వేదమాత నాలుగు విధములైనటువంటి మాతృమూర్తులను సృష్టిస్తూ వచ్చింది.
1: So that to teach man something that is simple, Gayatri has now has a form of four mothers.
0: మొదటిది సత్యవతీ దేవి అన్నారు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సత్యవతీ దేవి.
0: రెండవది అంగవతి.
1: ద సెకండ్ ఇస్ అంగవతి.
0: మూడవది అన్యవతి.
1: థర్డ్ ఇస్ అన్యవతి.
0: నాలుగవది నిదానవతి.
1: ఫోర్త్ ఇస్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనే నాలుగు మాతృమూర్తులను సృష్టించి ఈ నాలుగు మార్గములు ఎందుకును దివ్యత్వాన్ని దర్శించమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఇట్ ఈస్ బీయింగ్ టాట్ in the forms of these four mothers that profound lessons are imparted to humanity.
0: Satyavati aneetunte oka roopamunaku deeni artham emiti.
1: What is the meaning of satyavati?
0: Anaga sarvatra undinatunte oka satya swaroopame ee matrumurti.
1: The all pervasive truth is the mother.
0: Palaloni patti binduvunandu kodanu venna unnadi.
1: In every particle of milk there is butter.
0: కానీ ఆ బిందువునందు ఈ వెన్నను మనం దర్శించాలనుకున్నప్పుడు దానికి అనేక రకమైనటువంటి పరిశోధనలు చేయవలసి వస్తుంది.
1: We have got to do a lot of things to find out that in every drop of milk there is butter.
0: కనుక వెన్న లేనటువంటి ఒక పాలు మనకి జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే ఒక పాలు.
1: The whole dynamic consciousness is the milk.
0: ఇందులో ఈ క్షీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే దివ్యత్వం అనేటువంటి వెన్న.
1: The divinity of butter is there in this whole world.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు వేదశాస్త్రీ ఇతిహాస పురాణములను మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ దైవత్వము.
1: This divinity is one that has been churned and brought out and taught by the great rishis of the olden times.
0: కనుక దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
1: We should not think that anything is a waste.
0: ప్రతి పదార్థం కూడాను దైవస్వరూపమే.
1: Everything in the world is a form of God.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవస్వరూపమే.
1: Every individual is a form of God.
0: ప్రతి పదార్థం కూడాను దైవస్వరూపమే.
1: Everything in this world is a form of God.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతిని అనేక విధములుగా వేదము దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Veda has been describing this that God's hands and legs are everywhere in the world.
0: ఇంకా రెండవది అన్యవతి అని.
1: The second is అన్యవతి.
0: ఈ అన్యవతి అనగా ఏమిటి?
1: What is this అన్యవతి?
0: అనగా పంచబాణం పంచభూతముల యొక్క స్వరూపమే అన్యవతి.
1: The five elements is the form of అన్యవతి.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఈ పంచభూతములు ఉంటున్నవి.
1: In every individual there are these five elements.
0: ఏ ఒక్క భూతమునందు కాని పంచభూతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: In anything that cannot be but the five elements.
0: కనుక ప్రతి భూతమునందు కూడాను ఈ పంచభూత స్వరూపమైనటువంటి దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది.
1: Divinity in the form of five elements is there in everything.
0: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: We should not feel differences between you and I.
0: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.
1: You mustn't think that he is a beggar and I am a rich man.
0: ఈ భేదములకు రూపమే కాని కారణము ఇందులో దివ్యత్వం అనేటువంటిది సమత్వమే.
1: There might be differences outward, but divinity is the same for everyone.
0: కనుక ప్రతి ప్రాణి ఎందుకును పంచభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు సర్వము ఎందుకును వ్యాపించి ఉంటున్నవి.
1: So these five elements are all pervasive in every individual.
0: కనుకనే దీనిని అన్యవతి అన్నారు.
1: So this is called అన్యవతి.
0: అన్యవతి అనగా ఏమిటి? ఒక్కొక్కటి ఒక్కొక్క భూత స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: అన్యవతి is taking the form of each of these elements.
0: కనుకనే పంచభూతముల చేత కూడినటువంటిదే అన్యవతి.
1: So the conglomeration of these five elements is అన్యవతి.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి.
0: అంగవతి కూడాను ఉంటున్నది.
1: It's there in every body.
0: ఈ అంగవతి అనగా ఏమిటి దీని అర్థము?
1: What is the meaning of అంగవతి?
0: ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఆధారంగా చేసుకుని రూపొందుతూ వచ్చింది.
1: So every form has a kind of a sign.
0: రాములు కేవలము దండపాణి.
1: So Rama has got the bow in his hand.
0: ఈశ్వరుడు పినాకపాణి.
1: Ishvara has got the
0: water. కృష్ణుడు వేణునాదము.
1: Krishna has got the flute.
0: సరస్వతి వేణునాదము.
1: సరస్వతి హెస్ గాట్ ద సౌండ్ ఆఫ్ ద వీణ.
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అంగమును ఒక్కొక్క ఆధారం చేసుకుని నిరూపించినటువంటిదే ఈ యొక్క నిదానవతి.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ డివినిటీస్ హెస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ సింబల్ అండ్ దిస్ ఇస్ నిదానవతి.
0: కృష్ణుని చూసినప్పుడు నెమలి పింఛంతో ఉండినప్పుడే కృష్ణుడు అనిపిస్తుంది.
1: సో వెన్ దర్ ఇస్ అ పీకాక్ ఫెదర్ దెన్ ఇట్ మీన్స్ హీస్ కృష్ణ.
0: ఈ డమరకము ఈ యొక్క త్రిశూలము ఉండినప్పుడే ఈశ్వరుడు అనిపిస్తుంది.
1: విత్ ద త్రిశూల అండ్ ద డమురుగ ఇట్ ఇస్ ఈశ్వర.
0: శంఖ చక్రధారి అయినటువంటి వాడే విష్ణు అని పిలుస్తుంది.
1: దెన్ ద శంఖ చక్రధారి ఇస్ విష్ణు.
0: అనగా ఒక్కొక్క రూపములకు కొన్ని కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ హావ్ సర్టెన్ సింబల్స్ అండ్ దట్ ఇస్ హౌ దే ఆర్ నోన్.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి.
0: ఈ నిదానవతి అనేటువంటిది తొమ్మిది మార్గముల చేత దైవత్వాన్ని విశ్వసించవచ్చును.
1: So through nine ways we can attain divinity.
0: దైవాన్ని పొందవచ్చును.
1: We can attain divinity.
0: ఆ మార్గములే నవవిధ మార్గములు అని.
1: These ways are nine paths.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, స్నేహం, ఆత్మనివేదనం.
1: It is the various ways of listening to the name of the Lord, of reciting the name of the Lord, of serving the Lord. In many ways and in these nine ways of offering yourself.
0: ఏ మార్గములో మానవుడు ప్రయాణం చేసినప్పటికీ సాధనలు సలిపినప్పటికీ గమ్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: Whatever path he may follow, man reaches the same goal.
0: కనుక ఈ విధముగా వేదము అనేక విధములు అయినప్పటికీ అనంతో వై వేద వేదములు అనంత స్వరూపమైనప్పటికీ ఏక స్వరూపానిగా నిరూపిస్తూ వచ్చింది.
1: Vedas may be infinite, but they show to us just one form.
0: సర్వ మానవులు ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సౌండ్ శబ్దము భగవత్ స్వరూపము.
1: ద సౌండ్ విత్ ఇన్ ఈచ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయి అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: సో దట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఎ శబ్ద బ్రహ్మమయి.
0: ఈ శబ్దం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క నాభి నుండి ఆవిర్భవించేటువంటిది.
1: సో ద సౌండ్ హస్ ఎమినేటెడ్ ఫ్రమ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి.
1: సో ఫర్ ద సౌండ్ ఆఫ్ స్త్రీ దర్ ఆర్ వేరియస్ మీనింగ్స్.
0: స్త్రీ
1: స్త్రీ
0: సకార తకార రకారములు.
1: దర్ ఇస్ సకార తకార రకార.
0: ఈ సకార తకార రకారముతో కూడినటువంటిది స్త్రీ.
1: ద కాంబినేషన్ ఆఫ్ ద సకార తకార అండ్ రకార ఇస్ స్త్రీ.
0: ఎస్ మొట్టమొదటి సకారము.
1: ఫస్ట్ ఇస్ సకార.
0: సకారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్
0: సాత్విక గుణము?
1: ఇట్ మీన్స్ సాత్విక క్వాలిటీ.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సారూప్యము. సామీప్యము.
1: సామీప్య.
0: సాయుధ్యము. ఈ నాలుగింటి యొక్క తత్వములకే సకారం అని పేరు పెట్టారు.
1: ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ అటైన్మెంట్స్ ఇస్ కాల్డ్ సకార.
0: కనుక స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము.
1: సో ద ఫౌండేషన్ ఫర్ అ ఉమెన్ ఇస్ ట్రూత్.
0: ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని.
1: సో ఇట్స్ విమెన్ దట్ స్పీక్ ద ట్రూత్.
0: సామాన్యంగా మన భారతదేశం నందే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యమంటే స్త్రీలకు చాలా ప్రీతి.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్ land, but in all over the world women are very fond.
0: Aithe konni paristhitulu yokka prabhavanu puraskarinchukoni vaari padamulu maarustu untaru.
1: Because of the change of circumstances maybe they may change.
0: Kanuka motta motta vaari peru nundu sakarame prarambham avutundi.
1: So the first in their name is sakara.
0: Idi saatvikamainati gunamu.
1: This is a quality, saatvik.
0: Streelalo anekattam lopala saatvikamaina gunamulu untunnayi.
1: So in all the diversities the woman has this sattvic quality.
0: Satyam,
1: truth.
0: Dharmam,
1: righteousness.
0: Nyayam, prema, sadhana, aadarana ittatyanta kudanu sattvikamainatuvanti gunamulu untunnayi.
1: Truth, compassion, righteousness and lots of other things are there in woman.
0: Inka rendavadi takaramu.
1: The second one is takara.
0: Ee takaram anaga emiti? Tamasikam annaru.
1: తకారం మీన్స్ ద తామసిక్ క్వాలిటీ.
0: కానీ ఈ తామసికాన్ని ఆధారం చేసుకుని ఆడవారు కేవలం తమో గుణ సంపన్నులు అని పేరు పెట్టుతున్నారు.
1: ఇట్ మే బి సెడ్ దట్ బికాస్ ఆఫ్ ద తకార ద ఉమెన్ ఇస్ ఫుల్.
0: తమో గుణం అంటే నిద్రాహారంతో కూడినటువంటిది కాదు.
1: తమో గుణ ఇస్ నాట్ దాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: వినయము, విధేయత.
1: ఇట్ ఇస్ హ్యూమిలిటీ.
0: గౌరవము, మర్యాద ఇత్యాది సద్గుణములతో కూడినటువంటిదే తమో గుణము.
1: మోడెస్టీ, హ్యూమిలిటీ అండ్ honor is the quality of a woman.
0: Vinaya vidhetanu streela yandu adhikanga untuntayi.
1: Humility and modesty is those that are in women.
0: Gauravu maryadalu kudanu gruhaniki kaapaadutu undedi streele.
1: Protecting honor is the work of the woman.
0: Illalu chuchi illu chudamantaru.
1: See the woman of the home and then see the home they see.
0: Kaga inti yokka gauravanni kaapaadetunte varu streele.
1: The woman it is that protects the honor of the house.
0: దేశం యొక్క గౌరవాన్ని కూడాను కాపాడేటువంటి స్త్రీలే.
1: They also protect the honor of the nation.
0: కనుకనే మాతృదేశం అని చిన్నారు కానీ పితృదేశం అని ఎవరు చెప్పటం లేదు.
1: That is why we say motherland, we never say fatherland.
0: కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: People think that tamo guna is something that is derogatory. That is not correct.
0: ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమిలిటీ.
0: ఇంకా రజోగుణము, రకారము.
1: ద రకార ఇస్ రజోగుణ.
0: రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవలం క్రోధము, ద్వేషము ఇత్యాది గుణములతో కూడినదని భావిస్తుంటారు.
1: రజోగ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఇస్ ఫెరోషియస్ అండ్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ హేట్రెడ్.
0: ఇది కేవలము త్యాగము.
1: దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ sacrifice.
0: స్త్రీలు అనేక విధమైనటువంటి త్యాగములకు సిద్ధంగా ఉంటారు.
1: Women are always ready for sacrifice.
0: ఈ త్యాగం అంటే వారికి పుట్టిన ఇల్లు.
1: Sacrifice is something which is a part of them.
0: అవసరం వచ్చినప్పుడు దేన్నైనా ప్రాణమైనా కూడా త్యాగం చేస్తారు.
1: When the necessity arises, they are even ready to give up their lives.
0: కనుక కుటుంబ గౌరవాన్ని కానీ పతి యొక్క గౌరవాన్ని కానీ కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అర్పితం గావించేటువంటి వారు స్త్రీలు.
1: The honor of their house, the honor of their husband, the women think that is paramount in their lives.
0: కనుక త్యాగ భూమికి త్యాగ మనసుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు.
1: సో రకారం మీన్స్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ వేస్.
0: సకార తకార రకారంతో కూడినటువంటి స్త్రీ తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
1: So woman is very pure, who is a combination of the
0: sakara.
1: Who are women who are full of kind of friendliness and good
0: behavior? They are
1: full of holy virtues.
0: ఇట్టి స్త్రీతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ క్వాలిటీ ఆఫ్ ద వుమన్.
0: ఏదో అబల అనేటువంటి పేరుతో బలహీనుడైనటువంటి వారిగా భావిస్తున్నారు.
1: దే ఆర్ థింకింగ్ దట్ షీస్ అబల, షీస్ అ వీక్ పర్సన్.
0: కాదు కాదు, వారి ఎందుకున్నటువంటి బలము ఏ పురుషులు ఎందుకు లేదు.
1: నో మ్యాన్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ దట్ అ వుమన్ హ్యాస్.
0: వీరియందు ఏడు శక్తులతో ఇమిడి ఉంటున్నారు.
1: Woman has seven types of strength.
0: మగవారు మూడు శక్తులతో మాత్రమే ఉంటున్నారు.
1: Men have only three types of strength.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవులు కేవలం ఆకార తత్వాన్ని మాత్రమే గుర్తించి అబలలుగా భావిస్తున్నారు.
1: Man unable to recognize this truth, he considers woman as
0: వారు మహాబలులు.
1: They are full of strength.
0: ధీరులు.
1: They are courageous. They are warriors.
0: ఇలాంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీల తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: Every man has to recognize this divine quality of the woman.
0: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
1: ఇస్ నాట్ చంద్రమతి ద గ్రేట్ వుమన్ ఆఫ్ ఇండియా హూ ట్రై టు క్వెంచ్ ద ఫైర్?
0: కులత తీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరాజాత కాదే.
1: ఇస్ నాట్ సీత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వుమన్ హూ కుడ్ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ఫైర్ అండ్ కమ్ అవుట్?
0: కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే.
1: ఇస్ నాట్ దమయంతి ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఇల్లస్ట్రియస్ విమెన్ ఆఫ్ ఇండియా హూ డిస్ప్లేడ్ సచ్ వండర్ఫుల్ వర్చ్యూ?
0: సత్వ సాగరమేస్తి తట్మాతలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
1: Bharat is that wonderful land of plenty wherein it has got a great harvest of most
0: chaste women.
1: For the whole world, is this not a teacher?
0: Bharat desham anetvanti yokka stree tattvamu sarva deshamunukunu upadhyaya sthanamto undetvantidi.
1: The womanhood of Bharat is something like a teacher to the whole world.
0: Aada teachers bodhinchinatvanti yokka bodhanle pillalaku chaala hrudayaniki attukuntayi.
1: It is such type of teaching that go right into the hearts of the children.
0: Maga teachers bodhinchinatvanti hrudayaniki varaku cheravu.
1: What the men teach, it doesn't touch the heart.
0: Karanam emiti?
1: What is the reason?
0: Streelu prema cheta hrudayam cheta sanam cheta sanubhuti cheta paatamulu nerputuntaru.
1: Because women teach the children from the heart with love, with understanding and friendliness.
0: Kanuka manam ee naadu streela yokka tattvanni manam chakkaga gurtinchukunnappudu chaala maarpu kaligindi.
1: So lots of change can come about if we really recognize what the woman is.
0: Prachina kalam nundi undinatundi vedavihitamainatundi dharmamulaku ee naadi dharmamulaku chaala bedam yerpadindi.
1: Whatever the tenets of righteousness were there in the Vedic times and today, there is a world of difference.
0: Streelu chadukovatam manchide.
1: Women should study.
0: కానీ ఆ చదువును ఆచరణలో పెట్టడం మరింత మంచిది.
1: But they have got to put that study into practice.
0: కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు.
1: But today there is no practice whatsoever.
0: కానీ ఆచరణలో ఉంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు.
1: But women it is that practice more these things much more than men.
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా.
1: If men and women both go to the office.
0: పిల్లల పోషించు తల్లులేరి.
1: Where is the mother to look after the children?
0: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా.
1: If they take the books and go like men.
0: వంట ఇంటిని తిట్టు వలతలేరి.
1: Where is the woman to cook the food in the kitchen?
0: పరబాలురకు నేర్పు పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
1: If she goes and teach the other children, where is the mother to teach her own children?
0: ఈ విధంగా మార్పు కలుగుతూ వచ్చేసింది.
1: So such type of differences have come today, changes.
0: ఉద్యోగములు చేసేటువంటి వంటకు ఏ మాత్రము సుఖం లేదు.
1: The woman who works, she has absolutely no happiness.
0: ధనం వల్ల కలుగు ఇబ్బంది తీరిన ఇంటిలోని కొరతలు ఎంతో ఉండు.
1: If she gets over the difficulty of her financial position, what about the difficulties at home?
0: సుఖము చూడ బోవా శూన్యమే ఉద్యోగి పదవి ఎందు ఉన్న పడతకెప్పుడు.
1: seeking happiness through this type of way, the woman finds no happiness whatsoever. They may be working women, but there's a lot of discord.
0: పని చేయవలసిందే.
1: Yes, they've got to do the work.
0: కానీ ఇంటి పని తర్వాతనే బయట పని.
1: They've got to do the household work and then only the work outside.
0: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము.
1: This is their chief.
0: అందువల్లే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అగ్నాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ అంతా ఇచ్చారు.
1: This is why she has got those various titles, గృహలక్ష్మి, ఇల్లాలు and so many other names and titles to her.
0: కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ టుడే వన్ ఈస్ నాట్ రియల్లీ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అంటే దానికి పడిచొస్తున్నారు.
1: బట్ దే క్రేవ్ ఆఫ్టర్ దీస్ టైటిల్స్ లైక్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ ఎట్సెట్రా.
0: ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు.
1: దీస్ ఆర్ నాట్ ద థింగ్ ద టైటిల్స్ దట్ వీ షుడ్ అక్వైర్.
0: ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి.
1: We have got to first fulfill the title of Dharma Patni.
0: Gruha Lakshmi, intilo nirantaram kudunu navutu aanthunga aanandanga untundali.
1: That you are the Gruha Lakshmi who brings a lot of happiness and cheer to the home.
0: Ardangi pati yokka kashtamulaku nashtamulaku dukkhamulaku ardha bhaganga taalu nilchali.
1: She who takes half the difficulties and the miseries and bears it of her husband.
0: Dharma Patni.
1: She is a
0: dharmamulo ettri cheyiga untundali sthreeliku.
1: She is the one who steers the dharma in the house.
0: ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మం ఈనాడు మనం కోల్పోయి
1: we have forgotten these ancient ways of dharmic
0: activity. ఈ ఆధునిక యుగమునందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గమై ఏర్పడిపోయింది.
1: And in this modern age we are going absolutely at a tangent against
0: that. ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు.
1: But there are many good people even today.
0: పవిత్రమైన హృదయాలు ఇంకనూ ఉంటున్నారు.
1: There are people with pure hearts.
0: ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యములందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు.
1: Though they are working outside, they try so much. They also keep their homes happy and
0: కనుక స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము.
1: So the life of a woman is exemplary.
0: ప్రపంచంలో ఏ చదువులు చదివినప్పటికీ, ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం.
1: The woman it is who is most important to establish peace and happiness at home, no matter what are the outside activities, it being fame and name.
0: స్త్రీలు లేనటువంటి యొక్క ఇల్లు కేవలం ఒక మఠంగా ఉంటుంది.
1: The home without the mother is absolutely a void.
0: కనుక ఒక చౌట్రీగా ఉంటుంది.
1: It will be like a chowdhury.
0: కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుండాలి.
1: So the women are the foundation of
0: తమ పిల్లలను తాము ఆదర్శంగా చూసుకోవాలి.
1: They've got to look after their children in
0: తమ పతి యొక్క సుక్షేమాన్ని సరిగా గమనించాలి.
1: They've got to look after the welfare of their
0: తదుపరి నీవు ఏ పనులైనా చేసుకోవచ్చును.
1: Afterward they can do any work.
0: ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం.
1: This is the old way tradition.
0: ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది.
1: But today everything is going against such tradition.
0: కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు.
1: They think they are only women who have to be confined to the kitchen.
0: కాదు కాదు.
1: Not at all.
0: ఇల్లునంతాగను వెలిగింప చేసేటువంటిది ఈ స్త్రీ.
1: Woman is the one who lights the whole home.
0: ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటారు.
1: It is when these women are all right that the children become
0: అయితే ఈ స్త్రీలకు మాత్రం పురుషులు ఏమాత్రం కూడా కంటినీరు పెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు.
1: So men should not make a woman shed even a tear.
0: కరుకని కలకంటి కంటి కన్నీరులకిన సిరి ఇంటనుండనొల్లదు సుమతి అన్నారు.
1: So no
0: అలాగా ఆ ఇంటిలో ఒక స్త్రీ కంటినీరే పెట్టుకుంటే ఆ ఇంటిలో ఉన్న సంపదంతా కూడా కూలిపోతుంది.
1: If in a house a woman sheds a tear, all the wealth and happiness in a home will just disappear.
0: కరుకని స్త్రీలకు ఆ కంటినీరు రానివ్వకుండా చూసుకునేటువంటి బాధ్యత పురుషుని ఎందు ఉంటుండాలి.
1: So it is a responsibility of the men to see that the woman does not shed tears.
0: కానీ ఈ సత్యాన్ని పురుషులు ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But men today are unable to find out the truth of this.
0: పురుషుడు చాలా ప్రధానం అంటున్నారు.
1: దే థింక్ మెన్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఈ పురుషుడు అనేటువంటి పదంలో అర్థం ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: దే డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ పురుష.
0: ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే పురుషుడు అవుతాడా?
1: దే థింక్ ఇఫ్ దే వేర్ అ ప్యాంట్ అండ్ అ షర్ట్
0: కాదు కాదు
1: నాట్
0: పురుష అనేటువంటి ఏమిటి? దేహమునందు చైతన్య రూపంతో ఉండినటువంటి యొక్క ఆత్మతత్వంకే పురుషుడు అని పేరు.
1: పురుష ఇస్ దట్ వేర్ ఇన్ దేర్ ఇస్ ఇన్ ద బాడీ ద ఆత్మతత్వ.
0: కనుకనే ఎల్లప్ ద పుమాన్ అన్నారు. అనగా నకసిక పర్యంతమును సంచరించేటువంటి చైతన్య శక్తికే పురుషుడు అన్నారు.
1: ద డైనామిక్ కాన్షియస్నెస్ విదిన్ ఇస్ ద పురుష.
0: ఇంకా కొంతమంది ఈనాడు ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు.
1: టుడే దే సే ఇట్ ఇస్ ద జాబ్ విచ్ మేక్స్ అ మ్యాన్.
0: ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు లోకంలో?
1: హౌ మెనీ విమెన్ దేర్ ఆర్ హూ ఆల్సో పర్సీవ్ ఎ జాబ్?
0: ఏ ఉద్యోగము లేనటువంటి పురుషులు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మెన్ దేర్ ఆర్ హూ హ్యావ్ నో జాబ్స్?
0: కాబట్టి పురుష లక్షణమైనటువంటి ఉద్యోగమే కాదు.
1: ఇట్స్ నాట్ ద జాబ్ అలోన్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద మ్యాన్.
0: కనుకనే గృహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక బాధ్యత ఇరువురికి సంబంధించినటువంటిది.
1: సో టు ఎస్టాబ్లిష్ happiness at home is a responsibility of both.
0: Inti yokka gaurava maryadalu manam nilipettukunevanti baadhyata iruvuru endu untunnadi.
1: Both have the responsibility to protect and establish the honor and happiness.
0: Iruvuru endukunu samatva bhavam untundali.
1: Both of them should feel equal.
0: ee naadu ee vilugunta vilugutundali ante deeniki em vidhanam?
1: If all these lights are burning today,
0: negative positive rendu chernappude velugu manaku vastundali.
1: If the negative and the positive is combined and give us the light,
0: people yokka tattvam rendittu yokka ekatvanga undinappude divyatvam anedi manaku prakashistundi.
1: It is only the women and men combined together then we find divinity.
0: Kaluga sthreelaku kuda taginatundi yokka swatantrani ivvatu raavali.
1: So women also should get the freedom today.
0: Anaga deeni kosam?
1: Why? For what reason?
0: ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టను నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి.
1: They should have this freedom to establish truth, righteousness and bring happiness and harmony at home.
0: కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
1: So every woman should show the ideal in her.
0: చక్కగా చదువుకోవచ్చును.
1: She can study.
0: డిగ్రీలు తీసుకోవచ్చును.
1: షీ కెన్ టేక్ డిగ్రీ.
0: ఉద్యోగాలు చేయవచ్చును.
1: షీ కెన్ ఆల్సో
0: దేశోద్ధారణ తగినటువంటి అవకాశాలను అందించవచ్చును.
1: షీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్
0: పాలిటిక్స్ లో చేరవచ్చును.
1: షీ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: దాంట్లో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్.
0: కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి.
1: బట్ ఫస్ట్ ఇట్ ఇస్ ద హోమ్ దట్ మస్ట్ బి పారామౌంట్ అండ్ లేటర్ ఇట్ ఇస్ ది అవుట్ సైడ్.
0: ఈ గృహమే పెద్ద ఆధార సమస్య.
1: The home is the one that is the very foundation.
0: Illunu vadali inki em chesinappudiki deento peru pettukole maatrame undavu.
1: If you leave the home and work outside, you will not get a name and honor.
0: Kaluka grahastha dharmanni paatinchi pillalanu aadarshavantamainatunte oka jeevuluga pauruluga teerchididdaniki streele chaala important.
1: So women are very important in looking after the home and in training the children to become the warriors and the
0: ఈనాడు గుణవంతులైనటువంటి ఒక స్త్రీ పురుషులు జగత్తులో లేకపోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములకు గురి అయిపోతుంది.
1: It is because there aren't ideal women and men today that the world is now subject to so much of misery.
0: ఈనాడు మనం కాపాడవలసింది దేనికోసం?
1: What is it that you should protect?
0: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
1: You've got to protect those good men and women today.
0: గుణవంతులైనటువంటి స్త్రీ పిల్లలను పాపలను కనాలి.
1: So you've got to give birth to children who are really
0: ఆ పిల్లలను సరైన శీల సంపత్తిని పెంచాలి.
1: So they have got to enhance the virtues.
0: ఎవరి కోసం?
1: For whose? For what reason?
0: కాదు.
1: It's not
0: దేశం కోసం.
1: It's for the sake of the country.
0: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీస్ నుంచి కొన్ని వేల మంది అంతకును బయట ప్రదేశానికి పంపుతున్నారు.
1: So many thousands of people are studying in universities and going outside.
0: దీని చాలా తెలివి తక్కువ.
1: This is something which has absolutely no reason or rhyme.
0: ధనం సంపాదించడానికి కోసం పంపడం.
1: Are you sending them merely to earn money?
0: నాయనా, నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కామని కోరాలి.
1: You need not become a big man but become a good man. That should be
0: good man కావాలి, not great man.
1: You've got to become a good man but
0: ప్రతి తల్లిదండ్రులకును నా కుమారుడు గొప్ప చదువు చదవాలి.
1: Every parent thinks that the son should study very hard.
0: నా కుమారుడు గొప్ప పదవి పొందాలి.
1: He has got to. దేశం కోసం. It's for the sake of the country.
0: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీస్ నుంచి కొన్ని వేల మంది అంతకును బయట ప్రదేశానికి పంపుతున్నారు.
1: So many thousands of people are studying in universities and going out.

0: మంచి పేరు తేవాలి.
1: హెస్ గాట్ టు గెట్ అ గుడ్
0: నేమ్. ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? గ్రేట్ పర్సన్ అనే దానికంటే గుడ్ పర్సన్ అనేటువంటి తేవాలి.
1: వాట్ ఇస్ ఇట్ దట్ వీ హవ్ గాట్ టు డూ టుడే? నాట్ దట్ వీ షుడ్ బికమ్ గ్రేట్ పర్సన్స్ బట్ గుడ్ పర్సన్స్.
0: గుడ్ పర్సన్ కు గ్రేట్ పర్సన్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ గ్రేట్ అండ్ ఎ గుడ్ పర్సన్?
0: గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడు,
1: ద గ్రేట్ పర్సన్,
0: నరుని ఎందు కూడాను, ఒక నారాయణుని ఎందు కూడాను నరుణ్ణి చూస్తాడు.
1: హి సీస్ నారాయణ ఈవెన్ ఇన్ మ్యాన్.
0: ఇది గ్రేట్ పర్సన్ అన్నారు.
1: హీఈస్ అ గ్రేట్ పర్సన్.
0: కాదు కాదు, నరుని ఎందు కూడాను నారాయణ చూడాలి. హీఈస్ గుడ్ మెర్సన్.
1: ద గుడ్ పర్సన్ ఈస్ వన్ హూ సీస్ గాడ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఇది గొప్పతనం.
1: దిస్ ఇస్ ద గ్రేట్నెస్.
0: రాముడు చదువుకున్న చదివే రావణుడు కూడా చదివాడు.
1: రావణ అండ్ రామ బోత్ స్టడీ.
0: రాముడు 36 విద్యలు నేర్చాడు.
1: రావణ న్యూ 36 టైప్స్.
0: రావణుడు కూడా 36 విద్యలు నేర్చాడు.
1: రామ ఆల్సో న్యూ 36 టైప్స్.
0: కానీ రాముడు నేర్చినటువంటి విద్య ఆచరణలో పెట్టి దాన్ని జీర్ణించుకున్నాడు.
1: బట్ రామ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హడ్ స్టడీ అండ్ హీ అసిమిలేటెడ్.
0: కానీ రావణుడు నేర్చినటువంటిది ఆచరణలో పెట్టక అజీర్ణ రోగం తెప్పించుకున్నాడు.
1: బట్ రావణ డి నాట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ ఇట్ కాస్డ్ హిమ్ ఇండైజెషన్.
0: తన విద్యనన్నీ కూడా కేవలం మర్చిపోయి దుర్మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: హి ఫర్గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ వెంట్ ఇన్ ద రాంగ్ పాత్.
0: రాముడు అన్ని కూడా తాను నేర్చిన విద్యనన్నీ కూడా సమాజంలో ఆచరింపు చూచాడు.
1: బట్ రామ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ సొసైటీ.
0: రాముడు గుడ్ పర్సన్, రావణుడు గ్రేట్ పర్సన్.
1: Rama is a good person and Ravana is a great person.
0: Goppavade Ravanudu.
1: Ravana is a great man.
0: Kaani gunamu lekapotam dilni vaalu good person kaakapoyadu.
1: But because he has no virtues, he doesn't become a good man.
0: Gunamu kaliginappude vaadu good person avutundi.
1: Only when he has virtues he becomes.
0: Enta dhanamunu sampadinchu.
1: You may
0: enni padamulu nelu enta medhavi ainaka neelo guname lekapothe neevu kevalam oka manchi vaade kaadu.
1: You might earn a lot of money, you might get status, and you might become one of the greatest, knowledgeable.
0: Yemiti ee dhanam dhanam dhanam?
1: What's the use of this wealth?
0: Dhanamunu sampadinchetundi prajalu entha mandi leru ee lokamlo?
1: There are so many in this world who yearn for money.
0: Mari poya samina okka naya paisa kodunu vaaru ventaradu.
1: But when they go, they do not take even one naya paisa with them.
0: Ilanti dhanam undi prayojanam emiti?
1: What's the use of having such wealth?
0: Koti vidyalu undi gunamu lekunnatho palamadeemi vaani viluvadeemi?
1: What is the prize or the status of a man who has studied so much but doesn't have virtue?
0: Kanaka motta motta mana gunam kavali.
1: So first and foremost we must be virtuous.
0: Gunam kaliginatundi manushe nijamaina manushi.
1: The virtuous man is the one who is a true man.
0: Kanaka ee naadu gunam anetundi ekkada kanipinchadam ledu.
1: But we cannot see good qualities anywhere today.
0: Ye manavudu chusinappudiki dhanam dhanam dhanam dhanam.
1: Every man is after money and money.
0: ఈ మనీ వల్ల వచ్చేటువంటి యొక్క మనసు చాలా విజృంభించిపోతుంది.
1: సో మైండ్ విచ్ ఇస్ జస్ట్ ఫిక్స్డ్ ఆన్ ద మైండ్ బికమ్స్ రియల్లీ డిస్టార్టెడ్.
0: మ్యాన్ అని చెప్పారు, ఎంఏఎన్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ ఎంఏఎన్ మ్యాన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఎం?
0: మాయా.
1: ఇట్స్ మాయా.
0: మాయను సాధించు.
1: యు హావ్ గాట్ టు గెట్ ఓవర్ ద మాయా.
0: ఏ ఆత్మను దర్శించు.
1: యు హావ్ గాట్ టు సీ ది ఆత్మ.
0: ఎం నిర్వాణం పొందు.
1: You have got to attain nirvana.
0: Mayanu sadinchi vasham cheskoni,
1: getting over the maya.
0: Atmanu darshinchi,
1: seeing the atma.
0: Nirvanamu pondatamu ide man.
1: You will have to attain nirvana, that is man.
0: Ante gani the proper study of mankind is man annaru.
1: So the proper study of mankind is man.
0: Hrudayamu mata pani moodinti oka ekatvame manavattam.
1: So your heart, your speech and your words should be in absolute harmony.
0: Kanaka manam great person kaanakkarledu.
1: We need not be.
0: Na kodugu great person kavalani meer korakoddu.
1: You should not desire that your son should become a great person.
0: Manchi kumarudu kavali.
1: He must become a good son.
0: Manchi perun tevali.
1: He has got to get a
0: manchi
1: good name.
0: Manchi pannulu cheyali.
1: He has got to do good activities.
0: Manchi sahayamto jagatnu uddarinchali.
1: He has got to help the world at all times.
0: Ee manchi tanani penchadaniki ee kumarunu pooju అనేక విధములుగా ప్రోత్సహించాలి.
1: సో యు హావ్ గాట్ టు ఎన్కరేజ్ యువర్ సన్ టు బికమ్ అ గుడ్ మ్యాన్.
0: కానీ గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: నో యూజ్ ఆఫ్ బీయింగ్ అ గ్రేట్ పర్సన్.
0: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పర్సన్స్.
0: ఎవరు చూసి ఆనందిస్తున్నారు?
1: ఎనీబడి?
0: వాళ్ళకి నిరంతరము విచారమే.
1: దే ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ ఎంగ్జైటీ.
0: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు.
1: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్ సో ఎవర్.
0: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి శాంతి శాంతి.
1: బట్ ద గుడ్ పర్సన్ ఇస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్.
0: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్
1: టుడే యూ సీ ద సైంటిస్ట్
0: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
1: హీ హాస్ అటైన్డ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: చంద్రుడిని కూడా చేరగలిగారు.
1: హీ హాస్ ఈవెన్ గాన్ అప్ టు.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద
0: యూజ్? చంద్రుడు చేరగలిగి కూడాను చంద్రజాలలు శాంతి సుఖములు.
1: ఆల్దో హీ హాస్ బీన్ ఏబుల్ టు గో అప్ టు ద మూన్, హీ హాస్ నో పీస్ విత్ హిమ్.

0: ఊరికిపోతున్నారు బాడీ అంతా చల్లగైపోతుంది అది.
1: When they go up, the body becomes cold.
0: Mind heat అయిపోతుంది.
1: Mind gets heated.
0: ఇది గొప్పతనమా?
1: This is a great thing.
0: కాదు కాదు.
1: Not at all.
0: మంచితనమే కాదు ఇది.
1: This is not at all a good thing.
0: నీ ఊరికిపోయే బదులు నీ మనసులో ప్రవేశించు.
1: Instead of going to the moon, go inside your mind.
0: Chandrama manaso jata chacho suryo jayata. Chandrudu anetuntu vaadu manase.
1: So the moon is the mind.
0: Mooniki poyinamante ekkado povatam kaadu, nee manasu lopala praveshinchu.
1: Going to the moon is not going anywhere.
0: Adi nee manchi vaadu avutavu.
1: But going inside your mind, then you become a good man.
0: Chandrudu daggara pothe great person aitadu.
1: If you go to the moon, you become a great person.
0: Kaani manchi person kaavali nee.
1: But you have got to become a good person.
0: Nee manasunu swadhinamlandu unchuko.
1: You've got to hold your mind under control.
0: మనోమూలం విదం జగత్. జగత్ అంతా మనసు యొక్క ప్రభావమే.
1: The whole world is controlled by the mind.
0: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
1: So this powerful mind, you've got to keep it under
0: control. Good work.
1: This is the good work that you can do.
0: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
1: So you've got to attain goodness.
0: గ్రేట్నెస్ వద్దు.
1: Not greatness.
0: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
1: So every man should desire that he should become a good person.
0: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి ఏమాత్రం కూడా కలలో కూడా మీరు విచారించకూడదు.
1: Not even in your dream should you ever
0: ఏమిటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
1: Even in your dream you should not feel you should be a great man.
0: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
1: If a person who doesn't know anything feels he must become great.
0: 10 మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
1: ఇట్స్ వెన్ హీస్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఈస్ గ్రేట్.
0: కానీ సొసైటీ అది కాదు ఇచ్చేది ఇప్పుడు.
1: బట్ సొసైటీ డజంట్ డూ దట్.
0: బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
1: But in the world today, they only honor some person who is a minister or somebody.
0: కాని లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
1: But inside they do not have that respect for
0: వాడి హృదయం లోపల కూడాను ఈ మంచితనం రావాలి.
1: He should get that goodness right from the heart.
0: అయ్యో అతను చాలా మంచివాడురా.
1: Oh, he should feel, oh, he's a very good
0: మంచి పేరు సమాజంలో మనం తెచ్చుకోవాలి.
1: So we should earn that good name in society.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క జీవితము.
1: That is real life.
0: 3 దినములు బ్రతికినా కానీ హంసవలే మనం బ్రతకాలి.
1: If you live even for 3 days, live like a swan.
0: ఎందుకు 100 సంవత్సరములు బ్రతికినా కానీ కాకి వలె ఎందుకు బ్రతకాలి?
1: Why live for 100 years like a crow?
0: కాకి వలె కల కాలము బ్రతుకు హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
1: ఈవెన్ టు లివ్ అ మోమెంట్ లైక్ అ స్వాన్ ఇస్ మచ్ బెటర్ దెన్ టు లివ్ మచ్ మోర్ లైక్ అ క్రో.
0: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
1: సో ఇట్ ఇస్ ద స్త్రీ హూ సార్ట్ ఆఫ్ ఎన్హాన్సెస్ దిస్ గుడ్నెస్.
0: కనుక నేను 19th స్త్రీల దినంగా భావించారు.
1: So the 19th of November is considered the ladies' day.
0: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడాను మంచితనమని భావించారు.
1: So November 7th is the day for the goodness of all mankind.
0: Russians anta kudunu 7th teedi chaala great dinam ani pettukunnaru. Ladies day ani pettukunnaru.
1: They think the 7th is a great day, the ladies.
0: Okkoka desham varu okkoka date nu ladies day ani ga pettukunnaru.
1: Each country has kept one particular day as the ladies day.
0: Idi endu kosam pettaru?
1: Why is it that it is so?
0: Deshaniki aadarshanga nirupinchali.
1: Because it's to hold a
0: matramurti aa vidhanga aadarshanga untunnappude పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
1: ఇట్స్ వెన్ ద మదర్ ఇస్ ఎగ్జెంప్లరీ ఆల్ ద చిల్డ్రన్ బికమ్ ఎగ్జెంప్లరీ.
0: కనుకన్నా ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యువస్.
0: ప్రతి పని ఎందుకును తాను ఆచరించి నిరూపించాలి.
1: షీ హాస్ గాట్ టు డూ ద వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ షో ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
0: మొట్టమొదటి తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
1: షీ షుడ్ టేక్ హర్ హోమ్ యాజ్ ఎగ్జాంపుల్.
0: దేహో దేవాలయ ప్రభుత్వం జీవో దేవ సనాతన. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
1: జస్ట్ అస్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
0: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
1: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
0: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
1: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
0: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
0: స్వాతంత్రం
1: స్వాతంత్రం.
0: స్వ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్వ?
0: ఆత్మనే.
1: ఇట్ ఇస్
0: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
1: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
0: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వ స్వేచ్ఛ అన్నారు.
1: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
0: స్వేచ్ఛ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్వేచ్ఛ?
0: ఇచ్చ ప్రకారం సంచరించడమా కాదు. స్వ ఆత్మ ఇచ్చ, ఆత్మ ఇచ్చనే స్వేచ్ఛ.
1: స్వ డజన్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్
0: స్వార్థము అంటున్నారు.
1: ఇట్స్ కాల్డ్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ స్వార్థ?
0: ఇది కాదు స్వార్థము. స్వ ఆత్మ ఆత్మార్థమే స్వార్థము.
1: స్వార్థం ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ విధంగా సారోపి సారూపి సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వా, అది ఏ స్త్రీ తత్వము.
1: ద మదర్హుడ్ ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఇస్ ఇన్ ది స్వార్థ అండ్ దట్ ఇస్ ద సారూప్య.
0: కానీ నిజంగా స్త్రీలకు ఎవరు బోధించేవారు లేకపోవడం చేతనే వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
1: బికాస్ దేర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్ పర్హాప్స్
0: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
1: If they are guided, definitely the women will go the right path.
0: స్త్రీలంతా కూడా నువ్వు మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
0: కనుక దేశమంతా మంచిపడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
1: ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
0: ఈ మంచితనం స్త్రీల ఎందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల ఎందు లేదు.
1: దిస్ గుడ్నెస్ ఇస్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
0: కానీ పురుషుల ఎందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
1: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్
0: కానీ స్త్రీల ఎందు గుడ్నెస్ ఉంటుండాలి.
1: బట్ ఇన్ విమెన్ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తించుకోవాలి.
1: సో యూ హావ్ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: పనులు చేయవచ్చు మగవారు.
1: మెన్ కెన్ డూ వర్క్.
0: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
1: దే మే డూ హార్డ్ వర్క్.
0: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించే వారు అవుతారు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్ ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ హోమ్ దట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్.
0: కనుక స్త్రీలకు మొట్టమొదటి గౌరవాన్ని ఇవ్వాలి.
1: You have got to give respect to the woman.
0: Srilake gauravinchinappudu daivam akkarne pratyaksham avutadu.
1: Wherever woman is respected, there lives God.
0: Kavaka sthilaku sharirikunti gaurav maryadalu ichi vaariki sharirikunti oka sthanam nandinchi vaari dwara manam jagattuni enta elukunu sadhinchadaniki prayatninchali.
1: Giving respect and woman that you respect and this to woman, it's only then that the whole country can become good.
0: Kausalya karatam chetane ramulu devuga maaripoyaru.
1: It's because Kausalya gave birth, we have Rama.
0: Chusara ఎవరెవరి గర్భస్థానము ఎంత పవిత్రమైనటువంటిదో దానికి తగినటువంటి యొక్క పుత్రులుగా ఉంటుంటారు.
1: హూ సో ఎవర్ వూమ్ బి సో ప్యూర్ దే గెట్ ప్యూర్ సన్స్.
0: సీత లవకుశలను సాకడం చేస్తే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
1: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
0: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్పవాడుగా మారిపోయాడు.
1: Because Jijabai gave such guidance to Shivaji, he became such a great man. So the teaching of the mother is very important.
0: ఎందుకంటే చిన్న పిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
1: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
0: ఆ వయసు నుండే తల్లిని వారికి సరైన మార్గం నిరూపించాలి.
1: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
0: కనుక మంచి తల్లులుగా ఉన్నప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
1: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
0: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
1: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
0: కట్టకడపటి రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణి ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
1: సో whichever kingdom I rule, the way that my own land is, that
0: నా ఈ దేహం కన్న తల్లి నేను జీవించినటువంటి ఒక భూమి ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
1: సో ద మదర్ హాస్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ ద గ్రేటెస్ట్ టు మీ.
0: కొరకునే మాతృదేశం యొక్క దీన్ని కీర్తిని నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: సో యూ గాట్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృదేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
1: ద రెస్పెక్ట్ వి గివ్ టు ద మదర్, వి హావ్ గాట్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు ద మదర్ ల్యాండ్.
0: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
1: టుడే దే డు నాట్ నో వాట్ ఇస్ నేషనాలిటీ.
0: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
1: వి హావ్ గాట్ టు రికగ్నైజ్
0: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
1: వి హావ్ గాట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ విచ్ వి ఆర్ బోర్న్.
0: ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తక్షణమే తల్లిదండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
1: సో ద చైల్డ్ రికగ్నైజెస్ ద ఫాదర్ అండ్ మదర్.
0: అదేవిధంగా ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు, ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటినీ కూడా హృదయంలో ప్రతిష్ఠించుకో.
1: సో ఇన్ విచ్ అవర్ కంట్రీ విఆర్ బోర్న్, వి హావ్ గాట్ టు రికగ్నైజ్ ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ దట్ కంట్రీ.
0: ఏమీ లేదు.
1: టుడే దేర్ ఇస్ నథింగ్ వాట్ సో ఎవర్.
0: ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమైనా పర్యాలేదు.
1: సో వీ డు నాట్ మైండ్ విచ్ అవర్
0: జీవితం జరిగిందనుకుంటున్నారు.
1: వి థింక్ ఇట్స్ జస్ట్ ఎనఫ్ టు ఈక్ లైఫ్.
0: ఈ జీవితం ఒక జీవితమా?
1: ఇస్ దిస్ ఎ లైఫ్?
0: పశువులు కూడా జీవిస్తున్నాయి.
1: ఈవెన్ ఆల్ ది యానిమల్స్ లీడ్ సచ్ ఎ లైఫ్.
0: మానవ జంతువునాం నరజన్మ దుర్లభం.
1: మ్యాన్స్ బర్త్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ.
0: ఎలాంటి కష్ట పరిస్థితులైనా ఎలాంటి నష్ట పరిస్థితులైనా కూడా దైవాన్ని మాత్రం ప్రార్థించాలి.
1: You have got to pray to God under whatever circumstances, loss or gain.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక ఎటువంటి పరిస్థితి అయినా కూడా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: So we got to take God as paramount and then look after your
0: body. పోషణ గొప్ప పోషణ కాదు.
1: It's not looking after the body that is great.
0: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటది.
1: Yes, if you keep eating, the body also I suppose gets nourished.
0: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటది.
1: If you put garbage in a bin, it gets full.
0: కాబట్టి గుంట పెరిగిందనా?
1: It's because a heap of garbage
0: is that it?
1: It's not the body that
0: grows. దేహం పెరుగుతూ ఉంటుంది.
1: If you give nourishment, the body grows.
0: కనుకని ఈ దేహము దహింపబోయేటువంటి దేహం.
1: The body will get burnt one day.
0: ఇది శరీరము.
1: This is the body.
0: జీర్ణమయ్యేటువంటి ఈ శరీరము.
1: This will just deteriorate.
0: కానీ నీవు జీర్ణమయ్యేటువంటి వాడు కాదు.
1: You are not the one who will just.
0: నీవు దహింపబడేటువంటి వాడు కాదు.
1: You are not the person who just vanish.
0: ఆత్మస్వరూపుడవు.
1: You are the very form of the Atma.
0: ఈ దేహంలో ఉండి దీన్ని అనేక రకముగా పోషింపబడుతూ ఉండాలి.
1: It's the Atma which is within you and is nourishing you and looking after.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నేను ఈ దేహాన్ని పోషించుకుంటున్నాను అని అహంకారపడుతున్నాడు.
1: Man who cannot recognize this truth, he thinks it is he who is looking after his body.
0: పోషించేది.
1: What is it that he is nourishing?
0: ఏది కాదు.
1: Nothing.
0: ఇది అజ్ఞానము.
1: This is ignorance.
0: పోయేటువంటి ప్రాణాన్ని రక్షించుకోబడుతున్నాడా?
1: Is he able to hold back the life that goes?
0: అది చేత కాదే.
1: ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్.
0: అది చేత కానప్పుడు నీ వెంట పోషించబడుతున్నావు.
1: దెన్ ఇఫ్ దాట్స్ నాట్ పాసిబుల్, హౌ ఆర్ యూ నరిషింగ్ యువర్ సెల్ఫ్?
0: పుట్టడానికి ఎవరు మూల కారణము?
1: హూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బర్త్?
0: మరణించడానికి ఎవరు కారణము? దైవ హస్తంలో ఉంటున్నాయి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: కనుక దైవమును మనం ఆశ్రయించాలి.
1: We have got to take protection.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We have got to love God.
0: దైవ కార్యములో మనం ప్రవేశించాలి.
1: We have got to get into God.
0: దైవమును హృదయమునందే ఉన్నాడని పూర్తిగా విశ్వాసం చేయాలి.
1: You have got to have that full faith that God is within you.
0: భగవంతుడు క్షేత్రవాసి కాదు.
1: God is not anywhere else.
0: భగవంతుడు హృదయవాసి.
1: He is right within your heart.
0: అలాంటి హృదయమునందే భగవంతుడు ఉంటున్నాడు.
1: So God is within
0: your
1: heart.
0: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని ఎట్లా నీవు మర్చిపోతున్నావు?
1: He is so close to you, how can you forget him?
0: ఇది చాలా తప్పు.
1: This is a great fault.
0: అన్నింటికంటే మిత్రుడు.
1: He is your greatest friend.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాలి. నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
1: సో ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఇస్ ద మదర్, ద ఫాదర్, ద బ్రదర్, ద సిస్టర్ అండ్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్.
0: కానీ ఇవన్నీ గొప్పతనం కాదు.
1: దిస్ ఇస్ నాట్
0: గ్రేట్నెస్. అన్నింటికంటే గొప్ప గ్రేట్ ఫ్రెండ్ గాడే.
1: గాడ్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్.
0: గ్రేటెస్ట్ ఫ్రెండ్.
1: Greatest friend.
0: మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
1: They are the friends of those who see the money in your pocket and then when they get
0: gone, భగవంతుడు ఇవేది చూడడు.
1: But God doesn't see
0: anything. మీ హృదయాన్ని చూస్తాడు.
1: He sees your heart.
0: హలో కమాన్ కమాన్ అంటాడు.
1: హలో కమాన్ కమాన్ హీ సేస్.
0: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఇస్ ది ఓన్లీ వన్ హూ విల్ నాట్ డిస్కార్డ్ యు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ బుక్.
0: కనుక అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
1: సో దాట్ ఇట్ సెల్ఫ్ విచ్ టీచర్స్ అస్ వెరీ
0: కనుక నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: సో నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: హృదయమే మనకు గురువు.
1: Heart is our teacher.
0: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
1: సో ద హార్ట్ టీచర్స్ ఆర్ సో మెనీ థింగ్స్.
0: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
1: గాడ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడా సార్థకమవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ ఆర్ ద వెరీ ఫౌండేషన్, ఆర్ హోల్ లైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ.
0: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: అయితే ఈ ఫ్రెండ్షిప్ ఎట్లవుతుంది?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్?
0: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
1: వెల్త్ ఈస్ నాట్ ద బేసిస్.
0: ఇంకేమిటి? ధైర్యం కాదు.
1: It's not courage.
0: ఇంకే విధమైనటువంటి ఒక ఆధారం కాదు.
1: It's no other type of thing.
0: ఈ ఫ్రెండ్షిప్ కు లవ్ ఒక్కటే సరైన.
1: Love is the only foundation for such friendship.
0: మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము.
1: The bond between you and I is only love.
0: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
1: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వీ కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
0: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వీ కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ద్వేషం చేత ఏమాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
1: యూ కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
0: ప్రేమ చేతనే ఆనందము.
1: ఇట్స్ బ్లెస్ వెన్ వీ
0: ఆనందము ప్రేమలోనే ఉంటుంది, కానీ మనకు దాంట్లో లేదు.
1: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్, ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీ.
0: మొక్కను మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుంది, కానీ
1: it's when you plant the tree in the mud then it becomes a tree.
0: ఒక టిన్నులో పెట్టి నీళ్లు పోస్తే అది మొక్క రాదు.
1: If you put it in a tin it doesn't grow.
0: అదే విధంగానే ధార్మికమైనటువంటిది మన హృదయమునందే మాత్రమే అభివృద్ధి అవుతుంది.
1: So righteousness emanates from the heart.
0: ఆధ్యాత్మిక నైతికములు మన హృదయం నుండి ఆవిర్భవిస్తుంటాయి.
1: సో ద స్పిరిచువల్ వర్చ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ
1: లవ్ లవ్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే మనం దైవాన్ని స్మరించాలి.
1: With love, we have got to think of God.
0: ఈ ప్రేమ చేతనే మనం దైవం యొక్క ఫ్రెండ్షిప్ ను పొందాలి.
1: With this love, we have got to make friendship with God.
0: కనుక ప్రతి మానవుని యందుకును సహజంగా ఉండేటువంటి ప్రేమను మనము సహజంగా అభివృద్ధి పరచుకోవాలి.
1: So the natural love that is within us, we have got to make it even much more and increase.
0: ఆ ప్రేమనే మనకు రమింపజేసేటువంటి రాముడు.
1: It is that prema which makes us so happy, like Rama.
0: రమేతి ఇతి రామః అన్నాడు. రమించేటువంటిది హృదయమే.
1: It's the heart which makes you happy.
0: ప్రేమ ముదిత మనసే కహో రా.

భవ సముద్ర సుఖద నావ ఏక రామన భవ

Thank you.